ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026, జూన్ నెల 25వ తేదీ, గురువారం. శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నవగ్రహ స్తుతి కీర్తన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర గారు శర్మ గారు వినిపించే వినదగ మాట.
1: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్యోక్తి. పవిత్రమైన ఆహారం తిన్నవాని మనసు కూడా పవిత్రంగా ఉంటుంది అని పెద్దల మాట. అపవిత్రమైన ఆహారం తినడం వలన మనసు చెడు పనులపైన లగ్నమవుతుంది. దీనికి ఉదాహరణగా లోకంలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక అడవిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. కొంతమంది ప్రజలు నిత్యం అతని వద్దకు వెళ్ళి అతని బోధలతో సేద తీరేవారు. అతని గురించి విన్న ఆ దేశపు రాజు అతని బోధనలు వినాలని ఆసక్తి కలిగింది. స్వయంగా వెళ్ళి ఇంటికి ఆహ్వానించాడు. వెంటనే అంగీకరించిన సాధువు రాజుగారింటికి బయలుదేరాడు. రాజు రాణి సాధువుకు స్వయముగా సేవలు చేస్తూ శ్రద్ధాలువులై ఉన్నారు. ఒకరోజు రాణి పూజామందిరంలో తాను మరచి వెళ్ళిన కంఠాభరణాన్ని సాధువు చూసి తన సంచిలో దాచాడు. ఆ తర్వాత అతనికి అక్కడ ఉండబుద్ధిగాక అడవిలోకి పారిపోయాడు. భటులు అంతఃపురంలో రాణిగారి కంఠాభరణం కనబడకపోవడం చేత రాజభవనం అంతా వెతకడం ప్రారంభించారు. సాధువు కనబడకపోయేసరికి అతడే అపహరించి ఉంటాడని భావించి అతని కోసం నగరమంతా వెతకడం ప్రారంభించారు. అడవిలో చాలా దూరం తిరిగిన సాధువు కాళ్ళు నొప్పులు పుట్టి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆకలితో ఉన్న అతడు చెట్టు పళ్ళను కొన్ని తిన్నాడు. కొద్దిసేపటికి అతనికి తాను చేసిన

0: తెలిసి వచ్చింది. వెంటనే కర్తవ్యోన్ముఖుడై రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. అతడు రాజుగారితో తాను చేసిన తప్పును గురించి చెప్పి ఆభరణాన్ని తిరిగి ఇచ్చి మన్నించమని వేడుకున్నాడు. ఆశ్చర్యపోయిన రాజు తిరిగి ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు. సాధువు, నేను 3 మాసాలు మీ ఇంట్లో ఉండి ఆహారం తినడం వల్ల నా బుద్ధి కలుషితమైంది. అడవిలోకి వెళ్ళి పళ్ళను తిన్న తర్వాత అతిసారి వ్యాధి కలిగి నా ఉదరం శుభ్రపడింది. కలుషిత అన్నం తిన్న నా బుద్ధికి పట్టిన దోషం తొలగిపోయింది, జ్ఞానోదయమైంది. అందుకే నీ ఆభరణం నీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను అని పలికాడు. రాజుకు కూడా తన దోషం అవగతమైంది. ధర్మాతిక్రమణ చేసిన తన పాలనలో ధర్మలోపం జరిగిందని భావించి తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. కలుషిత ఆహారం తిన్న సాధువు కూడా మారిపోయాడు. ఇక సామాన్య మానవుల సంగతి వేరే చెప్పనవసరం లేదు కదా. అద్యతే అత్తిచ భూతాని తస్మాదన్నం తదుచ్యతే అని ఉపనిషద్వాక్యం. తినబడేది కనుక అన్నము, తినేది కనుక అన్నము. సర్వజీవులు అన్నాన్ని తింటారు, సర్వజీవులను అన్నం తింటూ ఉన్నది అని ఇక్కడ మనకి 2 అర్థాలు కనబడుతున్నాయి. లోతుగా పరిశీలిస్తే దీని అర్థం పూర్తిగా అవగతమవుతుంది. ఎలాగంటే అన్నం తినిన వానికి దేహపుష్టి కలిగి ఆరోగ్యవంతునిగా తయారు చేయటం ఒక పని. 2వ పని ఎక్కువగా తిన్నవాడిని రోగాలు కలిగించడం. అంటే ఎక్కువగా తింటే అదే రోగాలకు అవసరమైన ధాతువులను తానే ఏర్పాటు చేసుకుంటుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నాడు ఒక కవి. పెరుగుట విరుగుట వినాశనానికి కూడా అన్నమే కారణమవుతుంది. అన్నమిడుట కన్నా అధిక దానంబుల ఎన్ని చేయనేమి ఎన్నబోరు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. నగలు, వస్తువులు, ధనం ఇలా ఎన్ని వస్తువులు ఇచ్చినా మనిషిని సంతృప్తిపరచలేము, కానీ అన్నం పెట్టి ఇక చాలు అనిపించవచ్చు. భీముడైనా బకాసురుడైనా ఏదో ఒక చోట తినటం ఆపవలసిందే. ఇలా ఒక పరితృప్తిని కలిగించే దానం అన్నదానం. ఉపనిషత్తుల ప్రకారం అన్నం దైవదత్తమైనది. సూర్యుని నుండి వరుణుడు, అతని నుండి ఔషధి వనస్పతులు, దాని నుండి అన్నము. అన్నము తినడం వలన బలము, తపస్సు, శ్రద్ధ, మేధ, మనస్సు, శాంతి, చిత్తము, స్మృతి, ఆత్మవిజ్ఞానము, పరమానందము, తద్వారా మోక్షము ఇలా అన్నం ద్వారా మనందరకూ కలుగుతాయి. కాబట్టి అన్నము పరమాత్మ యొక్క మరొక స్వరూపము. అన్నాన్ని అవమానిస్తే భగవంతుని అవమానించట్లే అవుతుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ప్రాణులన్నీ అన్నము అంటే ఆహారం నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడును. యజ్ఞం వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలము. ఇలా అన్నప్రధానాన్ని వివరించారు. ఎవరైనా చనిపోతే వాడికి నూకరు చెల్లాయి అనే మాట లోకంలో వింటుంటూ ఉన్నాం. దీనిని పండితులు ఒక చక్కటి విశ్లేషణ చేశారు. భగవంతుడు మానవులను సృష్టించేటప్పుడు కొంత ఆహారాన్ని మూటకట్టి పంపిస్తారు. అవే నూకలు, అవే మన ఆయుర్దాయం. పరిమితంగా తిన్నవాడు.
1: డాక్టర్ కె కాశీ విశ్వేశ్వర శర్మ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయంలో సహజ సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో పెట్టిన పంటలను రక్షించుకోవడానికి రైతులు విచక్షణారహితంగా ఈ రసాయనిక మందులను పిచికారీ చేయటం వల్ల పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా భూ సహజ స్థితిలో విపరీతమైన మార్పులు, అలాగే పండించిన ఉత్పత్తుల్లో మోతాదుకు మించిన హానికర రసాయన అవశేషాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగా సస్యరక్షణ పద్ధతులు ఎలాంటివి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పద్ధతుల్లో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉండడమే కాకుండా

వర్షరహిత పంట ఉత్పత్తులను పండించుకోవచ్చు. ముందుగా సాగు పద్ధతులు తెలుసుకుందాం. వేసవిలో దుక్కులు చేయటం, పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, పంట మార్పిడి చేయటం, ఎర్రపంటలు అలాగే అంతర పంటలు వేయటం, చీడపీడలు తట్టుకునే రకాల విత్తన ఎంపిక, సరైన నాటే సమయం, మొక్కల మధ్య సరైన దూరం, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, చీడపీడలను తట్టుకునే విత్తనాల ఎంపిక మొదలైనవి. అలాగే భౌతికంగా గొంగలి పురుగుల గుడ్ల సముదాయాన్ని ఎరివేయటం, పురుగుల తెగుళ్ల ఉధృతిపై నిఘా, పంటల మధ్యలో కాలిబాటలు తీయటం, చీడపీడలు సోకిన మొక్కలను ఏరి నాశనం చేయటం, పొలం చుట్టూ కందకాలు తవ్వడం లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. యాంత్రిక పద్ధతుల్లో అయితే దీపపు ఎరలు పెట్టడం, లింగాకర్షణ ఎరలు, రంగుల ఎరలు పెట్టడం, పక్షిస్థావరాల ఏర్పాటు, నేల సూర్యరశ్మీకరణ చేయడం వంటివి. ఇందులోనే జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయి. పైరులో సహజ శత్రువులు పెరిగేటట్లు చూడటం, జీవ సంబంధమైన పురుగులు తెగుళ్ల మందుల వాడకం. ఇక పరాన్న బుక్కుల విషయానికి వస్తే, పరాన్న బుక్కులు కీటకాలను వేటాడి సంహరించే స్వభావం కలవి. ఇవి కీటకాలను మొత్తం లేక కొంత భాగాన్ని మింగివేస్తాయి. పరాన్న బుక్తులకు కీటకాలే ప్రధాన ఆహారం. ఈ పరాన్న బుక్కుల జాబితాలో సాలెపురుగు, అక్షింతల పురుగు, ప్రేయింగ్ మాంటిస్, దీన్నే గొల్లబామ అని కూడా అంటూ ఉంటారు, తూనిగ లాంటివి. ఇక సస్యరక్షణలో వృక్ష సంబంధ మందులు కూడా చాలా ఉన్నాయి. వేపపిండి, వేప నూనె, పొగాకు, వావిలి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సీతాఫలం, సీతాఫలం ఆకు గింజలు వంటి మందుల వాడకం, ఇవన్నీ వృక్ష సంబంధ మందులు. ముందుగా వేప పప్పు ద్రావం తయారు గురించి తెలుసుకుందాం. వేప గింజల్లోని పప్పుతో చేసే ఈ మందును ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. జూన్ జూలై నెలల్లో వేప పండ్లు తయారై చెట్ల నుంచి రాలుతూ ఉంటాయి. అలా పసుపచ్చగా పండిన సమయంలో వేప చెట్ల కింద టార్పాలిని కానీ ప్లాస్టిక్ షీట్ కానీ పరిచి కర్రతో కొమ్మలను కొడితే పండ్లు రాలుతాయి. ఇలా చేయడం వల్ల ఆ కాయలకు మట్టి అంటకుండా ఉంటుంది. ఇలాంటి వాటిని సేకరించి 2-3 రోజులు నీడలో ఆరబెట్టాలి. తర్వాత కాయలను 1-2 గంటలు నీటిలో నానబెట్టి పిసికితే పై తొక్క గుజ్జు పోతాయి. వీటిని తీసివేయకపోతే బూజు పట్టి గింజ నాణ్యత తగ్గుతుంది. ఈ విధంగా సేకరించిన గింజలను గోనె సంచుల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ప్లాస్టిక్ సంచుల్లో ఉంచినట్లయితే తేమ ఎక్కువై బూజు పట్టే అవకాశం ఉంది. ఇక ద్రావణం తయారు చేసే విషయానికి వస్తే, 1 ఎకరానికి వేప విత్తనాలు 15 కిలోలు లేదా వేప పప్పు 5 కిలోలు అవసరమవుతుంది. నీడలో ఎండిన వేపకాయలను పగులగొడితే గింజలోని పప్పు వస్తుంది. దానిని కొద్దిగా నీరు పోస్తూ మెత్తగా రుబ్బి పేస్టులా చేసుకోవాలి. అలా వచ్చిన పేస్టును 1 గుడ్డలో మూటలా కట్టి బకెట్ నీటిలో 4 గంటలు నానబెట్టాలి. తరువాత ఆ మూటను తీసి రసం పిండి వేయాలి. అదే నీటిలో మూటను ముంచుతూ అందులో సారమంతా దిగేలా చేయాలి. ఇలా వచ్చిన ద్రావణం పాలలా ఉంటుంది. వాడే ముందు 1 లీటర్ ద్రావణానికి 2-5 గ్రాముల సబ్బు పొడి కలపాలి. అందువల్ల ద్రావణం మొక్కలు కంటుకొని ఉంటుంది. వాడే విషయానికి వస్తే 1 ఎకరానికి 15 కిలోల వేప గింజలు కావాలి. వాటి నుంచి 50-60 లీటర్ల ద్రావణాన్ని తయారు చేసి సాయంత్రం పూట పంటపై పిచికారీ చేసుకోవాలి. ఉపయోగం ఏంటంటే దాదాపు 150 రకాల పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని ఘాటు వాసన కారణంగా కీటకాలు మొక్కల దగ్గరికి రాలేవు, ఆకుల మీద కూడా గుడ్లు పెట్టలేవు. ఒకవేళ గుడ్లు పెట్టాక వేప పప్పు ద్రావణ పిచికారీ చేస్తే అందులోని అజాడి రెక్టిన్ గుడ్లను నాశనం చేసి కీటక సంతతి పెంచకుండా నిరోధిస్తుంది. ఇక వేప నూనె విషయానికి వస్తే, వేప నూనె మార్కెట్లో దొరుకుతుంది. సాధారణంగా ఈ వేప నూనెను చీడపీడలు సోకకుండా ముందు జాగ్రత్తగా వాడుతూ ఉంటారు. వాడే పద్ధతి ఏంటంటే, 10 లీటర్ల నీటిలో 30 మిల్లీలీటర్లు వేప నూనెను వేసి ద్రావణం తయారు చేయాలి. నీరు నూనె బాగా కలిసేలా ఏదైనా గెరిటతో తిప్పాలి. 10 లీటర్ల ద్రావణంలో 1 పెద్ద చెంచాడు సబ్బు పొడి కలపాలి. అలా కలపడం వల్ల ద్రావణం ఆకులు కంటుకుంటుంది. ఈ ద్రావణాన్ని వెంటనే పంటపై పిచికారీ చేయాలి. లేకపోతే నీటి నుండి నూనె వేరే అయిపోయి బుడగలు బుడగలుగా కనిపిస్తుంది. పంటపై స్ప్రే చేసినప్పుడు ఆకులపై మచ్చలుగా ఏర్పడి మందంగా మారుతుంది. పురుగులు కనిపిస్తే ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వేప నూనెను పిచికారీ చేయడం వల్ల ఆకుముడత తెగులను నియంత్రిస్తుంది. గ్రుడ్డు దశ నుంచి తొలి దశలో కీటకాల నిర్మూలనకు వేప నూనె బాగా దోహదపడుతుంది. పేనుబంక, తెల్లదోమ, కాండం తొలచు పురుగులను నియంత్రిస్తుంది. ఇక పచ్చిమిరప, వెల్లుల్లి ద్రావణం తయారీ గురించి తెలుసుకుందాం. ఇది
ఇంటి దగ్గరే తయారు చేస్తారు.

0: చేసుకోవాల్సి ఉంటుంది. 3 కిలోల పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి మెత్తగా రుబ్బాలి. దీనిని 10 లీటర్ల నీటిలో రాత్రంతా నానబెట్టాల్సి ఉంటుంది. 1/2 కిలో వెల్లుల్లిపాయల్ని బాగా నూరి 250 మిల్లీలీటర్ల కిరోసిన్లో రాత్రంతా నానబెట్టుకోవాలి. వడకట్టిన మిరప ద్రావణాన్ని వెల్లుల్లి ద్రావణాన్ని రెండింటినీ కలిపి దానికి 75 గ్రాముల సబ్బు పొడిని నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని 4 గంటల తర్వాత వడగట్టి 80 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేసుకోవచ్చు. ఈ ద్రావణం శనగపచ్చ పురుగు, పొగాకు లద్ద పురుగు నియంత్రణలో బాగా పనిచేస్తుంది. ఇక వావిలాకుల కషాయం తయారు గురించి తెలుసుకుందాం. 10 కిలోల వావిలాకును 20 లీటర్ల ఆవు మూత్రంలో 15 రోజులు మురగబెట్టి తర్వాత వడకట్టిన ద్రావణానికి 80 లీటర్ల నీరు కలిపి పలుచన చేసి ఎకరం పంటపై చల్లితే రసం పీల్చే పురుగులు, ప్రత్యేకించి తామర పురుగుల బెడద చాలా మటుకు తగ్గిపోతుంది. ఈ వావిలాకు మందుతో పంట పురుగులను సమర్థవంతంగా నిరోధించవచ్చు. వావిలాకు మందు మనిషి ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదు. వావిలాకు మందు పంటపై ఆశించు పురుగులకు మాత్రమే హాని కల్పిస్తుంది, మిత్ర కీటకాలకు ఎలాంటి హాని చేయదు. హైదరాబాద్ CCMB వారు పరిశోధించి వావిలాకు ద్రావణంతో క్రిమి సంహారక మందులు తయారు చేశారు. ఈ మందు లార్వా దశలపై పడినట్లయితే పురుగు ప్యూపా దశ ఏర్పడక తల్లి పురుగు గుడ్లు పెట్టక ముందే చనిపోతుంది. ఈ వావిలాకు మందును వైరస్ ద్రావణంతో అలాగే వేప, సీతాఫలం లాంటి ఆకు పాలతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందును పురుగు తొలి దశలోని గుర్తించి ప్రతి 4 లేదా 5 రోజులకు ఒకసారి చొప్పున 3 సార్లు పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక సీతాఫలం ఆకుల నుంచి కషాయం చేసి ఈ సస్యరక్షణలో ఉపయోగించవచ్చు. ఏపుగా పెరిగిన సీతాఫల వృక్షాల నుంచి ఆకులు సేకరించాలి. ఇంకో పద్ధతిలో 10 లీటర్ల నీటికి 500 గ్రాముల ఆకులను తీసుకుని పెద్ద మట్టి బాణల్లోకి గాని పాత్రలోకి వేసి గాని బాగా మరిగే వరకు ఉడకబెట్టాలి. నీరు మొత్తం ముదురు రంగుకు మారిన తర్వాత కషాయాన్ని చల్లార్చి 4 సబ్బుపొడి వేసి కలియబెట్టి పిచికారీ చేసుకోవాలి. అలాగే సీతాఫలం గింజలు కూడా చాలా శక్తివంతమైనవి, అలాగే విషపూరితమైనవి. గింజల నుండి తీసిన నూనె ద్వారా కీటకనాశులను తయారు చేయవచ్చు. ఇవి కీటక సంహారాలుగా పనిచేస్తాయి. విత్తనాలు పగులుగొట్టి పొడి చేసి 1 రోజు నీటిలో నానబెట్టి తర్వాత వచ్చిన ద్రావణాన్ని సస్యరక్షణలో వాడుకోవచ్చు. 1 లీటర్ నీటికి 50 గ్రాముల పొడిని ఉపయోగించాలి. అలాగే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల నూనెను మాత్రమే వాడాలి. పంటపై ఎట్టి పరిస్థితుల్లోనూ 4 సార్ల కంటే ఎక్కువగా ఈ మందులను పిచికారీ చేయరాదు. ఇక చివరగా పొగాకు కషాయం గురించి తెలుసుకుందాం. వేపాకుల కషాయం లాగానే దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. నాటు పొగాకు, పొగాకు రద్దు వీటితో కషాయం.
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు సేంద్రియ వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావలసిన నికరవాటా నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు

తీసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మోసపూరితంగా కాజేసిన డబ్బును స్తంభింపజేయడం, తిరిగి రాబట్టడం కోసం బ్యాంకులు, పోలీసులు, ఆర్బీఐ, కేంద్ర హోంశాఖ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని సమీక్షించిన ప్రధాని, ముందస్తు గుర్తింపు, పూర్తి చికిత్స, పోషకాహార మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జి సాయి ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట్ర జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావలసిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ,
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న

0: ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్విలైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్విలైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్విలైజింగ్ గన్స్తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్గా టీమ్స్ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేశాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్గా ఆ ట్రాంక్విలైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్గా ఉంది అన్న డైరెక్షన్లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్విలైజింగ్కి కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోప్ ఆవరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీ బండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో సమాచార ప్రసారణ సాంకేతిక పరిజ్ఞానం గురించి డాక్టర్ వేదం రామమూర్తి గారు అందించే వివరాలు. అనంతరం శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారిచే పర్యావరణ గీతాలు వింటారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఎన్ జగదీష్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో బుక్కరాయ సముద్రం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వివరాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం

పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం, 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 14:00 ఆంగ్లంలో వార్తలు, 14:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 14:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ వారం అంశం డబ్బును పొదుపు చేయడం, అతిగా ఖర్చు పెట్టకూడదు లాంటి విషయాలను మీ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారా? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ నంబర్ 0855544. ఇక సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. ఇక సాయంత్రం 6:30 ఐసీసీ T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం. ఇందులో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కే శృతి ప్రియాంక. 7:45 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. 8:30 తెలుగుల జాతీయ వార్తలు, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత గారు గానం చేసిన లలిత గీతం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగుల జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరిత

0: వ్యక్తిగతన నమోదు స్పందన కోసం ఈ జీరో ఎఫ్ఐఆర్ విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో నాలుగు రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థవంతమైన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్, అర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్, యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి, లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ధి చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నవీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా అభివర్ణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్, దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction, in coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartula Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

0: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
1: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటమి అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబేలాడో డి లా ఎస్ప్రిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్ప్రిల్లాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్ప్రిల్లా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీస్ మహిళల టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్ని ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈరోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచ కప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 52వ శ్లోకం.

రాగద్వేషౌ ప్రాణధారణకు పనికి వచ్చే విషయాల మీద కూడా ఇష్టానిష్టాలను వ్యుదస్య వదిలిపెట్టి వివిక్త సేవి ఏకాంత ప్రదేశంలో ఉంటూ లఘువాషి పరిమితమైన భోజనం చేస్తూ యత వాక్కాయ మానసః మనోవాక్కాయాలను అనగా మనస్సును వాక్కును కర్మను కూడా నిగ్రహించుకుంటూ నిత్యం ఎల్లవేళలా ధ్యాన ఆత్మస్వరూప చింతనమునందు యోగ చిత్తైకాగ్రతయందు పరహ తదేకాసక్తితో ఉండే సాధకుడు వైరాగ్యం ఇహలోక పరలోక విషయాల మీద అనురాగం లేకపోవడాన్ని సముపాశ్రిత ఆశ్రయించినవాడు అవుతాడు.

తన ప్రాణధారణకు మించి అధికంగా శబ్దాది విషయాలను అనుభవించడు. ప్రాణధారణకు కావలసిన విషయాలను అనుభవించేటప్పుడు కూడా వాటి మీద రాగద్వేషాలను పెట్టుకోడు. ఎక్కడో అడవుల్లోనో కొండ గుహల్లోనో సుదూరపు మఠాలలోనో ఏకాంతంగా నివసిస్తూ ఉంటాడు. ఆహారజన్యమైన దోషాలు అంటకుండా ఉండేందుకోసం హెచ్చుతగ్గులు లేకుండా వీలైనంత స్వల్పాహారం స్వీకరిస్తూ ఉంటాడు. తన మనోవాక్కాయాలను ఒక నియమబద్ధమైన రీతిలో నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. ఇలా స్వకర్మానుష్ఠానం ద్వారా ఈశ్వరారాధన చేయడం వల్ల జ్ఞాననిష్టాయోగ్యత అనే సిద్ధిని అందుకుంటాడు సాధకుడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ

0: అయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, విజ్ఞాన విపంచి. ఇందులో సమాచార ప్రసారణ సాంకేతిక పరిజ్ఞానం గురించి డాక్టర్ వేదం రామమూర్తి గారు అందించే వివరాలు, అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తున్నవారు శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం. ముందుగా సమాచార వేదిక వినబోయే ముందు
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: సమాచార వేదిక. గోగూడు కుళ్ళాయ స్వామి చిన్న సరిగెత్తు బుధవారం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి ఆలయ ప్రధాన అర్చకులు హుస్సేనప్ప ఆధ్వర్యంలో కుళ్ళాయ స్వామి పేర్లకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వెండి గొడుగుతో స్వామికి అలంకరణ చేశారు. చిన్న సరిగెత్తు రోజు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. జూలై 1న సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. సభావేదిక దగ్గర పట్టాలు తీసుకునే విద్యార్థులు సందర్శనలు ఎక్కడ కూర్చోవాలనే విషయంపై వర్సిటీ అధికారులకు సూచనలు చేశారు. వర్సిటీలో రాష్ట్రపతి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ను సిద్ధం చేశారు. విద్యార్థులకు మానవతా విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో బాబా 1976లో సత్యసాయి విద్యావిహార్ పాఠశాలను దేశంలో ప్రథమంగా ప్రారంభించారని వక్తలు పేర్కొన్నారు. బుధవారం పుట్టవర్తిలో సాయి కుల్వంత్ మందిరంలో హైదరాబాద్ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలల 50వ వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షిక వేదికను పాఠశాల 50 సంవత్సరాల ప్రస్థానాన్ని వివరిస్తూ స్మారక ప్రచురణలను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ విడుదల చేశారు. విద్యార్థులు

0: దేవుడు మార్చిన శిల్పాలు నృత్యనాటికను అద్భుతంగా ప్రదర్శించారు. కళ్లకు కట్టినట్లు మానవతా విలువల విద్యాబోధన సందేశాన్ని తెలియజేశారు. ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు రత్నాకర్, సతీమణి, హిమవాహిని బహుమతులను ప్రదానం చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇన్ఛార్జి పీడీ డి శశికళను పదోన్నతిని లభించింది. ఆమెకు వాస్తవంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాజెక్టు సిడిపిఓగా పనిచేస్తున్నారు. అక్కడి నుండి ఈ ఏడాది ఏప్రిల్ 20న డిప్యూటేషన్పై అనంత జిల్లా ఇన్ఛార్జ్ పీడీగా బాధ్యతలను తీసుకున్నారు. 2 మాసాలుగా ఇక్కడే పీడీగా పనిచేస్తున్నారు. తాజాగా ఆమెకు పదోన్నతిని కల్పిస్తూ ఇక్కడే రెగ్యులర్ పీడీగా నియమించారు. ఈ నెల 30వ తేదీన ఆమె పదవీ విరమణ పొందనున్నారు. కేవలం 6 రోజులే ఆమెకు సర్వీసు ఉండేది. ఆ తర్వాత కొత్త పీడీ రానున్నారని తెలియజేశారు. తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూల్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ బీపీ వెంకటరెడ్డి ప్రజలను కోరారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణంలోని ఉప తపాలా కార్యాలయంలో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోస్టాఫీసుకు వచ్చిన ఖాతాదారులతో మాట్లాడారు. తపాలా కార్యాలయాల్లో ఖాతా తెరవాలని, జీవిత బీమా, బ్యాంకింగ్, సుకన్య సమృద్ధి యోజన తదితర కేంద్ర ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం తపాలా కార్యాలయంలో నగదు నిల్వ, నగదు లావాదేవీలు, పొదుపు పథకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కర్నూల్ రీజియన్ కార్యాలయం ఏఎస్పీ బి రామశంకర్, తనిఖీ అధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు. వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి కార్యక్రమంలో సమాచార ప్రసారణ సాంకేతిక పరిజ్ఞానం గురించి డాక్టర్ వేద రామమూర్తి గారు అందించే వివరాలు.
3: జీవం లేని నిశ్చలంగా ఉండని మేఘాన్ని సందేశం పంపడానికి ఉపయోగించాడు కాళిదాస కావ్యం మేఘ సందేశంలో యక్షుడు. దీని ఔచిత్యం ఏమిటని అనుకున్నారు ఆ రోజుల్లో. అయితే ఈనాడు నిర్జీవమైన నిశ్చలంగా ఉండని సాధనాల్లో సమాచారం అందజేస్తున్నారు. వాటిలో ఒకటైన టెలిఫోను ఎంతో ఉపయోగకారిగా మారింది. అది ఎలాగో చూద్దామా. బూచాడమ్మ బూచాడు, బుల్లిపెట్టులో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు, కబుర్లెన్నో చెప్తాడు అని ఓ చిత్రంలో బాలతార టెలిఫోన్ గురించి చక్కగా పాడింది. టెలిఫోన్, టెలిగ్రాఫ్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగాల గురించి చాలామందికి అవగాహన ఉంది. అయితే ఆ టెలిఫోన్ ఉపయోగించి ఈ దశకంలో మార్పు చెందిన ప్రసార సాధనాల గురించి చెప్పుకుందాం. దాని గురించి వివరించే ముందు సమాచార ప్రసార శాస్త్రంలో వచ్చిన వివిధమైన అభివృద్ధి దశల గురించి విహంగ వీక్షణ చేద్దామా. ప్రాక్ చారిత్ర యుగంలో బొమ్మల ద్వారా, సంకేతాల ద్వారా సమాచారాన్ని అందించేవారు. దాన్ని పిక్టోగ్రాఫిక్ రైటింగ్ అనేవారు. క్రీస్తు పూర్వం 3500-3700 సంవత్సరాల మధ్య భారతదేశంలోనూ సుమేరియాలోనూ ఈ పిక్టోగ్రాఫిక్

ప్రసారం ఉండేది. ఆ తర్వాత దూరదేశాలకు వార్తాహరులను పంపడం, కపోత సందేశం పంపడం వంటివి చేశారు. క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో గ్రీకులు గోడ మీద బొమ్మల ద్వారా సందేశాన్ని పంపేవారు. స్థానికంగా అయితే సంభాషణ, సంబోధన, నగార, ఢంకాల ద్వారా జనాలను ప్రోగు చేసి సమాచారం అందించేవారు. దూర ప్రాంతాల ప్రజలకు ముఖ్యమైన వార్తలను గుడ్డలపై వేసి పంపేవారు. దీన్నే యాక్టా డయానా, డైలీ ఈవెంట్స్, అనుదిన సమాచారం అనేవారు. మధ్య నవీన యుగంలో వార్తా ప్రసారం ముఖ్యంగా లేఖల ద్వారా, పుస్తకాల ద్వారా చేసేవారు. ఆనాటి లేఖలను వ్రాసేవాళ్లను లేఖకులు అనేవారు. 15వ శతాబ్దంలో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత సమాచార ప్రసార వేగం బాగా పెరిగింది. 1600 సంవత్సరం నాటికి ముద్రిత వార్తాపత్రికలు వచ్చాయి. మొట్టమొదటి ముద్రిత వార్తాపత్రికను క్రాంటో అనేవారు. ఈ సౌకర్యాలన్నీ ముఖ్యంగా ధనికులకు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్లకు మాత్రం ఉపయోగపడేది కానీ సామాన్య ప్రజలు అందుబాటులో ఉండేవి కావు. సామాన్య ప్రజలను ఉద్దేశించి సమాచారాన్ని బాగా అందించడానికి ఆ మొదట స్టెప్ తీసిన వాళ్ళు బ్రిటిష్ పీపుల్. వాళ్ళు తపాలా బిళ్ళల సాయంతో పోస్ట్ కార్డు ద్వారా అందజేశారు. క్రమేణా కార్డు, కవరు, ఇన్లైన్ లెటరు, ఏరోగ్రామ్ వంటి తపాలా సౌకర్యాలు ఏర్పడ్డాయి. అయితే దేశీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, ప్రాదేశిక వార్తలను మాత్రం ముద్రిత వార్తాపత్రికల ద్వారా చేసేవాళ్ళు. మన దేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక కలకత్తాలో ముద్రింపబడిన అమృత బజార్ పత్రిక. ఈ మధ్యను టైప్ రైటింగ్ మిషన్ను గ్లీడన్, సోలేస్, సౌల్లు కనుగొన్నారు. అప్పటి నుంచి టైప్ రైటర్ జనసందోహ నిత్య జీవితంలో చొచ్చుకుపోయింది. నిన్నటి దశకం దాకా టైప్ చేయడం ఒక వృత్తి, టైప్ రైటర్ నిత్య జీవితంలో సామాన్యమైంది. అలాగే నిత్య జీవితంలో టెలిఫోన్ను ఎంత ప్రాముఖ్యత పొందిందో చూద్దామా. అహ్మదాబాద్ బిజినెస్ వ్యక్తుల నుంచి ఫోన్కై ఆరాటపడుతున్నాడు ఆనందరావు. జనరల్ మేనేజర్ జనార్దన్ రావు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ద్వారా లావాదేవీల సమాచారానికై చూస్తూ ఉన్నాడు. సరస సంభాషణలో శారదా శ్రీనివాసులు గంటలు నిమిషాలుగా మార్చేస్తున్నారు. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఫోన్ల గురించి తపన, దాని యొక్క ఉపయోగాల గురించే కదా ఉదాహరణలు మాత్రమే. ఇంతటి ఉపయోగకరమైన టెలిఫోన్ను కనిపెట్టి మానవాళికి ఎంతో సేవ చేసిన వ్యక్తియే అలెగ్జాండర్ గ్రాహంబెల్. గ్రాహంబెల్ మనిషి స్వరాన్ని తీగల ద్వారా ప్రసారం చేశాడు. బ్రిటిష్ వారి కాలంలో మొదలైన మన దేశానికి ఎంతో మేలు చేకూర్చింది టెలిఫోన్. ఈ రోజుల్లో కార్డ్లెస్ ఫోను, సెల్యులార్ ఫోను, మొబైల్ ఫోను మొదలైన ఎన్నో వచ్చాయి. మన దేశంలో సెల్యులార్ ఫోన్ను మొదటిసారిగా 1980లో ప్రవేశపెట్టారు. వాటిలో మొదటి తరంవి సెల్యులార్ ఫోన్లు వచ్చిన ఫోన్ కాల్స్కు జవాబు చెప్పేవిగాను పేజర్గా, బీప్గా వాడేవారు. జవాబు చెప్పే ఫోన్లు టెలిఫోన్ తీగకు సమీపబడి ఆ సంబంధిత మనుషులు ఇంట్లో లేకపోతే ఫోన్ కాల్స్ బదులు చెప్పేవి. ఎస్టీడీ, ఐఎస్టీ చేయవలసి వస్తే ఈ ఫోన్లకు కొన్ని మార్పులు చేసి వాడేవారు. 20వ శతాబ్దం చివర 21వ శతాబ్దం తొలి సంవత్సరాల్లో ఈమెయిల్ను పరిచయం చేశారు. ఇది కృత్రిమ ఉపగ్రహం ద్వారా పనిచేస్తుంది. ఈమెయిల్లో సమాచారం పంపడం ఎస్టీడీ కంటే బాగా చౌక. వీడియో టెలిఫోన్లు స్వరాలతో పాటు మాట్లాడే మనిషి తీరుతెన్నులు కూడా ప్రసారం చేస్తాయి. ఛాయాచిత్రాలు ప్రసారం చేసే దూరదర్శిని నేడు మన జీవితంలో ఒక భాగంగా మిగిలింది. దూరదర్శిని, దాని ప్రోగ్రాంలు, ఈ ప్రోగ్రాంలు ఉపగ్రహాల ద్వారా ప్రసారం చేస్తారు. ప్రసారాల్లో కంప్యూటర్ ఉపయోగించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని ఇంటర్నెట్ అంటారు. ఇద్దరు వ్యక్తులు ఇంటర్నెట్లో తమ స్వరాల ద్వారా, సంభాషణ ద్వారా కమ్యూనికేట్ చేసే విధానాన్ని వాయిస్ మెయిల్ అన్నారు. ఈ మధ్యనే మన దేశంలో కూడా వాయిస్ మెయిల్ సౌకర్యం ఇంటర్నెట్ ద్వారా కలిగించారు. టెలిఫోన్ ఉపయోగించి జనజీవన సరళినే మార్చిన సాధనాలుగా గుర్తింపబడిన ఈమెయిల్, ఈ కామర్సు, ఈ గవర్నెన్స్ గురించి కొంచెం తెలుసుకుందామా. ఈమెయిల్ స్వభావ స్వరూపం, దీన్నే ఎలక్ట్రానిక్ మెయిల్ అని కూడా అంటారు. ఈమెయిల్ ద్వారా సమాచారం పంపాలని పంపాలంటే ఈ క్రింది విధంగా చేయాలి. ముందుగా మీ కంప్యూటర్లో ఈమెయిల్ ప్రోగ్రామ్ తెరవండి. మీరు పంపించే వారి అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ అడ్రస్ అంటే ఈమెయిల్ అడ్రస్ మాత్రమే. మీరు పంపాల్సిన సమాచారాన్ని టైప్ చేయండి. సెండ్ అనే ఆదేశం మీద క్లిక్ చేయండి. వెంటనే మీరు పంపే సమాచారం ఈమెయిల్ ద్వారా మీ అడ్రస్కి చేరినట్టే. దీనికోసం తపాలా బిళ్ళలు కొనడం, అంటించడం, తపాలా పెట్టెలు వేయడం, మరలా అడ్రస్కి ఎప్పుడు చేరుతున్నా అని కాచుకొని ఉండడం ఏమీ అక్కర్లేదు కదా. దీనికి వెచ్చించే టైం కూడా చాలా తక్కువే. అలాగే వచ్చిన ఈమెయిల్ను కూడా వెంటనే గమనించి అవసరమైతే దాని కాపీలు కూడా తీసుకోవచ్చు. మన దేశంలో ఇంకా సామాన్య మానవుడికి అందుబాటులో రాకపోయినా ఇప్పుడిప్పుడే కాలూనుతున్న సాధనాల్లో ఈ కామర్సు, న్యూస్ గ్రూప్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఉన్నాయి. ఈ కామర్స్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులను ఏ షాపుల్లో దొరుకుతుందో కంప్యూటర్ మానిటర్ మీదనే బ్రౌజ్ చేసి అందులో నుంచి కావాల్సిన వస్తువులను కావాల్సిన షాప్ నుంచి ఈమెయిల్ ద్వారా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని బ్యాంకుకు ఈమెయిల్ ద్వారా బిల్ పంపి ఆ సంబంధిత కంపెనీకి

0: అమౌంట్ రెమిట్ చేయొచ్చులో. దీన్నే ఈ షాపింగ్ అంటారు. ఇవే కాక వాణిజ్య ప్రకటనలు, బ్యాంకింగు, షేర్ క్యాపిటల్ బిజినెస్ మొదలైన ఎన్నో వాణిజ్యపరమైన పనులకు ఇంట్లో కంప్యూటరు, మానిటరు, బ్రౌజరు, మౌసు, మోడెంల కాంబినేషన్తో ఈ కామర్స్ ద్వారా పొందవచ్చు. కంప్యూటర్ ద్వారా చాటింగ్ చేయవచ్చు, సందేహాలకు జవాబులు ముఖాముఖిగా తెలుసుకోవచ్చు. దీనివలన లేటెస్ట్గా క్లాస్ రూమ్ టీచింగ్ కూడా చాలా ఈజీ అయినాయి. కంప్యూటర్ ఉపయోగించి న్యూస్ గ్రూప్ ద్వారా కంప్యూటర్ నాలెడ్జ్, సినిమా, సాహిత్యం మొదలకు వినోదాత్మకమైన వాటి గురించి విషయాలు, శాస్త్రీయ విజ్ఞానం, సామాజిక విజ్ఞానం మొదలైన అధ్యయనం చేయవచ్చు. ఈ లేటెస్ట్ ఈమెయిల్లు, ఈ కామర్స్ మొదలైన వాటి అన్నింటిలోనూ టెలిఫోన్ పాత్ర చాలా ముఖ్యం. టెలిఫోన్ లేకపోతే, టెలిఫోన్ అన్నది కనుక్కోకపోతే ఇవేమీ సాధ్యమే ఉండేవి కావు కదా. ఈ ఈమెయిల్, ఈ కామర్సు, వాయిస్ మెయిల్ లాంటి వాటిని అభివృద్ధి చేసే విభాగమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటారు. ఐటీ అభివృద్ధిలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉన్నాయి. ఉచితంగా ఈమెయిల్ పొందడానికి యాహూ మెయిల్, హాట్ మెయిల్ ఎక్సెట్రా వెబ్సైట్లలో వాడవచ్చును.
1: విజ్ఞాన విపంచి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సమాచార ప్రసారణ సాంకేతిక పరిజ్ఞానం గురించి డాక్టర్ వేదం రామమూర్తి గారు అందించిన వివరాలు విన్నారు.
2: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: GRT జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా,

0: గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు విందాం శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారిచే పర్యావరణ గీతాలు.

శ్రీ ఎస్ రామాంజనేయులు బృందం వారిచే పర్యావరణ గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనింగ్ ప్రత్యక్ష ప్రసారం. ఇందులో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడ్ కోడ్ నంబర్ 0855. ప్రకటన విన్నారు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: over to Saira Mujtaba.
1: Thanks, Shagun. All dailies lead with Iranian President Masoud Pezeshkian's formal invitation to Prime Minister Modi to attend the former Supreme Leader's funeral. Iran invites Prime Minister for Khamenei's July funeral. India yet to decide, writes the Tribune. Shiv Sena UBT to lose parliament office, reports the Pioneer. Oil back at pre-war levels as prices drop below $75, informs the Hindustan Times. Air India Delhi Amritsar flight strays into Pakistan airspace. DGCA initiates action as crew ATC fail to report incident, headlines the Tribune. The Statesman headlines, India-US edge towards trade truce as Jameson Greer concludes Delhi visit. RBI breather for Tata Sons, but asset size hurdle stares, reports the Financial Express. Adding, the new frameworks drops the access to public funds criterion that had been one of the factors pushing Tata Sons into the upper layer classification. The Hindu in its editorial, Razor's Edge, informs that high heat and low rainfall is threatening agricultural produce. The southwest monsoon deficit nationwide has increased from 35% to 43%, and extreme heat has been reducing farm labor productivity. The ideal sustainable strategies are to switch from rain-centric to water-centric organizations, reduce dependence on water-intensive crops, and improve resilience. And finally, a large asteroid called 1997 NC1 will be visible to stargazers using a small telescope or large binoculars on 27th June, the European Space Agency announced. The asteroid will be speeding along at nearly 9 kilometers a second, posing no threat to Earth as any chance of an impact has been ruled out, writes the Asian Age. And with that, it's back to you, Shagun.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth around 30,000 crore rupees at Pragati meeting, pushes for AI-driven TB elimination and stronger cyber fraud response. Samvidhan Hatya Divas being observed to pay homage to those who suffered during emergency. India-China border trade via Lipu Lake Pass in Uttarakhand to resume after 6 years, 26 trade passes issued. U.S. federal judge bars Trump administration from implementing proof of citizenship requirement to vote. Powerful 7.5 magnitude earthquake hits Venezuela, causing collapse of multiple buildings. And in cricket, India to take on Bangladesh in Group A match of ICC Women's T20 World Cup in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Tirupati Jilla Samachar Lakimintaru, Rachana Sri N. Jagadish.
3: రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న చేయూత మరువలేనిదని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రానికి కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు.

0: మాట్లాడుతూ కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని, ఏపీలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్ష ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వీయూ నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు తిరుపతి జిల్లా సమాచార లెక్క విన్నారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా మేము ఫేమస్ చిత్రం నుండి కాలభైరవ పాడిన ఈ పాట.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్,
3: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: శ్రోతలు వింటున్నారు 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు విందాం మిస్సమ్మ చిత్రం నుండి ఏఎం రాజా సుశీల పాడుతున్న పింగళి సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: जीआरटी ज्वेलर्स స్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విన్న ఆ పాట నువ్వు నాకు నచ్చావు. చిత్రముండి టిప్పు హరిణి పాడిన పాట అది. గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఇప్పుడు విందాం మదన కామరాజు కథ. చిత్రం నుండి PB శ్రీనివాస్, P. సుశీల పాడిన పాట ఇది.

0: విన్నా ఆ పాట. ముఠామేస్త్రి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మన ఆలయాలు కార్యక్రమంలో బుక్కరాయ సముద్రం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వివరాలు వినబోయే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: బుక్కరాయ సముద్రం గ్రామానికి విశేషమైన చరిత్ర ఉంది. ఈ గ్రామం పేరు, పక్కనే నెలకొన్న అనంతసాగరం, ఇవన్నీ అలనాటి విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన రాజవంశం వారి పేరున రూపుదిద్దుకున్నవి. 1336 కాలాన సంగమ వంశానికి చెందిన బుక్కరాయలు, వారి మంత్రివర్యులైన చిక్కన ఒడయారు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డారు. గ్రామానికి రాజుగారి పేరును వ్యవసాయార్థం నిర్మించిన చెరువుకు అనంతసాగరమని నామకరణము చేశారు.
1: బుక్కరాయ సముద్రం గ్రామంలో పలు చారిత్రక ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి దేవరకొండపై వెలసిన కొండమీద రాయుడైన వెంకటేశ్వర స్వామి. ఈ స్వామివారికి గ్రామంలో చారిత్రక హనుమత ఆలయంలో నూతనంగా శ్రీదేవి భూదేవి సమేత ఆలయాన్ని నిర్మించారు. అలానే పురాతనమైన లక్ష్మీనారాయణ స్వామివారి దేవస్థానం, వీరభద్రస్వామివారి దేవస్థానం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, దక్షిణామూర్తి ఆలయాలు చెప్పుకోదగ్గవి.
0: దేవరకొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు వెలిశాయి. ఈ స్వామిని చుట్టుపక్కల పల్లెవాసులు ఇంటి దైవంగా కూడా పూజిస్తారు. ఇక్కడ స్వామివారికి మాఘమాసంలో జరిగే తిరునాళ్లకు జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. విజయనగర రాజులు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు అని చెప్పటానికి బుక్కరాయ సముద్రం ఆలయాలు ఓ ఉదాహరణ.
1: బుక్కరాయ సముద్రం నుండి దేవరకొండకు వెళ్లే మార్గాన ఉప్పరపల్లి రహదారిలో చిన్నదైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఇటీవల కాలంలో జీర్ణోద్ధరణకు నోచుకుని విశేషంగా భక్తులను ఆకర్షిస్తోంది.
0: హైందవ ధర్మ త్రిమతాచార్యులు అంటే అద్వైతాన్ని బోధించిన శంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన శ్రీ రామానుజాచార్యులు, ద్వైతమతాన్ని బోధించిన శ్రీ మధ్వాచార్యులు, ఈ ముగ్గురు దైవమైన హనుమకు పెద్దపీఠ వేశారు. అద్వైతులు ఆంజనేయుణ్ణి శంకరాంశ సంభూతుడని కొలవగా,
1: ద్వైతులు స్వామివారిని జీవోత్తమునిగా కొలుస్తారు. మధ్వ సంప్రదాయం ప్రకారం హరి సర్వోత్తముడు కాగా హనుమంతుడు జీవులలో ఉత్తముడుగా కొలుస్తారు. ద్వైతయతులైన శ్రీపాద తీర్థులు, అతని శిష్యుడైన శ్రీ వ్యాసతీర్థులు వీరందరూ కూడా విజయనగర రాజులకు సలహాదారులుగా కూడా ఉన్నారు. వీరి పాలనాకాలంలో మధ్వ మతస్థులకు మంచి ఆదరణ లభించింది.
0: రాజాది రాజు సార్వభౌముడుగా పేరుగాంచిన శ్రీకృష్ణ దేవరాయల వారికి శ్రీ వ్యాసరాజులు కులగురువుగా ఉండేవారు. వారు కృష్ణరాయలకు సంభవించిన దుష్టమైన కుహూయోగం నుండి కూడా రక్షించారు. అలనాటి విజయనగర సామ్రాజ్యంలో పలుచోట్ల ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం గావించారు. వ్యాసరాజులు ప్రతిష్ఠించిన తొలి హనుమ విగ్రహం హంపి తుంగభద్రా తీరాన వెలసిన యంత్రోద్ధారకుడు. వ్యాసరాజులు తమ తపోశక్తితో స్వామివారిని షట్కోణ యంత్రంలో నిర్బంధించిన కారణంగా ఇక్కడి హనుమ యంత్రోద్ధారకుడని పిలుస్తారు.
1: శ్రీ రాఘవేంద్ర స్వామివారి పరంపరలో శ్రీ విజయేంద్ర తీర్థులు వ్యాసరాజులను కీర్తిస్తూ,
0: ద్వాత్రింశత సప్త శతక మూర్తి హనుమతః ప్రభో ప్రతిష్టాత అన్నారు. అంటే వారు 732 హనుమంతుని విగ్రహాలను ప్రతిష్ఠించారన్నమాట.
1: అలా వ్యాసరాజుల చేతుల మీద ప్రతిష్టకు నోచుకున్నది దేవరకొండ సమీపంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి. ఇక్కడ స్వామివారు దక్షిణాభిముఖంగా ఉంటూ తూర్పు దిశను చూస్తూ ఉన్నారు. దాసభక్తి ప్రతీకలైన స్వామివారు ఇక్కడ ముకుళిత హస్తాలతో చేతిలో సంజీవిని ధరించి పెనుదైవం అయిన కొండలరాయునికి నమస్కరిస్తున్నారు. స్వామివారు కౌపీనధారులై అంజలి ఘటిస్తూ ఉన్నారు.
0: స్వామివారికి అర్చన చేస్తూ పూజారి గారు శ్రీ పుల్లయ్య శెట్టి.
2: ఓం సూక్ష్మ తనువే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం యోమకేశాయ నమః, ఓం మహాచనజనకాయ నమః, ఓం చారివిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతే నమః, ఓం స్థాణువే నమః, ఓం మైర్భుజ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశువే నమః, ఓం అజాయ నమః, ఓం పాశ విమోచనాయ నమః, ఓం మృఢాయ నమః, ఓం పశుపతే నమః, ఓం దేవాయ నమః, ఓం మహా

0: ವಾಯುದೇವಾಯ ನಮಃ, ಓಂ ಅವಯಾಯ ನಮಃ, ಓಂ ಹರೆಯೇ ನಮಃ, ಓಂ ಭಗನೇತ್ರಪದೇ ನಮಃ, ಓಂ ಅವ್ಯಕ್ತಾಯ ನಮಃ, ಓಂ ದಕ್ಷಾಧ್ವರ ಹರಾಯ ನಮಃ.
1: ఆలయ విశేషాలను తెలియచేస్తూ పూజారి శ్రీ పుల్లయ్య శెట్టి గారు. అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలం. ఈ బుకరాయ సముద్రం నుంచి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కొండమీది వెంకటరమణ స్వామివారి ఆలయం, కొండ కింద ఈ భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉంది. ఇది అతి పురాతనమైనటువంటి ఆలయంగా ఇక్కడ భక్తాదులు చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలను ఈ ఆలయ ప్రధానార్చకులు శ్రీ పుల్లయ్య శెట్టి గారు వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. పుల్లయ్య శెట్టి గారు, ముందుగా ఈ ప్రాంతమంతా కూడా శ్రీకృష్ణదేవరాయల వారి ఏలుబడిలో ఉన్నటువంటిది. మరి అప్పట్లోనే ఈ ఆలయాలన్నీ కూడా ఎంతో వైభవంగా ఉన్నటువంటివి. అయితే ఆ తర్వాత ఇవి శిథిలమైపోవడం, ఆ తర్వాత మరి భక్తాదులకు ప్రేరణ కలగటం, ఇది మళ్ళీ జీర్ణోద్ధరణ గావించటం అన్నది జరుగుతూనే ఉంది. మరి అలా ఈ ఆలయం కూడా ఎలా జీర్ణోద్ధరణ గావించింది, అయితే మీకు ఈ ఆలయాన్ని ఇలా చేసుకోవాలన్నటువంటి స్ఫూర్తి కలగడానికి గల కారణం ఏమిటి, ఈ వివరాలు కాస్త మాకు తెలియజేయండి.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవస్థానము బుకరాయ సముద్రము దగ్గరలో 1 కిలోమీటర్లో వెంకటరమణ స్వామి కొండ, కొండ మీద రాయడం అంటారు. కొండ మీద రాయ కొండ కింద భాగము టీటీడీ కళ్యాణ మండపం పక్కనే చిన్న దేవాలయము, పురాతన కాలంది, శ్రీకృష్ణదేవరాయల కాలంది. మేము ఇక్కడ 1976లో మా తండ్రి గారైన బయన గారు నాగేశెట్టి అప్పుడు దేవాలయము పురాతన కోనేరు సత్రములు అన్నీ కూడా ఆ సైకిల్లో మన ఆయన అన్నం కట్టుకొని వచ్చి ఇక్కడ కష్టపడి సంవత్సరా కొద్దీ ప్రతిరోజు వస్తూ దేవాలయంను అభివృద్ధి చేసేవాడు. నాకు తెలిసినంతవరకు అంతవరకు అక్కడ పుట్టినెంటికలు, పెన్నెండు కార్యక్రమాలు అప్పుడు దిగ్విజయంగా జరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఏదో నాకు సంకల్పం వచ్చి 1976లో మా నాయన రిపేర్ చేసిన శిలాఫలకము ఇక్కడ వేసినారు, సత్రం మీద మా నాయన పేరు వేశారు. ఆ దాన్ని చూసి నాకు వేరే వాళ్ళు లింగమయ్య అనే బుక్కరాసందు ఆయన నాకు చూపించాడు, ఇట్లా మీ నాయన రిపేర్ చేసిన చూడప్ప అని చెప్పి చూపిస్తే నాకేదో స్ఫురణ కలిగి, శ్రీ ఆంజనేయస్వామి మా నాయన తండ్రి గారు ఎప్పుడు కష్టపడి చేశారు, మనం ఎందుకు ఉద్ధరించకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను అనుకున్నాను. ఆ సమయానికి కనే కంకర ఫ్యాక్టరీ వచ్చి 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి మూతపడిపోయింది కంప్లీట్గా. అప్పుడు దీన్ని మనం ఎందుకు ధరించకూడదు, దేవాలయంని స్వామి కృపతో చేయాలని నాకు సంకల్పించి నేను మొట్టమొదట ఏం చేస్తామని ఆలోచన చేస్తా అంటే కొంచెం చిన్న చిన్నగా పునరుద్ధరణకుగాను సిమెంటు, తర్వాత మెయిన్ టెంపుల్కంతా సిమెంట్ ప్లాస్టింగు సున్నము పక్కన పక్కన దేవాలయాలకంతా వేస్తూ ఉద్ధరించాలని చెప్పేసి చేస్తున్నాను. చేస్తున్నాను నాకు తోడుగా ఇక్కడ అనంతపురం నుంచి సురేష్ అనే పిల్లవాడు ఇక్కడ చూసేకొచ్చాడు. దేవరకొండకు ఎదురుగా వెంకటరమణ స్వామికి నమస్కారం చేస్తూ సంజీవిని మూలిక పట్టుకొని స్వామికి నమస్కారం చేస్తున్నాడు. ఎవరు వచ్చి చూసే స్వామిని మొక్కున్నా కూడా వాళ్ళకి ఏదో భక్తి ప్రేరేపణ వచ్చి వాళ్ళు ఏం సేవ చేస్తాము, మేం చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి సంకల్పంతో వాళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి నేను అభివృద్ధికి నేను తోడుండాను, అంతేగాని నాదేం లేదండి ఈ కార్యక్రమంలో, ఏమీ లేదు. స్వామి దయ వల్ల అన్నీ జరుగుతూ ఉన్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఒక్కొక్కరు నాకు తోడుస్తూ సురేష్ అనే పిల్లవాడు స్వామిని మొక్కున్న తర్వాత నా సేవ ఏం చేయాలని చెప్పి అడిగాడు. నేను బోరేపిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు ఫస్ట్ బీరింగ్లోనే. సరే సంతోషము నేను ఏపించానని చెప్పేసి అంటే ఆయన పిలుచుకొని వచ్చి మళ్ళీ మస్ట్ రోజే బోరు 300 అడుగులు ఏపించి బోర్ ఏపిస్తానే ఇంకా మోటార్ వేయలుగా సార్, మోటార్ వేయలతో మోటారు బిగించాను, మోటార్ బిగించి ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. నాకు తోడు ఇటు ఎవరు లేని ఉద్దేశం అనుకుంటా ఉంటే కంకర ఫ్యాక్టరీ నుంచి పుల్లా నాని ఆయన దంపతులు ఉన్నారు, ఆది దంపతులు ఉన్నట్టే సార్, ఋషీశ్వరులు ఉన్నట్టే. రాత్రిం పగలు ఈడే వాళ్ళకు రూమ్ కట్టించేయాలి, మేము ఇక్కడే ఉంటామని చెప్పినారు సార్, ఇక్కడే సేవ చేస్తామని చెప్పేస్తే వాళ్ళకు రూమ్ కట్టించాను సార్, పక్కనే రూమ్ కట్టించాను. సేవ చేస్తూ ఉన్నారు, 3:30కి లేస్తాడు ఆయన. చలికాలంలో వర్షాకాలంలో ఎండాకాలం లేకోకుండా స్నానం చేసి ఆంజనేయ స్వామిని అభిషేకం చేస్తాడు, అభిషేకం చేసి అభిషేకం చేసి ఆ విధంగా 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. నాకు సహకరిస్తున్నాను కాబట్టి నేను చేసేదానికి అనుకూలమవుతాను. తర్వాత నాకు తోడు అందరూ శనివారం వస్తున్నారు సార్ ఇక్కడికి స్వామిని చూసి ఏమి సేవ చేయాలని చెప్పి అడిగినట్లయినా నేను పలా సేవ చేస్తే బాగుంటుంది చెప్పేసి అనుకుంటాను సార్. తర్వాత షెడ్ వేసినారు, టైట్ చేసినారు, వాళ్ళంతా వాళ్ళ భక్తులు వచ్చేసి దీనికి వెనక పక్కన ఆర్చ్ కూడా మన తయారైంది సార్. తర్వాత ఒకటోటన్నీ రిపేర్ చేస్తున్నాము. తర్వాత

0: రాజస్థంభానికి హిందూ నుంచి ఒక ఆయనే ఫోన్ చేసి ఇట్లా ఏమని స్వామి ఆన్ చేసాం గుడి అంటే కదా, అభివృద్ధి చేస్తున్నాం అంట కదా, ఏం చేయాలంటే ఇట్లా ధ్వజస్తంభం ప్రతిష్ట చేయాలనుకున్నాను, మీరు ఏమైనా సహకారం చేయమంటే 40,000 రూపాయలు ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేసేసాడు అన్నదానానికి. ధ్వజస్తంభ సేతు శ్రీరామ సేతు అని కట్టాలని సంకల్పించేశారు. 70-80 ట్రాక్టర్లు మట్టితో వెంకటరమణ స్వామి గుడి నుంచి వచ్చి ఇట్లే డైరెక్ట్గా వచ్చి పోవచ్చు ఉద్దేశంతో చేశాను. అది కూడా వచ్చే భక్తులంతా ఇట్లే వస్తున్నారు. ఎంఆర్ఓ అది కలిసారు సార్, ఇట్లా మాది ఇది దీనికి 2 ఎకరాల 90 సెంట్లు భూమి ఉంది సార్ దీనికి, కానీ భూమి మా స్వామి పేరుతో లేకోకుండా అది కొండ మీద రాడన్న పేరుతో ఎప్పుడూ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సార్, మనకి తీరేదు. దానికి ఎంఆర్ఓకి చెప్పిండి నేను, అప్లై చేశాను. మాకు ఇంతవరకు 2018 అప్లై చేస్తే ఇంతవరకు దాని రిప్లై లేదు. అది కొంచెం పెండింగ్లో ఉంది భగవంతుడు ప్రసాద్ స్వామి దయ. తర్వాత ఆయన ఏం చేశారంటే ఇక్కడ రోడ్డు వేస్తా ఉంది, మెయిన్ రోడ్డు వేస్తా అంటే మీకు కావాలంటే రోడ్డు వేపిస్తాను, రోడ్డు వేపించాడు, సిమెంట్ రోడ్డు వేపించాడు ఇక్కడికి. అప్పటి నుంచి ఒకటోటి అన్ని అభివృద్ధి వస్తాను జరుగుతున్నాయి సార్. తర్వాత నాగులు కట్టాలని చెప్పేసి సంకల్పం ఎవరు అని అనుకున్నాను, చూస్తామనే ఉద్దేశంతో నేను మన్ను దొరిచి బండ్లు పొడిచి చేస్తున్నాము. వాళ్ళు ఎవరు నాగులు 2 ఏళ్ళకి ఇద్దరు తెచ్చి పెట్టుకున్నారు సార్, గుళ్ళో పెట్టినారంట. ఎక్కడ వాళ్ళకి అనుకూలం పడలేదు. హనుమ జయంతికి ఇంకా కార్యక్రమం పెద్దగా చేస్తాము, ధ్వజస్తంభ ప్రతిష్ట, హనుమ జయంతి, కుంభాభిషేకము, తర్వాత గోపురం కట్టించాను సార్. గోపురం కూడా స్వామి దయ వల్ల కట్టినాము, మందేం లేదు సార్, స్వామి దయ. తర్వాత గోపురం కట్టినాము, తర్వాత నాగుల ప్రతిష్ట, తర్వాత శివలింగ ప్రతిష్ట చేస్తానని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చాడు. అట్లా శివలింగ ప్రతిష్ట, నాగ ప్రతిష్ట, నాగులు కట్ట బాగా సక్రమించాడు. ప్రతి శనివారము శనివారము అన్నదాన కార్యక్రమం సురేష్ అనే అబ్బాయి అనంతపురం ఆయన నేను చేస్తానన్నా అని చెప్పేసి నడిచి ఆయన కూడా చేస్తున్నాడు సార్, సేవ చేస్తున్నాడు అని ఒకరో విధంగా అందరూ రామకృష్ణ గారు వెండి కవచము అన్ని చేపించాడు సార్. అట్లా నాగభూషణ గారు 10,000 ఇచ్చారు. ఇట్లా ప్రతి భక్తుడు 10,000 రూపాయలు అట్టు ఇచ్చుకుంటూ వచ్చి సేవ చేయ విధానం మీకు ఏమైనా చేయండి మీ ఇష్టం అని చెప్పేసి ఇచ్చిపోయేదాత ఉన్నారు. హనుమ జయంతి దివ్యంగా 500 మంది 400 మంది భోజనానికి వచ్చారు సార్, బ్రహ్మాండంగా జరిగింది. ఆ స్ఫూర్తి నాకు ఇంకా ఇప్పటికీ ఉంది. అట్లా సేవ చేస్తున్నాను సార్, అంత తప్ప నాదేం లేదు సార్, నా ప్రేమ ఏం లేదు. భగవంతుడి కృప అపారంగా ఉంది, అందువల్ల నేను కూడా చేయగలుగుతున్నాను, అంతేరా నేను నా ప్రేమ ఏం లేదు సార్. ఇప్పుడు కోనేరులో కూడా నీరు బ్రహ్మాండంగా వచ్చేస్తారు, మేమున్నప్పుడు ఏమి లేదు నీరు, నీరే లేదు. ఇప్పుడు 15-20 అడుగులు నీళ్లు వచ్చినాయి భగవంతుని దయ వల్ల, వర్షాకాలంలో వచ్చినాయి, ఇప్పుడు అట్లే ఉన్నాయి. తర్వాత ఒకటోటి అన్ని చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి, తామర పూలు వేసినాము, అన్నీ ఒకటోటి అన్ని అభివృద్ధి అదంతగానే అవుతుంది, కానీ మా ప్రమేయం ఏం లేదు సార్.
1: పూజారి గారు ఇప్పుడైతే అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారన్నారు ఈ ఆలయాన్ని, మరి మొదట్లో మీరు ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ఆలయ పరిసర ప్రాంతాలు ఎలా ఉండేది, మరి అయితే ఈ ఆలయం ఎలా ఉండేది పరిస్థితి?
0: అప్పుడు ఏం కంప్లీట్ శిథిలావస్థిత ఉండి ఏం లేదు సార్. ముఖమంటము గర్భాలయము పురాతన అంది, అది శ్రీకృష్ణదేవరాయల కాలం ఇది అట్లే ఉంది, దాన్నే రిపేర్ చేసుకుంటూ వచ్చాను సార్. నేనేం దీన్ని ముట్టలేదు. ఆంజనేయ స్వామి దయ వల్ల బ్రహ్మాండంగా వెలుగు వస్తాను సార్, ఒకదాన్ని ఒకటి వాళ్లే వచ్చి సేవ చేస్తున్నారు. ఎన్ని రోగాలున్నా కూడా పోతాను సార్, మొక్కను మొక్కుతూరు మొక్కను పోతే మళ్ళీ వాళ్ళే వచ్చి ఏం చేయాలయ్యా, సేవ నడుతున్నారు, ప్రదక్షిణ చేసి పోతున్నారు సార్. ప్రతి శనివారము వస్తున్నారు, మంగళవారము దురు, ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆకుపూజ కడుతున్నాము. అన్ని కార్యక్రమాలు సమ్మానంగా జరుగుతాను సార్, స్వామి దయ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
1: ఇక గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు ఎవరి ప్రతిష్ట అని మీరు అనుకుంటున్నారు, అలాగే మరి స్వామివారి రూపురేఖలు అంటే ఏ ముఖంగా ఉన్నారు, ఆ సంగతి కాస్త వివరించండి.
0: శిలా ఫలకం కూడా ఉంది, శ్రీకృష్ణదేవరాయల కాలం అని శంకు చక్రంతో దేకేలు, పురాతన లిపి కూడా ఉంది సార్, బండ ఉంది ఇక్కడ. ఆంజనేయ స్వామి తూర్పు ముఖం తిరిగి నమస్కార ముద్రతో శంకు చక్రము కలిగినవా చిన్న దేవాలయము, పురాతన దేవాలయము, అంటే హైట్ కూడా ఎక్కువ లేకోకుండా 8 అడుగుల్లోనే దేవాలయం అంతా ఉంది, గర్భగుడి ఉంది. ఇది వ్యాసరాయ ప్రతిష్ట.
1: ఇక వ్యాసరాయ ప్రతిష్ట అనగానే పూజారి గారు సాధారణంగా శిఖ తర్వాత ఈ శంకు చక్రాలు ఇవన్నీ ఉంటాయి, మరి అయితే మన ఈ స్వామివారికి కూడా ఈ చిహ్నాలు కనిపిస్తాయా?
0: సార్ ఆంజనేయ స్వామికి శిఖ చాలా బాగుంది సార్, మనము ఉట్టిపడేటట్లు కనపడతా ఉంది. శంకు చక్రం కూడా పైన భాగం ఉన్నాయి, కాబట్టి ఈ దీన్ని బట్టి మనము వ్యాసరాయల ప్రతిష్ఠగానే గుర్తించవచ్చు అనేది మా అభిప్రాయం సార్.
1: సాధారణంగా స్వామి ఆంజనేయ స్వామి వారు వీరాంజనేయ స్వామి ఆకారంలో, సంజీవరాయ స్వామి ఆకారంలో ఇలా ఉంటారు, మరి అయితే మన ఈ ఆలయంలో స్వామివారు ఏమని పిలుస్తారు, మరి అలాగే స్వామివారు ఎలా ఉన్నారు?
0: సార్ ఇక్కడ నాకు అనిపించింది భక్త ఆంజనేయ స్వామి పేరు పెడితే బాగుంటుంది, అప్పుడు ఏం లేవు పేరు లేదు ఏం లేదు, ఆంజనేయ స్వామి మొక్కొని పోతా అంటే భక్త ఆంజనేయ స్వామి పేరు పెడితే బాగా ఉంటుంది అనిపించి నాకు అనిపించింది. తర్వాత అక్కడ బోర్డు క్రాసింగ్లో కూడా 2 బోర్డులు వేశాను, ఎందుకంటే గుర్తు కోసం అందరికీ తెలియని ఉద్దేశంతో, ఇది ఉప్పరపల్లి రోడ్లో ఉంది చిన్న దేవాలయం కాబట్టి అందరికీ తెలిసే విధంగా చేయాలనే సంకల్పంతో అన్ని ఒకటోటి అభివృద్ధి చేస్తున్నాను సార్. అందుకు తగినట్టుగానే స్వామివారు చేతో దోడించి నమస్కార ముద్రతో అన్ని రోగాలు పోగొడుతున్నాడు. ఎవరు వచ్చినా కూడా సంజీవ మురికితో స్వామి నమస్కార ముద్రతో ఉన్నాడు, వెంకటరమణ స్వామి మొక్కుతున్నా కాబట్టి అన్ని రోగాలు నయం చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఇది కూడా కసాపురం ఆంజనేయ స్వామి కంటే అభివృద్ధిగా చేయాలని మా

0: సంకల్పం ఉంది, స్వామి దయాకృప ఉంటే తప్పకుండా మా కోరిక నెరవేరుతుంది. భక్తాదులందరూ నాకు సహకరిస్తున్నారు, ఒకరికొకరు తోడున్నాము కాబట్టి నేనే చేయగలుగుతున్నాను. తర్వాత ఈయన పుల్లన్న భార్య ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను అన్నీ చేయగలుగుతున్నాను. హుండీల ఆదాయము 11,000 రూపాయలు వచ్చింది సార్, 6 నెలల్లో వచ్చింది. అది భగవంతుని కృపే, మాకేం తెలియదు. అదిగాక ఇక్కడ వచ్చే జనాలు కూడా తక్కువ. ఏమంటే అన్నదానం ఓడి పెడుతున్నాం, ప్రతి శనివారము 100 మంది పైన వస్తున్నారు సార్. ఇంకా మంగళవారం, ప్రతి మంగళవారం కూడా అన్నదానం చేయాలని సంకల్పం ఉంది. భక్తాదులు వస్తే తప్పకుండా అది కూడా పెట్టి నెరవేర్చాలని నా సంకల్పం ఉంది. ఇంకా అభివృద్ధి చేసేదానికి ఏం కావాలో నేను సహకరిస్తా అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను.
1: ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారికి జరిగేటువంటి పూజలు, అలాగే ప్రత్యేక పర్వదినాలు అనేటువంటి శ్రీరామనవమి, ఉగాది, దసరా, హనుమ జయంతి, ఈ సమయాలలో జరిగేటువంటి పూజల గురించి తెలపండి.
0: ప్రతి శనివారము ప్రతి మంగళవారము పూజాకారం జరుగుతుంది, అభిషేకం జరుగుతున్నాయి. ప్రతి శనివారము స్పెషల్గా ఆకు పూజ, అన్నదాన కార్యక్రమం జరిపేదానికి ఇక్కడ సురేష్ అనే అబ్బాయి కూడా ప్రతి వారము తెస్తున్నాయి. ఇక్కడ తీసుకొని వచ్చి నాగభూషణము, తిరుపాల అనే అబ్బాయిలంతా వాళ్ళంతా వచ్చి అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నారు. ప్రతి వారము 100 మంది పై, శనివారం 100 మంది పైన వస్తున్నారు కాబట్టి మాకు కూడా ఉత్సాహంగా చేయాలని సంకల్పం సార్.
1: ఇక ఈ ఆలయ పరిసర ప్రాంతంలో గోవులను చూసామంటే గోశాల, మీకు ఈ గో సంరక్షణ ఎలా కలిగింది ఆ స్ఫూర్తి?
0: రోజు నేను కూడా ఇస్కాన్ మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా గోశాలకు రోజు పోతాను సార్. నేను పోతాను అక్కడ పారాయణ జపము పారాయణ చేసుకొని రోజు 2 అవర్స్ ఉండి వస్తున్నాను. ఇక్కడ కూడా అదే గోశాల పెట్టాలని నా సంకల్పం ఉంది. గోశాల వృద్ధాశ్రమం జరపాలని చెప్పి అదే ఏదైనా సంస్థ తరఫున ఇప్పుడు మా వేద పాఠశాల వృద్ధాశ్రమం పెట్టాలని సంకల్పం ఉంది. స్వామి దయ ఉంటే అన్ని కార్యక్రమం నెరవేర్చాలని నాకు కూడా సంకల్పం ఉంది. తర్వాత భగవంతుడి కృప, మా సంఘం తరఫున ఏదైనా ఆర్వీ సంఘం తరఫున కానీ ఇస్కాన్ తరఫున కానీ ఎవరైనా కానీ ముందుకొస్తే దీని ఇంకా అభివృద్ధి చేసేదానికి నేను తోడ్పడిగా దీనికి ఏం కావాలో నేను కూడా ఫైనాన్స్ కానీ ఏ పొజిషన్లో కానీ ఇచ్చే కూడా రెడీగా ఉన్నాను సార్.

0: కోరికలు నెరవేరిన భక్తాదులు స్వామివారి గురించి చెబుతూ,
1: నేను బుక్కు ఆ వాస్తవాలను నా పేరు టి రామకృష్ణ ప్రసాద్. ఈ కొండగిందికి మేము వనభోజనాలకు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి మా గంప అంటే మేము తల మీద పెట్టుకునే గంప ఇక్కడ దించేసి స్వామి నమస్కరించి లోపలికి పోయేసి వనభోజనాలు చేసుకునేవాళ్ళము. వనభోజనాలు బాగా మంచిగా చేసుకొని మళ్ళీ సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ ఈ కంకర మిషన్తో ఇక్కడ దుమ్ము ధూళి రావడంతో లాస్ట్గా ఇలాగ అయిపోయింది టెంపుల్ అంతాను. టెంపుల్ వచ్చినా కూడా మేము కూడా ఇంకా రాకపోకలు తక్కువైపోయినాయి. అందులో కాలానుగుణంగా డెవలప్మెంట్ ఎక్కువైపోయింది. ఇక్కడ చింత చెట్లు అంతా ఉండింది. చివరికి మిగిలింది కోటి మర్రి చెట్టు. టీడీపీ కళ్యాణ మండలి ఒక్కటే ఉంది నామరూపాలతో ఇప్పుడు ఉంది. నేను పిల్లప్పటి నుంచి చూడము అదే ఇప్పుడు కూడా నేను వీళ్ళకి చెప్పడం కూడా అదే చెప్తాను. అది ఒక్కటే నానవాళ్ళు మిగిలింది కొండకి అని చెప్పేసి నేను చెప్తున్నాను. స్వామి అనుకోకుండానే కిరీటము పాదాలు వచ్చేసి చెంగు చక్రము ఇవన్నీ కళ్ళు ఇవన్నీ వెండి రూపంలో నేను అంటే సంకల్పించి ఇచ్చాను. అది ఏమి ఇచ్చాడో ఏమో నాకు అనుకోకుండా వచ్చేసింది ఇచ్చేసినాను. ఇంట్లో కూడా చెప్పినాను ఇట్లా ఇస్తున్నానంటే అయిపోయింది. నాకైతే ఇప్పుడు ఈ దేవుని నుంచి నాకే ఇబ్బంది లేదు, మంచిగా జరిగిపోతుంది. నేను అనుకోవడం లేదు ఇది కావాలా అది కావాలా అనుకోవడం లేదు. స్వామి దర్శనం చేసుకుంటాను వెళ్తున్నాను. ప్రతిరోజు వాకింగ్కి వచ్చేసి ఫస్ట్ దర్శనం చేసుకొని స్వామిని అందరినీ కలిసి చేసుకొని పోతున్నాను. ఇక్కడ డెవలప్మెంట్ కావాలని చెప్పి చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఈ బుల్లయ్య సార్ వచ్చినప్పటి నుంచి ఇది ఫుల్గా డెవలప్ అవుతామనే ఉంది. కానీ ఇది చేయాలని అనుకుంటే ఆటోమేటిక్గా భక్తాదులు వస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఎవరి పుణ్యంకి అమావాస్యకి ఒక జ్యోతి పైన గరస్తంభం మీద పెట్టాలని ఉంది. ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసినారు. ప్రతి పుణ్యంకి అమావాస్యకి జరుగుతుంది, చేస్తూ ఉన్నాం. భక్తాదులు అందరూ ఒక్కొక్కరు ఇప్పుడు కూడా అయ్యప్ప స్వాములు ఈశ్వరు వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఇక్కడ స్నానాలు చేసి భక్తి స్వామి మొక్కుకొని ప్రతిరోజు వెళ్తున్నారు. భక్తుల సంఖ్య అయితే పెరిగింది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. చుట్టుపక్కల ఉండేటువన్నీ మొత్తము స్థలం ఉంది, దేవస్థాన స్థలము. గవర్నమెంట్ సంకల్పిస్తే ఇది స్వామికి ఇవ్వాలని నేను కోరుచున్నాను. ఇదో వెండి వస్తువులు ఇచ్చినా అంటే నా సంకల్పం దేవుడు కల్పించింది కాబట్టి నేను ఇచ్చాను ఆయనకైతే. నా దగ్గర అయితే ఏం లేదు.

0: అయితే మీరు మరి ఇక్కడ జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలలో ఎలా పాల్గొంటూ ఉంటారు?
1: జై శ్రీరామ్, జై హనుమాన్. మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానర యోధ ముఖ్యం, శ్రీరామదూతం సిరిసా నమామి. నేను జనవరి 1, 2019 కొండమీద రాయస్వామి దర్శనార్థమై వచ్చాను. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ టెంపుల్ ఉందని నాకు తెలియదు అనమాట. ఎప్పుడైతే రెన్యువేషన్ అయిందో జీర్ణోద్ధరణ టెంపుల్ బాగా కనపడుతుంది. నేను వచ్చి స్వామి దర్శనం చేసుకుని, మన బైనగారి పుల్లై సిటీ అన్న ఉన్నారు కదా ఓల్డ్ టౌన్లో, ఆయన వచ్చి రెన్యువేషన్ చేయడం జరిగింది జీర్ణోద్ధరణ. నేను ఆ అన్న సెల్ నెంబర్ అక్కడ బయట ఉండడం వల్ల ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. అన్న మీరు జీర్ణోద్ధరణ చేశారు, రెన్యువేషన్ బాగానే ఉంది, కాకపోతే అక్కడ జరగాల్సిన ముఖ్యమైన సంఘటన ఏమంటే ముఖ్యమైన సేవ అన్నదాన కార్యక్రమం తీర్చేయాలని చెప్పారు. జనవరి 12 ప్రతి శనివారం కూడా వీక్లీ వన్స్ మాత్రమే మధ్యాహ్నం 12 నుంచి దాదాపు 2, 2:30 వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ టేక్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అన్నదాన కార్యక్రమం మేము మొదలు పెట్టానో అప్పటి నుంచి అనూహ్యమైన రీతిలో స్వామివారి యొక్క సేవలు అయితే కంకేరియాలు అయితేనేమి, తర్వాత డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. భక్తాదులు అరౌండ్ 100, ఒక 100 వరకు అటెండ్ అవుతున్నారు. భక్తుల యొక్క తాకిడి అనూహ్యంగా ఉంటుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇది భక్తుల సహకారంతోనే జరుగుతాను. లొకేషన్ కరెక్ట్ చెప్తాను వినండి. ఫస్ట్ బుక్రా సముద్రం మండలము, అనంతపురం జిల్లా. బుక్రా సముద్రం దాటిన తర్వాత ఆర్చ్ వస్తుంది, దేవరకొండకు పోయి ఆర్చ్లో ఎంటర్ అయినారంటే, తర్వాత వచ్చి దేవరకొండకు 0.5 కిలోమీటర్ యువతలే టీటీడీ కళ్యాణ మండపం కనపడుతుంది. టీటీడీ కళ్యాణ మండపం పక్కన ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది వ్యాసరాయ ప్రతిష్ఠిత.

నేను నాగభూషణము అనంతపురం నుంచి వస్తున్నాము. మాకు ఇక్కడ విషయం తెలియదు. మా ఇంటి పక్కకు సురేష్ గారు మామూలుగా వచ్చేవారు. ఇట్లా ఉంది, కొంచెం మాకు సహకరించాలన్నారు. నేటివ్ ప్లేస్ మా స్వగ్రామం వచ్చేసి నాయనపల్లి గ్రామము. అక్కడ కూడా ఆంజనేయ స్వామి దేవాలయం కట్టించాము. ఇంటి దేవుడు వచ్చేసి పొప్పూరు అశ్వత్థనారాయణ స్వామి. అక్కడ కూడా మాము అంతా చాలా డెవలప్ చేసాము. అంటే వాసవి అన్నదాన సత్రము దానికంతా డొనేట్ చేసి కలెక్ట్ చేసి అన్నదాన సత్రం ఇదంతా చేస్తున్నాము. ఈయన ఇట్లా ప్రతి శనివారము అన్నదాన చేస్తున్నామంటే సహకరించమంటే నా చేతనైనంత కూడా ఆయనకు సహకరిస్తూ చేశాను. ముఖ్యంగా పుల్ల శెట్టి గారు చాలా అభివృద్ధి చేశారు. హనుమత్ జయంతి రోజు మీకు అన్ని విషయాలు చెప్పాడు. డెవలప్మెంట్స్ ఇక్కడంతా కూడా ఇక్కడ నాగులు కట్ట కట్టారు. నాగులు కట్ట కూడా కొద్దిగా ఇవ్వమంటే నాకు చేతనైన 10,000 రూపాయలు ఇచ్చాను. పురాతనమైన, చాలా పురాతనమైన దేవాలయము. ఇంత అభివృద్ధి చేసిన పుల్లయ్య శెట్టి గారికి చాలా ధన్యవాదాలు.

ಶ್ರೀರಾಮ ರಾಮ ರಾಮೇತಿ ರಾಮೇ ರಮೇ ರಮೇ ಮನೋರಮೇ ಸಹಸ್ರನಾಮ ತತ್ವಳ್ಳಂ ರಾಮನಾಥೋ ವರಾಣನೆ. ಜೈ ಶ್ರೀರಾಮ, ಜೈ ಶ್ರೀರಾಮ, ಜೈ ಶ್ರೀರಾಮ, ಜೈ ಹನುಮಾನ್. నా పేరు వెంకటరాముడు. నాది బుక్కరాయ సముద్రం గ్రామం. మొదటి నుంచి చూస్తున్నాము, శిథిలావస్థకు చేరుకుంది అనుకోకుండా ఆంజనేయ స్వామి ఆయనంతకు ఆయనే కొన్ని దృష్ట శక్తుల వల్ల గుడిని కూడా లాస్ట్కి ఏదో చేయాలని, శిథిలావస్థకు చేయాలని చెప్పేసి కొన్ని దృష్ట శక్తులు కూడా పడినాయి. కానీ ఆంజనేయ స్వామి అప్పుడు ఆయనే కొందరిలో వెలుగు చూపించి ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు మన పుల్లయ్య వారి దంపతులు ఇద్దరు వాళ్ళిద్దరినే ఫస్ట్ ఆయన కదిలించాడు పుల్లన్న గారు. అసలు గుడిలోకి రావాలన్నా కూడా బయట కంప చెట్లు గడ్డి అంతా ఉండేది. అలాంటప్పుడు కూడా ఆ దృష్టిశక్తులు ఎదిరించి ఆయన కొంతమందిని ఆ వెలుగుని ఆంజనేయ స్వామి మళ్ళా గురువులైనటువంటి మన పుల్లయ్య శెట్టి గారిలో స్ఫూర్తి తెప్పించి అక్కడి నుంచి ఆయన నడిపించుకుంటూ వచ్చారు. ఇంతమంది భక్తులు ఇప్పుడు మాట్లాడినారు. ఆయన మనం చెప్పలసిన లేదు, ఈ ప్రాంతానికి గుడికి వచ్చిన వారికి ఒక్కసారి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత వారికి తెలియని ఆనందం, అనుభూతి. వాళ్ళకి ఏదో చేయాలి, దేవునికి సేవ చేయాలి. ఎంతటి వారైనా సరే, వారు డబ్బులు లేని వారైనా సరే, ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే, ఆ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఒక తెలియని ఆనందం, అనుభూతి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో చేయాలి, మనం అడక్కపోయినా ఇక్కడ అభివృద్ధి చేసేవాళ్ళం, సేవలు చేసేవాళ్ళం, మనం అడక్కపోయినా సరే మేము ఇది ఇస్తాము, మాకు తోచింది ఇది చేస్తామనే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు తప్ప మనం ఎవరిని ఏమి అడగలేదు.

0: కొండమీద రాయుడు దర్శనార్థం వచ్చే భక్తాదులు ఈ ఆలయంలో విడిది చేసుకుని అనుష్ఠానం నిర్వహించుకోవడానికి ఈ ఆలయంలో అనువైన వసతులు ఉన్నాయి.
1: నవవిధ భక్తి మార్గాలలో దాస్యమొకటి. ఈ దాసభక్తికి ప్రతీక హనుమంతులవారు. రామభక్తాగ్రేసరుడైన హనుమంతుణ్ణి ఆశ్రయిస్తే కోరికలు నెరవేరుతాయి. ఎక్కడ రామకథా కీర్తనము ఉంటుందో అక్కడ హనుమంతుడు తప్పనిసరిగా ఉంటారు. హనుమంతుల వారిని స్మరించినంతని భూత ప్రేత పిశాచ చాకిని ఢాకిని మొదలైన శక్తులన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. సురతలు మనం ఇంతవరకు అనంతపురం జిల్లా బుకరాయ సముద్రం మండలంలోని దేవరకొండకు సమీపాన ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: మన ఆలయాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు బుక్కరాయ సముద్రం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం తాడిపత్రి శ్రీనివాసపురం నందు చెంచిరెడ్డి, పక్కీరమ్మ, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయి భావన, ఉదయకీర్తన, దుర్గా, కార్తీక్, సాయి దత్తారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జగదేశ్వర్ రెడ్డి, తులసీశ్వర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. వీరంతా కోరుతున్న పాట కోడలు దిద్దిన కాపురం చిత్రం నుండి పి సుశీల పాడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తర్వాత ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి. భారత్లాల్ పరదేశి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్. వీరంత కోరుతున్న పాట భట్టి విక్రమార్క చిత్రం నుండి ఘంటసాల పీసుశిల పడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు వింటున్నారు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ఈ ఉత్తరం అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు రాజమ్మ, కృష్ణ, మూరిని గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, మరుట్ల పండక్క. వీరంతా కోరుతున్న పాట సంతోషం చిత్రం నుండి కేకే ఉష పాడిన ఈ పాట.

తర్వాత ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట బొబ్బిలి పులి. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. వీరంతో కోరుతున్న పాట మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

అఖిల చక్రవర్తి ముందు చివరిగా మీరు వింటున్నారు ఈ పాట మాస్ చక్రం ఉంది. ఈ పాట వింటున్నారు. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షి, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ వీరి కోసం ఈ పాట.

0: కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పిఎంఈజిపి పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పిఎంఈజిపి ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పిఎంఈజిపి పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పిఎంఈజిపి కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పిఎంఈ

0: ఈ జీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డాక్టర్ చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చేసారు, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి. ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను. ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్ళకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ,

0: పౌల్ట్రీ కానీ ఎంబ్రాయిడరింగ్ మిషన్ కానీ ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎస్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పిఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ లో యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎస్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ధన్యవాదాలు అంటూ పంపించారన్నమాట. అలాగే అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నరేంద్రబాబు కృష్ణలంక విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే కానూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరైతే పంపించలేదు. అండ్ రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మల్లికార్జున గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ పోలవరం నుండి భాస్కరరావు రాణి గారు కరెక్ట్ ఆన్సర్, ఆదర్ నుంచి రాజేశ్వరి బాయ్ గారు. సో మార్నింగ్ నుంచి సో చక్కగా మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజెస్ అండి. అలాగే తెలియని చాలా విషయాల గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అంటూ పంపించారు. అండ్ అలాగే కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఏబీవి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అండ్ కడప నుంచి వినయ్ గారు పంపించారు కానీ కాదండి ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి తెలుసుకుందాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. ఎస్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే హిందూ పురాణాల ప్రకారం కాలకేయులు అనేటువంటి రాక్షసులు సముద్ర గర్భంలో దాక్కునుండేవాళ్ళంట. వీళ్ళు రాత్రి వేళల్లో దేవతలపై దాడులు చేస్తూ ఉండేవారట. అండ్ ఆ రాక్షసులను అంతం చేయడానికి దేవతలు అగస్త్య మహర్షి సహాయాన్ని కోరారట. సో అలా దాక్కున్నటువంటి రాక్షసులను బయటకు తీయడం కోసం అగస్త్య మహర్షి తన తపశ్శక్తిని సముద్రంలో, అంటే ఆయన తపశ్శక్తితో సముద్రంలో ఉన్నటువంటి నీటి అంతటినీ కూడా ఒక్క గుక్కలో తాగేసి సముద్రాన్ని ఎండబెట్టారట. అండ్ ఆ తర్వాత దేవతలు ఆ రాక్షసులను సంహరించారు.

ఆచరించారు. ఇలా రాక్షస సంహారానికి సహకరించారు అగస్త్య మహర్షి. సో ఆయనే సముద్రాన్ని తాగినటువంటి ఋషి అగస్త్య మహర్షి. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. అండ్ కొన్ని మెసేజెస్ అయితే మిస్ అయ్యాయి, సారీ అండి. పెడన జోగానంద్రకాల నుండి అప్పలరాజ్ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి, అలాగే అక్కర్పాక నుండి రమా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మనం చాలా ఇప్పుడు చూస్తున్నాం కదండి ఆటో పైలట్ ఫీచర్తో ఉన్నటువంటి, అంటే డ్రైవర్ లేకుండానే ఉండేటువంటి కార్స్ అయితే ఉన్నాయి కదా. అయితే మరి ఈ డ్రైవర్లెస్ కార్స్ వెళ్తున్నాయి, బాగానే ఉంది. మరి రోడ్డు మీద మనుషులు కానీ లేకపోతే ఇతర కార్లను వస్తే అది ఎలా గుర్తిస్తుంది, ఏ ఫీచర్తో, అంటే ఏ టెక్నాలజీ వాడుతుంది? ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి మరి 0866-24888-14 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆటో పైలట్ టెక్నాలజీ ఫీచర్తో డ్రైవర్ లేకుండానే కార్ నడుపుతుంది కదా, అయితే రోడ్డు మీద వచ్చేటువంటి మనుషుల్ని కానీ ఇతర కార్స్ని కానీ గుర్తించడానికి ఈ కార్స్ ఏ టెక్నాలజీని వాడుకుంటాయి? మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ని వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత. అండ్ మరి మనమైతున్నాం హరివిల్లు ప్రోగ్రాంలో.

0: भारती FM 101.4
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

హరివిల్లులో నేను అడిగినటువంటి నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే చూసేద్దాం. మన లిజినెస్ పంపించినవి అక్కరపాక నుంచి రమా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మల్లికార్జున గారు విజయవాడ నుంచి చాలా చక్కగా ఆలోచించి పంపించారు, ఓకే. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విజయవాడ నుంచి తిరువు గారు పంపించారు.

రావ అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్.

మీరింతవరకు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ.

గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఓ పాపా లాలి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. రచన రాజశ్రీ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
2: Hi, I'm Dr. Sheshira, Deenby Temple Medicine. I'm talking about the problem of allergy. Many people have a small problem with allergy. But today, they have a daily life. The most important block is the liquor, the antarayam, the alasada, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the palmate, the నిర్లక్ష్యం చేయకండి. నీ వైద్యుడిని సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి. థ్యాంక్ యూ.
1: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
3: GRT Jewelers samarpistundi Swarna Ashadam. Pratyeka panduga offer ga bangaru aabharanala konugolupai gramuku 200 rupayalu taggimpu. Paata bangaram exchange pai gramuku 150 rupayalu adanam. Vajralu mariyu uncut vajrala viluvupai 12.5% taggimpu. Mariyu marenno offerlu. Nibandhanalu mariyu sharatulu vartistayi. GRT Jewelers ఆరంభానికి ప్రారంభం. GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT Jewelers శుభ ఆరంభానికి ప్రారంభం. GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు. పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT Jewelers శుభ ఆరంభానికి ప్రారంభం. GRT Jewelers.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: పైన హీరో పోరాడుతూ ఒక హాస్పిటల్లో చేసే సీన్ అయితే మటుకు ఎప్పటికీ మనకి మెమరబుల్గానే ఉంటుందన్నమాట. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే ఆ లంచగుండుల్ని శిక్షించే విధానం అండ్ ఆ కోర్ట్ సీన్, ఫైనల్లీ మనం చూసే ఒక కోర్ట్ సీన్, ఇవన్నీ కూడా సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లాయనే చెప్పుకోవాలి. అండ్ నిజానికి లంచగుండులు ఇప్పటికీ ఉన్నారనే మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం కదా. మరి దీన్ని పూర్తిగా అలాగా అణగదొక్కాలి, అంటే లంచగొండిని పూర్తిగా పోయేలాగా, ఆ లంచగొండి తత్వం పోయేలాగా ఈ సినిమా అయితే మనకి తెరకెక్కిచ్చారనమాట. సో వివి వినాయక్ గారు డైరెక్షన్లో, మణిశర్మ గారి సంగీతంలో, చిరంజీవి శ్రేయాశరణ్ కాంబోలో మనం ఈ సినిమా అయితే చూసేసాం. సో ఈ ఫిలిం అయితే చిరు గారి సక్సెస్లో మంచి భాగంగా నిలిచింది. మరి ఈ సినిమా క్లైమాక్స్ కూడా ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత మరొక మంచి హీరో గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఇలా ఇంకొక మంచి సాంగ్ ఇంద్ర సినిమా నుంచి వినేద్దాం. వింటూ స్టేడియం టు వివిధ భారతి.

0: పోకిరి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పటికీ ట్విస్ట్ తిరిగిన కథ ఉన్న సినిమా ఏదన్నా మనకి గుర్తొస్తే అందులో పోకిరి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే మంచి ట్విస్ట్ ఇచ్చారనమాట ఎండింగ్లో అయితే మటుకు. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే స్టార్టింగ్ మన మహేష్ బాబు ఎలా కనబడతారు చెప్పండి, ఏదో పని పాట లేని పోకిరి అని హీరోయిన్ అన్నట్లుగా కనబడతాడు కదా. సో లిఫ్ట్లో సో అలాగ మొదట్లో ఒక సాధారణ మాస్ హీరోగా కథ అలా స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనే ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మనకి చివరిలో తెలుస్తుంది అనమాట. అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో మహేష్ బాబు అండ్ ఇలియానా మరి వీళ్ళిద్దరూ చేసిన యాక్షన్ అయితే భలే ఉంటుంది. అండ్ కొన్ని సీన్స్ మనకి కామెడీ కూడా తెప్పిస్తాయి, ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తినేసి బతికేయండి అన్నట్టు. సో ఇలా కొన్ని కొంత కామెడీ, కొంత ఫ్యామిలీ, కొంత ప్రేమ అండ్ కొంత యాక్షన్ అండ్ ఫైనల్లీ మిక్స్డ్ ట్విస్ట్ అనమాట. అసలు మనం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనేది మనకి ఫైనల్గా కనిపిస్తుంది. అండ్ ఆ సీన్ రివీల్ అయినప్పుడు అప్పట్లో థియేటర్స్లో విజిల్స్ కూడా వచ్చేసాయి అనమాట ఓ రేంజ్లో. అండ్ రీ రిలీజ్లు కూడా చాలామంది ఎంటర్టైన్ అయ్యారు. సో ఇట్లా మహేష్ గారి డైలాగ్స్ కానీ ఆ స్టైల్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ చాలామంది ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో అయితే కనుక. అండ్ ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఏంటంటే కథకి అనుగుణంగా అలా ముడిపడి ఉండడం. అండ్ మణిశర్మ గారి సంగీతం మరింత బలంగా మారిందనమాట, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ పాటలు కానీ సూపర్గా ఈ సాంగ్స్ కానీ మనల్ని ఎంటర్టైన్ చేశాయి. అండ్ బెస్ట్ ట్విస్ట్ ఇచ్చిన సినిమా అంటే క్లైమాక్స్లో ట్విస్ట్ ఇచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే పోకిరియే. అండ్ ఇంకా మాట్లాడుకుందాం, అండ్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేడీస్ని ప్రధాన పాత్రలో చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి కదా, అండ్ వాటిలో ది బెస్ట్ ఒకటి ఉంది. మరి ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ మూవీ క్లైమాక్స్ కూడా మంచి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్సే ఉంటుంది. మరి దాని గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి చిత్ర గారి వాయిస్లో.
1: మృత్యుర్మృదంగం

అసలు థియేటర్లో ఈ సాంగ్ చూసినప్పుడు అసలు మనకి గూస్ బంప్స్ వచ్చేసాయన్నమాట. అంత ట్విస్ట్ తీసుకొచ్చిన సాంగ్ అన్నమాట ఈ సినిమా ఎస్పెషల్లీ. మరి ఇంత ఒక్క సీన్ అనే కాదు, ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా మనకి ఒక చిన్న కామెడీ ఉంటుంది చూస్తారా. ప్రతి సీన్ ఒక క్లైమాక్స్లో ఉంటుంది అన్నట్టు నాకైతే అలానే అనిపించింది. మరి మీకు కూడా, మీలో కూడా చాలామంది అనుకునే ఉండి ఉంటారు. అండ్ నేను ఇందాక అన్నట్లుగా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీలను ప్రధాన పాత్రలో చూపించిన చిత్రాలు చాలానే ఉంటాయి. మరి వాటిల్లో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో అరుంధతి కూడా ఒకటి. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో అనుష్క గారు ప్రధాన పాత్రలో నటించిన సినిమా అన్నమాట. అండ్ ఆవిడ నటన, అలాగే మన సోను సూద్ గారు ప్రత్యేకించి విలన్గా చేసిన పశుపతి అనే పాత్ర, మరి వీళ్ళిద్దరి నటన కూడా పోటా పోటీగా సాగినాయన్నమాట. మరి ఈ పోటా పోటీలో భాగంగా సినిమాని చాలా ముందుకు తీసుకువెళ్ళి ది బెస్ట్ ప్లేస్లో నిలబెట్టాయన్నమాట. అండ్ బెస్ట్ విలన్ క్యారెక్టర్స్లో మన సోను సూద్ గారి పశుపతి క్యారెక్టర్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనుకోవాలి. అండ్ తన ఈ యొక్క అనుష్క గారి రాజ్యం, ఆ రాజ్య ప్రజల్ని రక్షించేందుకు తన మరణమే ఆయుధం అని తెలిసి, తను మరణించిన తర్వాత ఆ వచ్చే జన్మలో తన మరణమే ఆయుధంగా మారిన ఆ ఆయుధమే తిరిగి

సోను సూద్ గారి పశుపతి క్యారెక్టర్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనుకోవాలి. అండ్ తన ఈ యొక్క అనుష్క గారి రాజ్యం, ఆ రాజ్య ప్రజల్ని రక్షించేందుకు తన మరణమే ఆయుధం అని తెలిసి, తను మరణించిన తర్వాత ఆ వచ్చే జన్మలో తన మరణమే ఆయుధంగా మారిన ఆ ఆయుధమే తిరిగి తన విలన్ని అంటే ఈ పశుపతిని చంపేందుకు క్లైమాక్స్లో ఉపయోగించడం, అండ్ ఆ సీన్ మళ్ళీ తనకు ఆ విషయం గుర్తుకు రావడం, అండ్ పశుపతికి ఆ విషయం తెలవడం, ఇవన్నీ కూడా ఏమవుతుందనంటే క్లైమాక్స్లో ట్విస్ట్ లాగా మంచి క్లైమాక్స్ లాగా నిలిచేలా చేశాయన్నమాట. అండ్ ఈ ఒక్క సీన్ మాత్రమే కాదు, ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా ఒక అద్భుతమే. అండ్ అలాగా ఒక అత్యుత్తమ క్లైమాక్స్ సీన్గా ఈ అరుంధతి మూవీ అయితే నిలిచిందనమాట. అండ్ ఫైనల్లీ ఇంకొక సినిమా గురించి మాట్లాడతాను. అండ్ సినిమా అంటే ఎప్పుడు ట్విస్ట్లు, లేకపోతే క్రైమ్, లేకపోతే థ్రిల్లర్, ఇలాగా ఎండింగ్ మాత్రమే ఉండదు. కొన్ని సినిమాలు మనకి కొంత సాడ్ని మిగులుస్తాయి, అండ్ అలాగే ఎప్పటికీ మన మనసులో నిలిచిపోయే సినిమాగా మిగులుతాయి అన్నమాట. సో అట్లాంటి సినిమా ఒకటి ఉంది, ఇప్పటికీ కాదు నాకైతే ఎప్పటికీ. సో అట్లా మీలో కూడా చాలామంది అనుకుంటారు, మరి అదే సినిమా నబ్బా అనుకుంటున్నారా, లేటెస్ట్ మూవీయే, మరి ఆ ఓల్డ్ కాదు అలా అని కొంచెం బ్యాక్ వెళ్ళక్కర్లేదు, లేటెస్ట్ మూవీయే. మరి దాని గురించి మాట్లాడతాను మీ అందరితో ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి 101.3.

మరి చివరిగా సీతారామం నుంచి సాంగ్ విన్నాం కదా, మరి ఎప్పటికీ మనకి గుర్తుండిపోయే బెస్ట్ సినిమా అని అనుకోవాలి. కాకపోతే క్లైమాక్స్ మనల్ని ఏడిపించిన సినిమా మాత్రం మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది, ఎందుకంటే హను రావిపూడి గారి డైరెక్షన్లో తెరకెక్కిన ఒక అందమైన ప్రేమ కావ్యం కాబట్టి. మరి ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఇద్దరు కూడా తన పాత్రలకి ప్రాణం పోసేశారు. అండ్ ఒక పక్క ప్రేమ, త్యాగం, నమ్మకం వీటి మధ్య కొనసాగే ఆ కథలో కొన్ని ఉత్తరాలు చిత్రాన్ని ఒక ప్రత్యేకంగా మార్చేశాయని అనుకోవాలి. అండ్ వీళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది అని అనుకున్న క్షణంలో ఒక చిన్న ప్రాణాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టే సోల్జర్ ఎప్పటికీ సోల్జరే అని నిరూపించేశాడనమాట మన ఈ దుల్కర్, అదే మన రామ్. సో అట్లా ఈ సినిమాలో చివరిగా మనకి వాళ్ళిద్దరూ కలవకపోయినా ఆ చివరిగా తనకు అందిన లేఖ మాత్రం ఇప్పటికీ మనకి కండతడి పెట్టించేస్తుంది. సో సీతారామం ది బెస్ట్ క్లైమాక్స్ అనే చెప్పుకోవాలి, బట్ ట్రాజడీ బికాజ్ ఇది ఆ ప్రాణాన్ని కాపాడుతూ వదిలేసిన ప్రాణమే. బట్ ఎప్పటికీ సోల్జర్ ఇస్ ద సోల్జర్ అని నిరూపించేశాడు రామ్ అయితే ఈ సినిమాలో. అండ్ ఎప్పటికీ గుర్తుండే సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అనే చెప్పుకోవాలి. మరి ఇది ఇవాళ మన సినిమా కపుల్ ప్రోగ్రామ్. మరి నెక్స్ట్ మీకు తెలిసేలా కలుద్దాం. స్టే ట్యూన్.

ఎస్ మల్లికార్జున్ వాయిస్ లో మంచి సాంగ్ వినేశారు కదా భద్రా సినిమా నుంచి. మనమైతే మీకు తెలిసేలా ఉన్నాం. మరి ముందుగా ఎక్కడికి వెళ్దాం మన ఇండియాలో అంటే, ఈ డెస్టినేషన్ టూరిజం చేస్తూ ఒక అందమైన రైల్వే స్టేషన్ని చూడబోతున్నాం అనమాట. సో మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఎక్కడికి అంటే పంజాబ్. సో పంజాబ్లోని హుసైనీవాలా రైల్వే స్టేషన్ మన ఇండియాలోనే అత్యంత అరుదైన రైల్వే స్టేషన్స్లో ఇది కూడా ఒకటి. ఎందుకు అనంటే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్టేషన్లో ఈ ఈ యొక్క స్టేషన్ అయితే ప్రత్యేకత ఏంటంటే ఏడాది

0: అదికి కేవలం రెండు ట్రైన్లు మాత్రమే వెళ్తాయన్నమాట. అది కూడా ఎప్పుడెప్పుడో తెలుసా? భగత్ సింగ్ అమరవీర దినోత్సవం రోజున ఒకటైతే, వైశాఖి రోజున ఇంకొకటి అనమాట. సో అట్లా కేవలం రెండు రోజులు మాత్రమే ఆ రైళ్లు అక్కడ ఆ ట్రాక్ మీద అలా ప్రయాణిస్తాయి ఈ రైల్వే స్టేషన్లో. సో అది విషయం. మరి ఇలాగా మిగతా రోజుల విషయానికి వస్తే, ఆ మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒకప్పుడట లాహోర్కి వెళ్లే ముఖ్యమైన రైల్వే మార్గాల్లో భాగమైన స్టేషన్ అట ఈ హుసైనీవాలా అనే రైల్వే స్టేషన్. అలాగా అప్పట్లో అలా ఉంది, అయినప్పటికీ ప్రస్తుతం అయితే దాని యొక్క విభజన వల్ల, అంటే ఆ తర్వాత ఏమైంది, తన ప్రాధాన్యత అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. సో కానీ ఇప్పటికీ కూడా ఆ హిస్టరీ అలాగే ఉండిపోయింది. సో అప్పట్లో ఎలాగా అంటే, ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రైల్వే ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అయ్యేదన్నమాట, మీటింగ్స్కి కానీ అట్లాగా. అండ్ ఇక్కడికి వెళ్ళే పర్యాటకులు అయితే ఏమంటున్నారు తెలుసా?
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: Constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: Hi, నేను డాక్టర్ శేషర్ రావు, డిఎన్బి టెంపుల్ మెడిసిన్, యామర్త్య టీమ్ అనంతపురం నుండి మాట్లాడుతున్నాను. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారి జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ముక్కు బ్లాక్ అవడం వల్ల లిక్కర్లో అంతరాయం కలగడం, అలసటగా అనిపించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. నీ వైద్యుడిని సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి. థ్యాంక్ యూ.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వింటారు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: BFM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు విద్యుత్ భారతి FM 101.3.

సో మరి ఇంకా మనం తెలుసుకుందాం ఈ డెస్టినేషన్ టూరిజం గురించి. అయితే మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏ అందమైన రైల్వే స్టేషన్ చూద్దాం అని అంటే గోవాకి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ ఒక అందమైన రైల్వే స్టేషన్ ఉంది. అసలు ఈ అందమైన రైల్వే స్టేషన్ అని ఎందుకన్నానో తెలుసా, దాని పేరు కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి. సో దూద్సాగర్ రైల్వే స్టేషన్ అనమాట దీని పేరు. యాక్చువల్లీ అక్కడ దూద్సాగర్ వాటర్ఫాల్స్ అనేవి చాలా ఫేమస్ కదా, ఆ వాటర్ఫాల్స్ మధ్యలోంచి ఒక ట్రాక్ అలా వెళ్తూ ఉంటుందని ఆ ప్లేస్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈ రైల్వే స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, ఇక్కడికి వెళ్ళాలి అంటే అసలు రోడ్డు మార్గమే ఉండదు, అంటే ఒక రోడ్డు కూడా లేని ఒక రైల్వే స్టేషన్ అనమాట అది. అండ్ ఇక్కడికి ఎలా వెళ్ళాలి మరి చందన అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలట. అండ్ చుట్టూ దట్టమైన అడవులు, సమీపంలో ఒక అద్భుతమైన జలపాతం. అసలు అక్కడ వాతావరణం అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది చాలామందికి అయితే. అండ్ చాలా తక్కువ మంది ప్రయాణికులు ఈ యొక్క ప్రదేశానికి అంటే ఈ రైల్వే స్టేషన్కి వెళ్తారట. ఎందుకు అనంటే అలా కాసేపు ట్రెక్కింగ్ చేయడం, ఆ ట్రైన్ ఎక్కడం కాసేపు, ఆ వాటర్ఫాల్స్ చూడడం, ఇవన్నీ చూసి ఎంజాయ్ చేసేందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇంకా ప్రకృతి ప్రేమికులకైతే ఇదొక స్వర్గం లాంటిదనే చెప్పుకోవాలి. అండ్ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది, అలాగే పక్షుల కిలకిలలు అండ్ ఆ జలపాతం నుంచి జాలువారే ఆ చుక్కల, ఆ నీటి చుక్కల జలపాతాల నుంచి వచ్చే జాలువారే ఆ చుక్కల శబ్దాలు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో సాధారణంగా రైల్వే స్టేషన్కి వెళ్తే మనం ఏం చేస్తాం, ఎప్పుడు ట్రైన్ వస్తుందా అని ఎదురు చూస్తూ అబ్బా రాలేదా అని తిట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వెళ్తే మాత్రం ట్రైన్ కొంచెం ఆలస్యమే పర్లేదులే మనం ఇక్కడే ఉండిపోదాం అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మిగిలిన రైల్వే స్టేషన్స్తో పోలిస్తే ఈ రైల్వే స్టేషన్ చాలా భిన్నంగా ఉంటుంది అంటున్నారు అక్కడికి వెళ్ళొచ్చిన ప్రయాణికులు. మరి ఇంకా అందమైన రైల్వే స్టేషన్ మీకోసం రెడీగా ఉంది, దాని గురించి నేను మీతో షేర్ చేయబోయే ముందు ఒక మంచి సాంగ్ విందాం. ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటుంది, న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.

0: సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యులు పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా వివరించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంలో ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివాస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేతను విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య 2 రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept, in the next 6 weeks we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ _HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా HSBC, రోల్స్ రాయస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ US డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాళ్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో 3 సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనుజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనుజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనుజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేస్తుంది. ICC మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా రోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు.
వారిని

0: వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ వింటారు.

మంది తోటకోడళ్ళు చాలా ఒక్క పుణ్యాతులు. మా ఎండకెళ్ళిన వారిని ఎండకేకేస్తారు, ఆకులను వారే కన్నం పెడతారు, వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారు, ఆరు మంది తోటకో

ఒక పొడుకున్నారు ఎంత చక్కగా వీరు ఉన్నారా పొరుగమ్మని అడుగుతుంది. అమ్మా ఎవరి పిల్లలు కాదమ్మా, నీ మరిది కొడుకులు ఉన్నారు, నీ తోటి కోడళ్ళ పిల్లలు ఉన్నారు. అమ్మా చక్కగా నాకన్నా వేడెనకాలు వచ్చా, చక్కని బాలల కన్నారు అమ్మా.

0: వచ్చి అమ్మ ఎక్కడ లేని కూడా ఏడుస్తుంది
1: నారాయణమ్మ,
0: ఒకరి దుఃఖం కూడా వస్తుంది. ఎందుకు పెద్దమ్మ ఏడుస్తున్న మేమవుతావు బాబు, చక్కగా మీ నాన్నలే నాకు మర్దులు అవుతారు. మేము తోటుకోడలేం బాబు, నాకు కూడా బిడ్డలు లేరు. చక్కగా నాయన పాలు పోసి పరమాన్ని వండుతాను, నెయ్యి పోసి నీతిగారులు వండుతాను. మా ఇంట్లో భోంచేయండి పెద్దమ్మ. ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాం, రేపు వస్తాం పెద్దమ్మ. అలాగే బాబు మర్చిపోకండి, మధ్య కొడుకులతో చెప్పి చక్కగా నారాయణమ్మ, చక్కగా నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది అమ్మా, పాలు పోసి పరమాన్యం ఉండింది, నెయ్యి పోసి గారెలుండి కొడుకులకి చక్కగా అమ్మా ఏమేసింది, చక్క జిల్లెడ ఆకులు ఇస్త్రా పుట్టింది, ఆరు మంది కారు ఇస్తట్లేసింది, ముద్ద ముద్ద వండంబే పెట్టారా.

మండలో మంటలు వస్తుంది. ఒక లాస మధ్య గుంటి పెద్దమ్మ అలాగైన చక్క నారాయణమ్మ చక్కగా సొన్నం కుండకాడకొచ్చి చేతుడు సొన్నం చెంబులో కలిపి ఆరు మందికి ఆరు కళాసులు ఇచ్చింది. మధ్య

సింధీనారాయణమ్మ. అమ్మాయి పిల్లలు ఎక్కడో చస్తారనుకున్నా, నా ఇంట్లో చచ్చిపోయారు. అయ్యో నారాయణమ్మ, చక్కగా కాలు కూడా తడపగట్టి దాని ఇంటి అవసరం ఉందమ్మా. పాడిబిళ్ళు ఇప్పుడు బావి ఉంది, నుయ్యి ఉంది, కాలుకి కూడా తడపగట్టి బావిలోన పాలు అలవేసానమ్మా. బావిలో పాలు అలవేసి అమ్మా పైన బల్ల పెట్టి పైన కంచి కొట్టి మరి

0: ఇంట్లో ఉంది.
1: ఏమి ఎరగనట్టుగా ఇంట్లో ఉంది నారాయణ,
0: నారాయణమ్మ ఏమి ఎరగనట్టుంది నారాయణమ్మ. కథ లేకుండా ఇక్కడ బిడ్డల కన్న తల్లులు, అయ్యో బాలల కన్న తల్లులు. మా పిల్లలు చాలా పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదా. అయ్యో పంతులు గారు, ఏమయ్యా మా పిల్లలేరి అమ్మా, ఎప్పుడో పడి వదిలేసేందమ్మా, ఎక్కడ ఆడుతున్నారు వెళ్ళి చూసుకోండి అమ్మా. ఊరంతా కల తిరిగారు, ఎక్కడ చూసినా పిల్లలు లేరు. నాయన ఎక్కడికి వెళ్ళిపోయారు చిన్ని బిడ్డలు? ఆరు మంది తోటికోడళ్ళు చక్కగా నారాయణ ఇంటికి వచ్చారు.

వారిని చెక్కలేని ఏడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మా ఈ బాలను తీసుకురావటం, అమ్మా మందు పెట్టి నూతులో వేయటం, అమ్మా దాసీరవణం ఉంది, నారాయణం కింద దాసీరవణం ఏడేడు మేడలు కడిగి చక్కగా తూడిచి ముగ్గేసేది. అమ్మా నారాయణమ్మ అమ్మా వరహానగా 4 రూపాయలు వరహ ఇచ్చేది. అమ్మా చక్కగా నారాయణమ్మ బాలను తంపి చూసింది, ఎక్క నారాయణమ్మే పొద్దున్న తీసుకొచ్చిందమ్మా, మందు పెట్టి నూతులో వేసింది, చూపిస్తాను రా అన్నని. ఆ దాసీరవణమ్మ 6 మంది తల్లిగారిని చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా, సొప్పపిండిల్లాగా తేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ స్వనాయన మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో, మనసు ఎలాగొప్పిందో, అమ్మా మా బిడ్డలు చూపెట్టావు ఇంతే చాలని. అమ్మా 7 వారాల బంగారం.

వినవడమ్మా, ఆరు మంది తల్లిగారిని చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా, సొప్ప బిడ్డల్లాగా తేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ, సో నాయన మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో, మనసు ఎలాగొప్పిందో, అమ్మా మా బిడ్డలు చూపెట్టావు ఇంతే చాలని. అమ్మా ఏడు వారల బంగారు నగలు, ఆరు మంది తోటుకోడళ్ళు, నగలు మూట చక్కగా ముసమ్మ చేతికిచ్చాను. మా అమ్మ ఎక్కడ నువ్వు పనిచేయక్కర్లేదు, ఈ డబ్బు నువ్వు కూర్చొని తినచ్చు. అయ్యో ఎవరి బిడ్డలు వారెత్తుకొని కలిగారు కూడా నూతులు పడ్డారా మరి. అయ్యో దాసి కళమ్మ చూసింది, అమ్మా ఈ పిల్లలకి తల్లిని చూపించాను, బాగుండు బతికేవారు వారేవారే పోయారు, ముసలి ప్రయాణం ఉంటే ఎందుకు పోతే ఎందుకు. అమ్మా ఈ నగల మూట కూడా నూతులు వేసి

ఉండను. ఇక్కడ శంకరుడు కళ చూశాను, ఆ గంగాదేవి బాగా చూసింది. పుణ్యం వచ్చి నూతిలో పడది, పాపం వచ్చి ఊరేగుతుందని ఆ భగవంతుడు శంకరుడి దగ్గరికి గంగాదేవి వెళ్ళిపోయి, అయ్యో చక్కగా ప్రాణేశ్వర, చక్కగా చచ్చిపోయిన వారిని బ్రతికించండి. అలాగేనని కోరుడు ఊతేశాడు భగవంతుడు. గంగాదేవి చక్క ఉప్పొంగి పడుకున్న వారు లేచినట్టుగా మా పక్క మెట్టు దులుపుతూ దిగుదిగ్గున లేచారు. బాబు మీరు ఎందుకు చచ్చిపోయారమ్మా? అయ్యో తాతయ్య మేము ఎందుకు చచ్చిపోయామా? అయ్యో శంకర సర్వేశ్వర, మా అక్క నారాయణమ్మ బిడ్డలు చంపి నూతులో వేసింది, అందుచేత మేము చచ్చిపోయాం. అవునా అమ్మా? మా ముసలమ్మని మేము ఎందుకు చచ్చిపోయాం? మీ కొడుకులు చచ్చిపోయారని తల్లిలు చూపించాను. ఈ తల్లులే నగలమూట నాకు ఇచ్చారు. ఈ నగలమూట నాకెందుకు పాపం వస్తుందని నగలమూట నూతులో వేసి నేను కూడా చచ్చిపోయాను. మా అమ్మ నువ్వు చాలా మంచిదాని, అవును ఆ డబ్బు గాని తీసుకుని ఆ నగలమూట తీసుకుని నువ్వు తినింటే పిల్లలు పెరుగుతారు, పాపం పెరిగిపోయింది. మా అమ్మ మా అమ్మకి చక్కగా బొద్దుతో

కళ్ళ చూసి మా మేడల్లో వాళ్ళు హాయిగా ఉన్నారు. శంకరుడు కళ్ళ చూశాను, మా వారు వీరు చెప్పంగా విన్నాను. మా నారాయణ మిండికి ఇవాళ భిక్షానికి వెళతాను. అమ్మా ఏమి ఇస్తుందని ఆ భగవంతుడు శంకరుడు ఆ దంగవేషము ఏ రీతిగా కడుతున్నాడు అమ్మా.

చక్కగా ఎన్నివర బాయలు కొట్టుకుంటాం, గాదులు బియ్యం పోసుకునే గాదులు, అయ్యో ఏమీ లేదు వెళ్ళిపోవయ్యా, కాలేం మా కాశీకెళ్ళే నేను ముసలాయిని, మా ముందుకెళ్ళే నేను ముసలోని, మా ఒండిన వాడిని గుప్పుడు పెట్టమ్మా, కాసులో నీ పేరు చెప్పుతమ్మా నారాయణ, ఎక్కడికి వచ్చింది రాజ్యకొచ్చి దోషుడి బియ్యం చేత పెట్టింది.

చేసుకుందో నారాయణ మళ్ళీ ఎక్కడికి వచ్చిందమ్మా? చక్కగా 6 సంవత్సరాలు అమ్మ సోళ్ళు ముక్కుపోయి సోళ్ళు అమ్మ పురుగులు పెట్టి ఉన్నాయి. అమ్మ దంప చెరిగితే చుట్టుపోతుంది, బాగు చేస్తే మట్టి పోతుంది. అమ్మ మట్టో చుట్టో పట్టలో పడుతుందని నారాయణమ్మ మంచి నీళ్ళతో ఎస్తలు పెడుతుంది.

ముసలోడు పాపం. మయా పళ్ళున్నాయో లేవో, కాసులో నా పేరు చెప్తాడంట. అలాగే నారాయణమ్మ అమ్మా చొక్క కాకుండా కాడకొచ్చి చేతుడు చూడు సోపా,

0: నాకేమి లాభము? నిన్ను తాగానంటే ఒక్క పూట ఆకలి సేపోతుందో. మరి
1: నాకుంటలో
0: వేసుకుంది నారాయణమ్మ. ముసలోడు పాపం అమ్మా చక్కగా ఎక్కడికి వచ్చిందమ్మా? డంకు పెట్టి కాడికి వచ్చింది. కప్పుకుంటే ఎత్తగా ఉంటుంది. ఒక చీర తీసింది పాత చీర. అమ్మా పరుసుకుంటే మెత్తగా ఉంటుంది. చలికాలం అని పాత చీర చేత పెట్టి ముందు

0: వరహాల కొట్టుకొచ్చింది, ఒక వరహా చేత పెట్టింది, వరహాన గల 4 రూపాయలు ఓన్లే ముసలోడు చుట్టుముక్కన కొనుక్కుంటాడు. కొట్టు ఎంత చిన్న ఓయనమ్మా, లాభము అని మళ్ళీ వరహాల కొట్టో చేసుకుంది నారాయణమ్మ. భగవంతుడు శంకరుడికి ఏమిస్తున్న బుద్ధి పుట్టలేదు. అయ్యో నారాయణమ్మ, 7 మేళ గుడ్డ అలికేసింది, నారాయణమ్మ కంటి కనిపించింది. అది చూసింది నారాయణమ్మ, ఇది ధర్మం ఇస్తానని చక్కగా నారాయణమ్మ అమ్మా సున్నకుండ కాడికొచ్చి ఆ గుడ్డ అందులో ముంచి జల్లి మూకుట్లో పెట్టుకొని 7 మేడలో కూడా దాటానా. మా బాగా చూశాడు శంకరుడు, అన్నం పుట్టిస్తాను నారాయణమ్మ అన్నంలో వేస్తుంది వేయట్లేదు. అయ్యో సున్నమని ఆ భగవంతుడు శంకరుడు మంచి నిండి అన్నం పుట్టించాను. అయ్యో తాతయ్యో, ఈ అన్నం నా ఇంట్లో ఉంటూ 3 రోజులు తిందును, ఎందుకంటే అన్నం ఏం చేస్తావు? నా ఇంట్లో మనమల గలవాణి, మునుమనవల గలవాణి, కోడళ్ళ గలవాణి, కొడుకులు గలవాణి, ఇద్దరు భార్యలు గలవాణి. అమ్మా నీ నెల్లాలు అందరికి పెట్టాలి. బాగా తాతయ్యా చక్కగా అన్నంలో సున్నం వేసిను అమ్మా, ఉట్టన్నం పెట్టావు, పెట్టిన ఫలితం ఉండదు,
1: ఫలితం ఉండదు.
0: కొద్దిగా పచ్చడుంటాయి అమ్మా, అమ్మా బోళ్ళు జాడీలు ఇంటి నిండా అమ్మ జాడీలు ఉన్నాయి.
1: కూరన్నాయమ్మా,
0: అమ్మా కూర వండుకోలేదు. ఏమిటంటావమ్మా, నేనా చక్కగా దావత అవుతాను. నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది? ఏది సారాలకు వచ్చి చక్కగా నారాయణమ్మ చక్కగా పేడ కూడా చేత పెట్టి
1: చేత పెట్టు
0: అన్నం. ఏంటమ్మా నల్లగా ఉంది, ఇందాక చేశాను తాతయ్య గోంగూర పచ్చడిని, ఏది పేడ చాల వేశానమ్మా. అన్నమంతా సున్నాము అయిపోయా. అయ్యో భగవంతుడు శంకరుడు,
1: అవును
0: అయ్యో బాల వేరే దగ్గరకు
1: దానం చేసి
0: అమ్మా నారాయణమ్మ పేడేస్తున్నాం దానం చేసి అమ్మా. ఎవరో చెప్తే ఏదో కదా అనుకున్నాను, ఆ గుడ్డ నదిలో పారవేసింది. గంగాదేవి కళ్ళ చూశాను, అయ్యో పరమేశ్వర నీకు లేను వస్త్రం నాకెందుకని తల్లి ధరికొచ్చి మేము భగవంతుడు శంకరుడు పారబెట్టి చక్కగా చూసింది. అందులో

0: కంది గంజ ఉంది పుట్టించిపోయిన గంజ. అమ్మా నారాయణమ్మ దొరికిందని, ఆవిసి దొరికిందని భగవంతుడు శంకరుడు ఏడు ఒడ్డున కుదురు వేసి కుదుట్లో రా మొక్క వేసినాడా. మా చెట్టు నుండి ఎరగ్గాసిపోయింది కందికాయ అన్ని. అమ్మా
1: గట్టిపోయిన గింజ
0: అన్ని పుచ్చిపోయిన గింజలు, గట్టి గింజ ఒకట్లేదు. అమ్మా నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ చక్కగా అమ్మా నాకు పేడ సున్నం ఇచ్చావు కాబట్టి పేడలోని పురుగుని నారాయణమ్మ. అమ్మా నారాయణమ్మ కథ అలాగున్నది. ఇక్కడ చక్క ఏడు మంది అన్నదమ్ములు గంగా స్నానానికి వెళ్ళారు. వారి కథ చెప్పాలి. అన్నదమ్ములు మా ఆడమొద తమ్ములు చక్కగా స్నానాలు చేసి చక్కగా బ్రాహ్మణులతోటి మంత్రాలు చదివించుకొని చక్కగా డబ్బులు దక్షిణిస్తున్నారు. ఇక్కడ చక్కగా

0: అన్న తమ్ములు చక్కగా కొబ్బరికాయ కొట్టి చక్కగా చేసుకుంటున్నారు. అమ్మా అయింది మనకు అవసరమా? డబ్బులన్నీ అయిపోతాయి. అమ్మా నారాయణమ్మ ఎలాడదో గోపయ్య కూడా అలాంటి వాడు. అమ్మా రాగి డబ్బుతోటి అమ్మా ఊ ఆ కాశీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. మనం ఒక ఇంటికి వచ్చింది. అయ్యో చక్కగా అమ్మా గోపయ్య మా ఆరు మంది తమ్ములు, ఆరు మంది తోటికోడళ్ళు, ఆరు మంది కొడుకులు చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. భగవంతుడు శంకరుడు కళ చూసిన అమ్మా నారాయణ ఇంటికి వెళ్ళాను పేడ స్తంభం ధర్మం. ఇప్పుడు కొడుకునిస్తానేమంటాడు. అయ్యో శంకరుడు మారుతుందో అని మళ్ళీ ముసలి ముసలు జంగమయ్యి అయ్యో గా ఎక్కడ పుట్టాడమ్మా చక్కగా నారాయణ ఇంటికి పుట్టి గణగణ దేవుడు గంట కొట్టినాడా భగవంతుడు. మళ్ళీ వచ్చాడు బయటికి, ఇంకా తాతయ్య గారికి బుద్ధి
1: రాలేదు.
0: ఏంటమ్మా తాతయ్య అమ్మా అమ్మ నారాయణమ్మ కొడుకునిస్తాను కొంగు పట్టావమ్మా నారాయణమ్మ. అయ్యో అయ్యో తాతయ్యో కొడుకునిస్తావా చాలే, మొన్నే చక్క సరకార ఆయన వచ్చాను, ఐదు వరహాలు ఇచ్చాను, ఐదు రూపాయలు నాకు ఇచ్చావంటే గాజులు వేసుకుంటాను పన్ను కట్టాను అమ్మా. అలాగనా పుడితే వాడికి పురుడు చేయాలి, పెరిగితే వాడికి వాడికి సాగు చెయ్యాలి. నా కొడుకు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగేనే భగవంతుడు, ఆ భగవంతుడు శంకరుడు బోరుడి పుతేసిను అమ్మా నారాయణమ్మ.
1: నారాయణమ్మ నీకు ఖర్చులే ఉండదు,
0: నీ ఖర్చులే ఉండదు.
1: అబ్బాయి ఎదుగు,
0: అబ్బాయి కూడా, అబ్బాయి కూడా చాలు అమ్మా.
1: ఓ ఖర్చూరు పండు ఇస్తాను,
0: ఖర్చూరు పండు చక్కగా అనుభవించి ఓ ఉత్తరాది మృమేన మింగేసింది. ఆ చూడ చక్కెర కొడుకు మా నారాయణమ్మ కడుపులో ఎలా జరిగింది.

పన్నెండు బాలుడు మాస్టర్ ఎలాగున్నాడమ్మా మల్లికార్జున, వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు. మా శంకరడవర మందు కలిగాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అబ్బాయి. మా చక్కన ఒక కుమారుడు, మా యాళ చక్కగా మన చేరుందే, మన ఎకరం పొలంలో, మా ఎకరం పొలంలో చక్కగా అమ్మ దోసపాదు వేద్దాం, వేద్దామని పాదు చక్కగా మా చక్కగా పాదు వేసింది శంకరుడు మాయ వల్ల చక్కగోడనే కాత కాసినమ్మా. కొడుకును కూడా ఆ తోటలోనే

శంకరుడు ముస్లిం రూపమాయన

0: పుట్టగా ఆయన నాకు ఆకలేస్తుంది
1: మళ్ళీ
0: ఉంటే పెట్టు అమ్మా అన్నం ఎలాగుంటుంది. ఇప్పుడే మా అమ్మ సోడంబలు ఇచ్చింది తాతయ్య, ఇప్పుడే నేను కడుపు నిండా తాగేసా. ఏం నాది ఇక్కడ ఏముంది మల్లయ్య, లేదని వెళ్ళిపోతాను. అమ్మా లేదని ఎలాగన్ను, మా
1: తల్లిదండ్రులు
0: పుట్టకాయలు దోసకాయలు ఎరగ్గాసాయి. అయ్యో అమ్మా తల్లిదండ్రులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయారు. అయ్యో ఏమి ఇవ్వాలి బాబు, ఇవ్వనన్ను మల్లయ్య వెళ్ళిపోతాను. అమ్మా ఎలాగాని అమ్మా చక్క పాకెనకాయలు ఉంది పుచ్చపాదు, చక్కగా అమ్మ దోసపండు బాగా ముగ్గుపోయింది. అయ్యో తాతయ్యకి తను తింటాడని చక్కగా కోసి చక్కగా మళ్ళీ చక్కగా తాతయ్య గారికి ఇచ్చాను. తాతయ్య గవ్వగా తాతయ్య శంకరు అమ్మా నాయన తల్లి మంచిది కాదు, తల్లిదండ్రి మంచోళ్ళు కాదు. అయ్యో చక్కగా అమ్మ పాపాత్ములు ఆయన ఆకలి కూడా తీర్చను, మల్లికార్జున శంకరుడు తీర్చను.
1: మంచివాడు,
0: ఎంత మంచివాడు అని.

అమ్మా నాకు తెలియదమ్మా, నిజంగా చెప్పు. అమ్మా ఇందాక ఒక తాతయ్య గారు వస్తే ఆకలి ఆకలి అన్నాడమ్మా, కొండ ఇచ్చారు. అలాగిస్తే మన ఇల్లు గుల్ల అయిపోతుంది. ఏమండో గోపయ్య గారు, ఇలా డబ్బాయి మనకొద్దు, ఎక్కడికన్నా వెళ్తే అబ్బాయి గుల్ల చేసేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకోండి, తలకాయ పట్టుకుంటాను. ఆ మల్లయ్యని రెండు ముక్కలు తగవేసి భగవంతుడు అయ్య రాయనా, నా వల్ల నువ్వు చచ్చిపోయావని మల్లికార్జున అయిపోయినాడా భగవంతుడు. ప్రసాది అవును, మల్లికార్జున వెళ్ళిపోయింది. ఆరు మంది తోటకోడళ్ళు, ఆరు మంది మర్దులు, ఆరు మంది కొడుకులు, మా వాళ్ళ ఒక పుణ్యాత్తులు చేసి వారికి

0: కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం వింటారు. చిత్రం సింహాసనం, ఆలపించిన వారు రాజ్ సీతారాం, పి సుశీల, రచన వేటూరి.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట దాటి 20 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం

0: దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975 విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికీ యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటలో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్ధతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975 విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారితనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట్ర బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికీ యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నాచురోపతి ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వార్డు స్థాయిలో

0: శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది, రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజలు దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్‌బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేకపోతేనో?
8: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
10: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
12: Good morning, I'm Dr. Vanilla, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let us come together to be voice complete families.
11: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
13: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
14: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
13: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం వింటారు.
1: మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కానీ ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలను నష్టపోకుండా చూడగలం. మరి ఆహార పదార్థాలు వండేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలను మనతో చర్చించడానికి డాక్టర్ ఎం పద్మజ గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మజ గారు.
2: నమస్కారం అండి.
1: పద్మజ గారు, సహజంగా ఆహార పదార్థాలను వండేటప్పుడు ముందుగా మనం చేసే పని ఏంటంటే వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించడం. మరి ఆ ముక్కలను ఎలా కత్తిరించుకోవాలి, ఏ సైజులో ఉంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలను చెప్తారా?
2: సాధారణంగా మనం కూరగాయలని కోసిన తర్వాత కడుగుతూ ఉంటామండి. అలా కాకుండా ముందు బాగా కూరగాయలు కడిగిన తర్వాత, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి, వాటిని కడిగిన తర్వాతనే కోసి నీళ్ళలో వేయకుండా మనం వంట మొదలు పెట్టిన తర్వాత ముక్కలు కోసి వెంటనే వంట చేసే దానిలో వేయడం అనేది ఉత్తమమండి. ఎందుకంటే మనకి ఉన్న పోషక విలువల్లో నీటిలో కరిగే విటమిన్లు చాలా ఉన్నాయి, బి కాంప్లెక్స్ సి విటమిన్లు అనేవి. ఇవి మనం కోసిన తర్వాత నీళ్ళల్లో వేయడం వల్ల పోషక విలువలన్నీ నశించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద ముక్కలుగా కొయ్యడము, ఏదైతే మనము తోలు తీసేస్తూ ఉంటామో వీటికి చెక్కుతూ ఉంటామో అది ఎంత సాధ్యమైనంత వరకు అంత సన్నగా తీసుకుని పెద్ద ముక్కలు కోసుకుని వండుకోవటం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల పోషక విలువలు అనేది ఎక్కువ నశించకుండా ఉంటాయి.
1: మరి ఆహార పదార్థాలను ముక్కలుగా కోయడం కాకుండా తురమడం ఇలా చేస్తూ ఉంటాము, మరి దీనివల్ల
2: మనం ఎంత చిన్న ముక్కలు కోసి ఎంత సన్నగా తురుముతామో అంత పోషక విలువలు నశిస్తూ ఉంటాయండి. సహజంత వరకు ఎంత పెద్ద ముక్కలుగా కోయొచ్చో మనం అంత చేసి పెద్ద ముక్కలుగానే చేసుకుని మనం వండితే కనుక, అంటే ఎంత తక్కువ మనం ఫుడ్ని హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి. అంటే ఎంత తక్కువ మనం చేతులతో ముట్టుకోవడం కానీ నీళ్ళల్లో కడగకుండా ఉండడం వల్ల పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: ఇప్పుడు గోరుచిక్కుడు ఇలాంటి కూరలు వండేటప్పుడు ముందుగా వాటిని ఉడకబెట్టి తర్వాత నీళ్లు వంపేసి తర్వాత కూర వండడం చేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి కరెక్టా?
2: గోరుచిక్కుడు కాయపాటిని మీరు ఉడకబెట్టి కూర వండితే గనక పర్లేదండి, అదే ముక్కలు కోసి మళ్ళీ నీళ్ళల్లో ఉడకబెట్టి నీళ్ళన్ని పడబోసేటప్పటికి మనకు దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతున్నాయి. పీచు పదార్థం అనేది మాత్రమే మనకు ఒంట్లోకి వెళ్తుంది, కానీ దానిలో ఉన్న పోషకాలు అనేది మనకి అందవన్నమాట శరీరానికి.
1: మరి అలా కాకుండా ఉండాలంటే ఎలా ఉండు?
2: ఒకవేళ మన కూరగాయలు ఉడకబెట్టకుండా కూర చేయలేము అనుకున్నప్పుడు తగినన్ని నీళ్లు గిన్నెల్లో కానీ మీరు వండే పాత్రలో కానీ ముక్కలు వేసిన తర్వాత అవి మునిగే వరకే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి తక్కువ సెగలో మనం ఏమో త్వరగా అయిపోవాలి వంట అని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి గబగబ పొంగురాన్ని ఇచ్చేసి వంపేసి వండేస్తూ ఉంటాము. అలా కాకుండా కూర ముక్కలు ఎంతవరకైతే మునుగుతున్నాయో అంతవరకే నీళ్లు పోసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే, లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా సరే ఆ నీళ్లన్నీ ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నీళ్లు పెడితే మనం ఎక్కువ టైం పైమే పెడతాం కాబట్టి పోషక విలువలు పోతూ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్కువ వేడికి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తున్నామో అంత పోషక విలువలు పోతూ ఉంటాయి కాబట్టి సన్నసెగను ఉడకబెడుతూ నీళ్ళన్నీ ఇంకిపోయినాక దాన్ని కూర చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి.
1: పద్మజ గారు, మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల పోషకాల పరంగా ఆహారంలో ఏమైనా లాభాలు ఉంటాయా?
2: మీకు ఏవైతే నీటిలో కరిగేవి ఉన్నాయన్నాం కదండి, అవన్నీ కూడా పోషకాహారాలన్నీ కూడా మీకు అందులోనే ఉండిపోతాయి. ఎందువల్లంటే మీరు ప్రెషర్ కుకింగ్ చేసేటప్పుడు మూత పెట్టి చేస్తాము, ప్రెషర్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది, ఉడకటం వల్ల పోషకాలు నశించడం అనేది జరగదు. మనం తక్కువ టైంలో తొందరగా వంట చేసిన వాళ్ళని అవుతాము, మూత పెట్టడం వల్ల ప్రెషర్ కుకింగ్లో ఎక్కువ టెంపరేచర్ వరకు అంటే 100 డిగ్రీల దగ్గర మనం ఉడకబెడితే అన్ని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. ఆ 100 డిగ్రీలకి రైజ్ అవటం అనేది కుక్కర్లో త్వరగా జరుగుతుంది కాబట్టి మీకు త్వరగా వంట అవుతుంది, పోషక విలువలు అనేది నశించడం అనేది చాలా తక్కువ. కాబట్టి ఎంత వీలుంటే అంతవరకు ప్రెషర్ కుక్కర్తో. అది ఇంకొక ప్రెషర్ కుక్కర్లో ఉన్న లాభం ఏంటి అంటే అండి, మీరు పెట్టే ఆహార పదార్థం అనేది డైరెక్ట్గా నీళ్ళతోటి కాంటాక్ట్లోకి రాదు. మనం కింద నీళ్లు పోస్తున్నాం, పైన వేరే పాత్రలో పెడుతున్నాం కాబట్టి మీరు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఉడికిపోతుంది. ఆ పైన ఉన్న ఆవిరి ఏదైతే బయటకు వెళ్లకుండా మూత ఆపుతుంది కాబట్టి అదే ఆవిరి వేడి లోపల ఉండడంతో త్వరగా మీకు వంట జరుగుతుంది అన్నమాట.
1: ఇప్పుడు బియ్యం ఇలాంటివి మనం కడుగుతూ ఉంటాము, మరి ఈ బియ్యం కడిగే పద్ధతి ఎలా ఉండాలి పోషకాలు పోకుండా ఉండాలంటే?
2: ఇదివరకు మన పూర్వీకులు తంబుడు బియ్యం వాడేవారండి, ఇప్పుడు మనమేమో పాలిష్ బియ్యంలోకి వెళ్ళిపోయాము. దానికి పాలిష్ పెట్టేటప్పుడు పౌడర్ కోటింగ్ వేస్తారు, 2-3 పౌడర్ కోటింగ్ వేస్తారు. సో మనం కడుగుతూ ఉండగా ఏమవుతుందంటే నీళ్లు తెల్ల రంగులో వస్తున్నాయని 1-4 సార్లు 5 సార్లు మళ్ళా వాటర్ అంతా ప్లెయిన్గా అయ్యే వరకు కడుగుతున్నాము. మనం దంపుడు బియ్యంలోనే నుంచి పాలిష్ దానిలోకి వచ్చేటప్పటికే తెల్ల బియ్యంలోకి వచ్చేటప్పటికే పోషక విలువలు నశించిపోతున్నాయి, మిల్లింగ్ అప్పుడే పోతుంది. ఇంకా ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనం 4 సార్లు 5 సార్లు కడగటం

0: వలన మిగిలిన అన్ని కూడా పోతున్నాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మనం తింటున్నాం తప్పితే విటమిన్లు ఖనిజాలు అన్నీ కూడా పోతున్నాయి. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు కడగాలి లేదా నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే మంచినీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళలోనే నానబెట్టుంచండి.
1: అంటే ముందు బియ్యాన్ని కడిగాక ఆ తర్వాత
0: ఆ నీళ్ళనే మనం వండడానికి ఉపయోగించుకోవాలండి. అప్పుడు మళ్ళీ పడిపోయకుండా అదే నీళ్ళతో నానబెడితే మీకు త్వరగా వండుకున్న వాళ్ళం అవుతాము, తర్వాత పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: కొంతమంది బియ్యం ఎలా వండుతారంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి తర్వాత వారుస్తూ ఉంటారు. మరి
0: ఎక్కువ నీళ్ళతో కడిగినా ఒకటే అండి, అన్నం వండి వార్చినా కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి. అందుకని ఇదివరకు అత్యవసరం అనేవారు మనకి కొంచెం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వండేవారు. అలా చేయొచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల మనకు పోషక విలువలు పోకుండా ఉంటాయి.
1: ఇంకా బెస్ట్ ఏంటంటే దంపుడు బియ్యం మళ్ళీ ఈ రోజుల్లో వస్తున్నాయి బ్రౌన్ రైస్ అని, అది వండుకోవడం బెటర్.
0: మంచిదండి, ఎందుకంటే మీకు కావాల్సిన పీచు పదార్థాలు కానీ అన్ని కూడా దంపినప్పుడు ఏమవుతుందంటే పైన ఊక మాత్రమే పోతుందండి. అదే మనం తెల్ల బియ్యం పాలిష్ బియ్యం వచ్చేటప్పటికి దానిలో పైన ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని పోతున్నాయి. ఆ పౌడర్ కోటింగ్ వల్ల ఇంకా కడుగుతున్నాం మనము, ఇంకా అసలు ఉన్నది కూడా మొత్తం పోయి మనకు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది మనకి. దాని వల్లనే మనకు ఊబకాయం అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని.
1: ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థం ఉడికించుకునేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే నీళ్ళు ఎంత పోసుకోవాలి?
0: ఎంత మీకు ఉడకపెట్టాలి తప్పదు. ఇప్పుడు క్యారెట్ అలాంటి అనుకోండి, మీకు ఉడకపెట్టాలి తప్పదు. అలాన్నప్పుడు ఎంతవరకు పడుతుందో, ముక్కల పైన నీరు ఒక లేయర్ లాగే కనిపించాలి అంతవరకే. లేదు ఇప్పుడు బంగాళదుంపలు అలాంటివి ఉడకపెట్టాలంటే ముక్కలు కొయ్యకుండా దుంప పాటనే దుంపను కడిగేసి ఉడకబెట్టి తర్వాత కోసుకోవడం మంచిదండి.
1: తర్వాత తొక్క
0: తొక్క తీసి కొయ్యడం అనేది మంచి పద్ధతి.
1: ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నప్పుడు పాలకూరని మనం రుబ్బి ఆ తర్వాత ఉడికించడం ఇలా చేస్తుంటాం, లేకపోతే ఉడికించి రుబ్బడం కానీ, మరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఏమైనా పోతాయా?
0: నీటిలో సరిపడా నీరు పోసి ఉడికించి రుబ్బితే ఏమీ పోదండి. అలా కాకుండా ఆకు ఉడకాలని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసి ఆ నీళ్లు వంపేస్తే కనుక మనకి పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా పోసి మిక్సీ పెట్టినా ఏం చేసినా కూడా మిక్సీ మనకి వాడడం వల్ల ఏమీ పోషకాలు విలువలు పోవండి. నీరు పారబోస్తేనే మనకి పోషక విలువలు అనేది పోతుంది, సో అది వాడచ్చు. కాకపోతే అది ఎందువలన మనం మిక్సీ పట్టడం అనేది ఏంటంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టేటప్పుడు త్వరగా అరగడానికి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ రోజుల్లో పిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఇలా ఉడకబెట్టిన కూరగాయల్ని తినడానికి ఇష్టపడడం లేదు, వాళ్ళకు వేపుళ్ళు కావాలంటున్నారు. మరి వేపుళ్ళ వల్ల పోషకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
0: ఎక్కువ వేడి చేస్తే ఏ ఆహార పదార్థం నుంచి అయినా పోషక విలువలు నశించిపోతూ ఉంటాయండి. అలాగే వేపుడు చేసినప్పుడు కూడా ఎక్కువ అసలు మనకి ఇంకేమీ మిగలదు, ఎలాంటి పీచు పదార్థం మాత్రమే మీకు అందుతోంది, దాని నుంచి పోషక విలువలు ఏమీ అందవు. సో ఎంత సాధ్యమైతే అంతవరకు మనం వేపుడు తగ్గించి ఉడకపెట్టి కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసి సన్నసేగన మూత పెట్టేసి వేపించి ఇవ్వడమే నయమండి. అంటే వాళ్ళు గుజ్జులాగా చేసిన పాలు పోసిన తినట్లేదు కాబట్టి సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టి నీళ్ళు ఏమి పాడబోయకుండా వండే రకానికి నీళ్లు ఎక్కువే పెట్టి ఉడకపెట్టాలనుకోండి, అదే నీళ్ళుని చారులో కానీ సాంబార్లో కానీ వేసేస్తే కనుక మనకి అక్కడ పోగొట్టుకున్నవి వేరే విధంగా మనకు అందినట్లు అవుతుందండి.
1: ఇప్పుడు కొన్ని కూరలు చూస్తే కాకరకాయ ఇలాంటి వాటిల్లో చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికని ఏం చేస్తారంటే ఉప్పు ఇలాంటివి వేసి పిసికేస్తూ ఉంటారు. పిసికేసి ఆ తర్వాత మిగిలిన ముక్కల్ని వండుతారు. అలాగే ఈ పద్ధతి చాలా మంది పొట్లకాయకు కూడా వాడతారు. పొట్లకాయలో ఉన్న నీరంతా పోయేదాకా ఉప్పు వేసి పిసికేసి తర్వాత ఆ మిగిలిన ముక్కల్ని వండుతారు. మరి ఈ పద్ధతి కరెక్టేనా?
0: దీనివల్ల కూడా మనకి పోషక విలువలు పోతూ ఉంటాయండి. కాకరకాయ మనకి చేదు తినటం లేదు పిల్లలు అనుకుంటే, మనకి ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లేకపోయినా కొంచెం పెరుగున్న నీళ్లు పెరుగు బాగా కలిపేసి గిల్లుకొట్టి వేసేసి ముక్కల్ని ఈ నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి కనుక మీరు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తే కనుక మీకు పిండేసే అవసరం రాదు, మీకు మన పోషక విలువలు పోగొట్టుకోమండి. అలా దాని తర్వాత దాన్ని కూడా బాగా వేపకుండా మీరు పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న పెట్టి నానబెట్టారంటే చేదు అనేది పోతుంది. కానీ ప్రకృతి నుంచి మనకి రకరకాల కూరగాయలు వచ్చాయి అంటే అందులో ఉన్న చేదు మనకి వంటికి మంచిదనే, అది మనం ఆ చేదుని తినడమే మంచిదండి. సహజమైన వరకు అలవాటు చేయొచ్చు, కానీ తినలేరు అన్నప్పుడు దాన్ని ఇలాగ మజ్జిగలో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కువ కాదు, డీప్ ఫ్రైయింగ్ అనేది చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలరీలు కూడా లోపలికి వెళ్తున్నాయి, ఒంట్లోకి వెళ్తాం వలన పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఒబిసిటీ అనేది కామన్ అయిపోతుందండి. అది తగ్గించుకున్న వాళ్ళమే.
1: ఇప్పుడు ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు మూత పెట్టాలా?
0: పెట్టడమే నయమండి, ఎందుకంటే ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, నీటిలో కరిగే ఏవైనా కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే నయమండి. సిమ్లోనే ఉండాలండి. ఎంత హైగా పెట్టి మనం అంత త్వరగా వండేసాము అంటే దానిలో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవు, మన హడావిడిగా ఉండేది.

0: హడావిడిగానే ఉన్నట్టే ఉంటుంది అండి. సిమ్ లో పెట్టి కొంచెం మనం టైం స్పెండ్ చేసి వండితేనే ఉంది. నీరు మాత్రం పారిపోయకూడదు మనం వేట్ చేసినా కూడా.
1: మాంసం వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మాంసం మాత్రం అది బాగా సూక్ష్మక్రిములకు ఒక నిలయం అండి అది. ఎందుకంటే మనము బయట తీసుకొచ్చి దాన్ని ఎంత కడిగినా కూడా కట్ చేసే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడుతూ ఉంటారు మాంసం అనేది. అది వాళ్ళు అంత క్లియర్ గా కడుగుతూ ఉండరండి, చెక్కకి ఘాటు పడిపోతూ ఉంటది. సో ఆ ఘాటులో ప్రతిసారి సూక్ష్మక్రిములు పెరుగుతూనే ఉంటాయి, తప్పితే తగ్గవండి. అందుకు ఎక్కువ మనం ఎప్పుడైతే మాంసం బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఉప్పు పసుపు వేసి వీలైనన్ని సార్లు కడగటమే నయమండి. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అనేది నీటిలో కరిగేది కాదు, మసిల్ లోపలే ఉంటుంది. కాబట్టి మీరు వండిన తర్వాత మనకి ఆ బాడీకి అందుతుంది, కానీ కడగటం వల్ల దానిలోంచి ఏమీ పోదు. అందుకని మీరు ఎంత కుదిరితే అంత బాగా కడిగి దాన్ని సూక్ష్మక్రిములు అనేది మళ్ళా ఎక్కువ టైం ఉడకపెట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసి చేయడం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ మాంసంలో పోషకాలు పోకుండా ఉండాలంటే ఎలా వండుకుంటే మంచిదండి?
0: అది కూడా అంతేండి, ఫ్రై కాకుండా ఎక్కువ. ఇప్పుడు పిల్లలు ఇష్టపడేదేమో ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ, అలా కాకుండా కొంచెం ఉప్పు పసుపు పెరుగు అవన్నీ వేసి నానబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుందండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారనుకోండి, మాంసం కూడా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి వేపి ఇవ్వటం, అంటే వాళ్ళకి మరీ గ్రేవీ తినట్లేదు అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు. కాకపోతే దాంతో మళ్ళీ ఏదైనా ఒకటి వెజిటేబుల్ యాడ్ చేసిస్తే ఇంకొంచెం ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం మనం.
1: ఇప్పుడు ఈ మాంసం కత్తిరించడానికి మనం ఇంట్లో కత్తులు ఇవి వాడుతూ ఉంటాం, వాటిని మళ్ళీ కూరగాయలకు వాడే ముందు ఎటువంటి పరిశుభ్రత పాటించాలి?
0: కటింగ్ బోర్డు కానీ చాకులు కానీ నైఫ్లు కానీ ఏదైనా వాడితే అండి, వాటిని శుభ్రంగా కడిగి మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్ వస్తున్నాయి కదండి, ఒక్కసారి దాంతో కడగటం అనేది ఉత్తమం అండి. వీలైతే కొంచెం సేపు ఎండలో పెట్టండి, కడిగిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెడితే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది ఎటువంటి బ్యాక్టీరియానా చంపేస్తుంది. సహజంత వరకు వేరే వేరే పెట్టడమే నయం అండి. ఒకవేళ మనం రెండు పెట్టలేమనుకున్నప్పుడు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కూరగాయలకు వస్తే ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మట్టిలోంచి వచ్చే ఉన్నాయి దుంపలు ఉన్నాయి చూడండి, దుంపలని వేరే కూరగాయలని సరిందరూ కలపకుండా ఉండడమే నయమండి కోసే వరకు. ఎందుకంటే కొన్ని ఏమో పైన పెరుగుతున్నాయి భూమి పైన, వాటికి అంత సూక్ష్మక్రిములు అంటుకునే ఛాన్స్ ఉండదు. కాకపోతే క్యాబేజీ కాలిఫ్లవర్ వాటికి ఎక్కువ వాడుతున్నారు, మనం వాడే రసాయనాలను బట్టి వస్తున్నాయి, కానీ కింద నుంచి పెరిగాయి భూమిలో పెరిగే వాటిని మాత్రం సాధ్యంత వరకు బాగా కడిగిన తర్వాతనే వేరే కూరగాయల దగ్గర పెట్టడం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఎక్కువగా పురుగులు ఉండే కూరగాయలు ఉంటాయి క్యాలీఫ్లవర్ ఇలాంటివి, వీటిని కత్తిరించాక నీళ్లలో వేస్తూ ఉంటాం ముప్పి నీటిలో, మరి దీనివల్ల పోషకాహార లోపం ఏమన్నా వస్తుందా?
0: పోషకార లోపం అనేది ఎక్కువ జరగదు కానివ్వండి, చిన్న మొక్కలు కొయ్యడం వలన మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయడం వలన జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే క్యాలిఫ్లవర్ని కానీ క్యాబేజీని కానీ ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ముందు, తర్వాత మళ్ళా కుదిరితే గనక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసినాక కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి కడగటం. అలాగే ద్రాక్ష పళ్ళు అయినా అంతేండి, వాటి పైన ఉన్న కెమికల్స్ అన్ని పోవాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసి చేయడం. అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే ఉప్పు లాగేస్తుంది అనమాట లోపల ఉన్న పోషకాలను. అందుకని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు నానబెట్టి తర్వాత బాగా కడిగి వాడటం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మరి కూరగాయల్లో ఈ అవశేషాలు పోవాలంటే ఏం చేయాలి?
0: పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి చాలా మందికి ఐడియా ఉంటుందండి, మనకి వైలెట్ కలర్ లో ఉంటుంది. అది కొంచెం నీళ్ళల్లో వేసి కూరగాయలను వేసి కడిగితే పోతుంది. కాకపోతే దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రంగు వీటికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో యూవీ రేస్ పాస్ చేస్తుందండి. యూవీ రేస్ పాస్ చేయడం వల్ల అది రేడియేషన్ లాగా ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మక్రిములు అన్నింటినీ కెమికల్స్ని కూడా లాగేస్తుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సహజంత వరకు ఉప్పు నీళ్ళల్లో కడిగి తీసుకోవటం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఫ్రై చేయాల్సి వస్తే దానిలో పోషకాలు పోకుండా ఫ్రై చేసుకోవడం వీలవుతుందా?
0: కొంచెం ముందు ఉడకపెట్టి ఫ్రై చేస్తే మీకు పోషకాలు ఎక్కువ పోవండి, కానీ ఫ్రైయింగ్ అనేది ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. కాదు ఇంకా పిల్లలకి ఫ్రై చేయాలి అన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు కాకుండా దాన్ని మనం ఇంకా వేపుడుగా కాకుండా ఏ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం గమనించుకుని చేయడం అనేది మంచిదండి. సహజంత వరకు వేపుళ్ళు తగ్గించడమే మంచిది, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అది మంచి పద్ధతి అండి.
1: ఇప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు అందులో పోషకాలు పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. కాకపోతే ఇప్పుడు తోటకూర వాటికి కూడా పురుగు మందులు బాగా వేస్తున్నారు కాబట్టి మొక్కగానే ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళలో జాడించుకుంటే 2-3 సార్లు బకెట్లో, మామూలు మన గిన్నెలో కాదు బకెట్లో పెట్టేస్తే తోటకూర కట్టలు కానీ ఆకుకూర కట్టలు బాగా జాడిస్తుంటే మట్టి కానీ కిందకు వచ్చేస్తాయండి. అప్పుడు తీసిన తర్వాత వాటిని మనం ఆకులన్నీ వేరు చేసిన తర్వాత 1 నిమిషం చాలు ఉప్పు నీళ్ళల్లో వేసి అవి కూడా ఆకులు సహజంత వరకు ఎంత పెద్దగా కట్ చేయగలిగితే అంత పెద్దగా మంచిదండి. ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది మనకి, వేసిన తర్వాత

0: అప్పుడు ఉప్పు అనేది కూడా చివరిలో వేయాలి వంటలో ఎప్పుడైనా సరే, లేదంటే అందులో ఉన్న ఐడిన్ అనేది నశించిపోతుంది. మనం చాలా మంది ఏంటంటే ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది అని ముందు వేస్తారు, చివరిలోనే ఉప్పు వేయడం అనేది మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి వాడుతున్నారు, కృత్రిమ రంగులు ఆహార పదార్థాలు, మరి వీటి వల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా?
0: పోషక విలువలకు సంబంధించి అయితే నష్టం ఉండదు కానండి, ఆ వాడే కెమికల్స్ అనేది మనకి ISI కానీ ఎగ్మార్క్ గుర్తు ఉన్నవి అయితే కాదండి. అవి లోకల్గా మేడ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. అవి పట్టుకుంటే మన చేతులకే రంగు వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న టిన్స్లో ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి. ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసి ఉంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి. అదైతే వేయొచ్చు, కానీ మనకున్నవన్నీ కూడా సహజంత వరకు రంగుల రంగుల కూరగాయలు అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వెయ్యకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు. వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వును మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి న్యాచురల్గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే. ఎంతవరకు సహజం

0: మనకి ఐఎస్ఐ కానీ ఎగ్మార్క్ గుర్తు ఉన్నవి అయితే కాదండి, అవి లోకల్గా మేడ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. అవి పట్టుకుంటే మన చేతులకే రంగు వచ్చేస్తుంది. మనకి చిన్న చిన్న టిన్స్లో ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి. ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసి ఉంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి. అదైతే వేయొచ్చు, కానీ మనకున్నవన్నీ కూడా సహజంత వరకు రంగులు రంగులు కూరగాయలే అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వెయ్యకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు. వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వుని మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి న్యాచురల్గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే. ఎంతవరకు సహజంతంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయండి.
1: ఎక్కువగా నూనెలు వాడడం వల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయండి.
0: ఎక్కువ నూనె వాడేదంటే మనం ఎక్కువ వేపడానికే వాడుతున్నాం కాబట్టి ఎంత ఎక్కువ వేడికి చేస్తే అంత నశించే ఛాన్సెస్ ఉంటాయండి.
1: ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఎక్కువగా వంటల కోసం వాడుతున్నారు, మరి వాటి వల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా?
0: మైక్రోవేవ్ వాడచ్చు, కానీ ప్రీహీటింగ్ అనేది ఎక్కువ వాడకూడదు. మైక్రోవేవ్లో ఏమవుతుందంటే, ఇప్పుడు బెండకాయ కూర తీసుకోండి, మనం వెంటనే కట్ చేసి వండాలంటే అది జిగురు వచ్చేస్తుంది, మన కూర అంతా ముద్దగా అయిపోతుంది. అదే మీరు మైక్రోవేవ్లో 2-3 నిమిషాలు దాన్ని మగ్గపెట్టి చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ వెయ్యకూడదు పొయ్యి మీద, చల్లగా అయిపోయిన తర్వాత తాళింపు వేసేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా అవుతుందండి. అది చాలామందికి ఏంటంటే అపోహ ఉంది మైక్రోవేవ్స్ వాడకూడదు అని. మైక్రోవేవ్లో మ్యాగ్నోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ అనేది పాస్ అవుతుంది తప్పితే దాని వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కాదండి. కాకపోతే ఎక్కడ మీకు మనం అనారోగ్యం పాలన పడుతున్నామంటే, ఒకే ఫుడ్ని 3-4 సార్లు రీహీట్ చేస్తున్నారండి. పిల్లలకి ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళా తర్వాత హస్బెండ్ వస్తే ఆయనకు ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళీ మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, మళ్ళా తర్వాత రోజు మనం దాన్ని వేడి చేస్తున్నాం. అలా వాడినప్పుడు ప్రాబ్లం కానీ, లేకపోతే మైక్రోవేవ్ వాడడం వలన టైం సేవ్ అవుతుంది, మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే వేపళ్ళకి పనికిరాదు, బేకింగ్ కానీ గ్రిల్లింగ్ వాటికి వాడుకోవచ్చండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వంట చేయాలంటే రకరకాల పాత్రలు దొరుకుతున్నాయి, మట్టి పాత్రల దగ్గర నుంచి కాపర్ బాటమ్, సర్జికల్ స్టీల్ ఇలా. మరి ఎటువంటి పాత్రల్లో వండితే పోషకాలు నశించకుండా ఉంటాయి?
0: మీకు మనం పూర్వీకులు వాడినట్టు మట్టి పాత్రలు, రాగివి అవి వాడితే చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని నాన్ స్టిక్ ఆటికి వెళ్ళిపోతున్నాం. నాన్ స్టిక్ అనేటప్పుడు మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేస్తుందండి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్నది వాడచ్చు, నూనె తక్కువే పడుతుంది, కానీ మనమేమో మామూలు గరిటలు పెట్టేస్తున్నాం, స్టీల్ గరిటలు వాడుతున్నాము, అది స్క్రాచెస్ గీతలు పడుతుందండి. గీత పడిందంటే ఆ టెఫ్లాన్ అనేది మన ఫుడ్లోకి వచ్చేస్తుంది. అందుకని నాన్ స్టిక్ వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్క గరిటె వాడితేనే ఉందండి. తర్వాత మీకు అది వాడేటప్పుడు మనం పని వాళ్ళు తోమటం వలన కానీ గీతలు పడిపోయి లేయర్స్ అన్ని లెగిసిపోతున్నాయండి. అలాంటప్పుడు దాన్ని అసలు వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయడమే మంచిదండి, లేదంటే టెఫ్లాన్ వచ్చేసి మనకి పాయిజనస్ అయిపోతుంది. సో మనం మామూలుగా ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా వాడుతున్నారో అలాంటి తెల్ల గిన్నెలు, స్టీల్ గిన్నెలు అలాంటివి వాడుకోవటం అనేది ఉత్తమం అండి. ఇనుప మూకుళ్ళు అనేది వాడటం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అనీమియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మన పెద్దలు వాడినప్పుడు ఏం చేస్తాం, ఇనుప మూకులు వాడటం వల్ల మనం వండే టైంలో దానిలోంచి ఐరన్ అనేది కొంచెం ఫుడ్లోకి వస్తూ ఉండేదండి, అందుకని అక్కడ ఎక్కువ కనిపించేది కాదు. ఇనుప మూకులు వాడటం బెటర్ అండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆరోగ్యం కోసమని మొలకలు ఇలాంటివి తీసుకుంటున్నారు, మరి వాటిలో పోషకాలు శరీరానికి అందాలంటే ఏ విధంగా ప్రొసీజర్?
0: విటమిన్ సి అనేది 5 ఇంతలు రెట్టింపు అవుతుందండి మొలక తెచ్చడం వలన. ఎందుకంటే మనకి యాక్చువల్గా పప్పు దినుసులలో కూడా సి అనేది ముందు దొరకదండి. ఎప్పుడైతే మీరు మొలకెత్తేస్తున్నారో అప్పుడు 5 ఇంతలు పెరుగుతుంది, ఆ మొలక రావడం వలన పెరుగుతుంది జర్మినేషన్ ద్వారా. దాని నుంచి మీకు పోషకాలు ఎలా మీకు అందాలి అంటే ఆ పచ్చివి తినటం అనేదే ఉత్తమం అండి. దాన్ని మీరు వేడి చేశారంటే సి అనేది వేడికి తొందరగా పోతుంది, సూర్యరశ్మి తగిలినా కూడా నశించిపోతుంది. అందుకని పచ్చివి ఉన్నప్పుడు తినడమే, అది కూడా మనకి సాధ్యమంత వరకు పరగడుపుని తినడం అనేది మంచిదండి. చిన్నపిల్లలకి పెట్టకపోవడమే మంచిది, చాలామంది చిన్నపిల్లలకి బాక్సులో కూడా పెట్టించేస్తున్నారు, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి అరగడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేస్తారు, టిఫిన్ తినటం కానీ లేకపోతే భోజనం తగ్గించేయడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పైన పొట్టు ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఉంటుందండి, దానిలో రాఫినోస్ అని ఒకటి ఉంటుంది, అది తొందరగా మనకు అరగదు, దాన్ని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. కానీ పచ్చివి తినడం అనేది మంచిది, మొలకెత్తనే మొలకెత్తినట్టే, మళ్ళీ దాన్ని వేపటం ఉడికిచ్చినా కూడా నశించిపోతుందండి. ఎందుకంటే సి అనేది అసలు వేడి తగలకూడదు దానికి, అందుకే నిమ్మకాయ కానీ జామకాయ కానీ ఇవన్నీ మనం ఏమి వేడి చేయము, వేడి చేస్తే సి పోతుందండి. అందుకు నేచర్కి దగ్గరగా తినమంటారండి, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా కాదు, నేచర్ కి దగ్గరగా తింటే మనకి మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ వారం అంతా వాడుకుంటున్నారు, మరి దీనివల్ల ఏమన్నా పోషకాలు నశిస్తాయా?
0: ఆకుకూరలు అలాంటివి హైలీ పెరిషబుల్ ఫుడ్స్ అంటామండి, ఆకుకూరలు పాలు ఇలాంటివి, వాటిలో ఎక్కువ నిల్వ ఉంచితే పోతున్నాయి, కానీ మనకి పాల ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయండి, దానివల్ల ఏమీ నశించదు. కాకపోతే

0: కూరగాయలు ఏదైనా కొంచెం పాడైంది ఉన్నా అది పక్కవాటి కంటుకుంటూ ఉంటుంది, మనకి తెలియకుండా సూక్ష్మక్రిములు పక్క వెళ్తూ ఉంటాయి కాబట్టి సాధ్యంత వరకు 2 రోజులు 3 రోజులకి సరిపడా తెచ్చుకోవటము, లేదా తెచ్చుకున్న మన వారం రోజులకి త్వరగా పాడైపోయే ఎలాంటివి ఉన్నాయి అవి ముందు వాడుకుని, దుంపలు అలాంటివి కొంచెం వెనక్కి పెట్టుకుని వాడుకుంటే ఉంటుంది. దానివల్ల పోషకాలు అంటే ఏమి పోవండి.
1: అసలు ఆహార పదార్థాల్లో రుచి పెరిగేలాగా పోషకాలు ఎక్కువగా అందేలాగా ఏమైనా దినుసులు ఉన్నాయండి కలుపుకోవడానికి?
0: ఒకే కూరగాయ వాడకుండా 2-3 కూరగాయలండి. ఇప్పుడు దోసకాయ బంగాళదుంప కలుపుతారు, అలాగే పాలకూర టమాటా కలుపుతారు. చాలా మంది కూడా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ ఏమీ ఉండదండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంది, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉందండి, ఆ రెండు కలిస్తే ఫామ్ అవుతాయి. అది కూడా ఎవరికంటే అండి, పర్సన్ కి ఛాన్స్ ఉంది, వాళ్ళు నీళ్లకు తాగట్లేదు, వాళ్ళ బాడీలో సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాళ్ళకి వస్తుంది, కానీ లేకపోతే ఫామ్ అవ్వదండి. అది ఆ కాల్షియం ఆక్సిలేట్ వల్ల కాల్షియం ఆక్సిలేట్స్ ఫామ్ అవుతుందని అద్దు అంటారు. కాకపోతే మీకు ఉట్టి పాలకూర ప్లెయిన్ గా పెడితే తినలేరు, అందులో టమాటా వేసేటప్పటికి పులుపు వస్తుంది కదా. అలా 2-3 కూరగాయలు, ఇప్పుడు క్యాబేజీ చాలా మంది ఇష్టపడరండి, దానిలో బఠానీలు కానీ శనగపప్పు పెసరపప్పు కలిపేటప్పటికి ఏమవుతుందంటే 2 రకాల పోషకాలు అందినట్టు అవుతుంది. అలా కలుపుకోవటం ఒక్కటే వెజిటబుల్ కాదండి. తర్వాత రోజు ఆకుకూర కాదు, మంచిది కదా అన్నారని రోజు ఆకుకూర కాదు. ఆకుకూర పెట్టినా ఒకరోజు పప్పులో వేస్తే, ఒకరోజు వడల్లాగా వేయడము, స్నాక్స్ లాగా చేయొచ్చు. ఒకరోజు వాళ్ళకి జస్ట్ తాలింపు వేసి మూత పెట్టేసి మక్క పెట్టేసి ఇచ్చేయచ్చు. అలా ఏదైనా మనం చేసే విధానంలో అండి, మనం వంట చేసే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తే పిల్లలేంటి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారు, మనం కష్టంగా చేస్తే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. మనం చేసే విధానంతోనే అంతే. మనం యాడ్ చేసే దానిలో స్పైసెస్ అంటారా, ఎక్కువ వాడినా పొట్టలో మంట వస్తుంది, అల్సర్స్ వస్తున్నాయి. మనకు దొరికిన పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఏవైతే వాడుతున్నామో సమంగా వేస్తే ఏదైనా కూడా రుచికరంగా చేసుకోవచ్చండి.
1: ధన్యవాదాలు పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ఇప్పుడు వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలే వింటారు.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ వల్సా విలియమ్స్ విత్ ది మిడ్ డే న్యూస్. ది హెడ్లైన్స్. Samvidhan Hatya Divas being observed today. Prime Minister Narendra Modi pays homage to those who defended democratic values during the emergency. External Affairs Minister Dr. S. Jaishankar calls for stronger collaboration amid global challenges, invokes Vasudhaiva Kutumbakam at Jeju Forum in South Korea. BRICS Energy Ministers meeting begins in Gurugram under India's BRICS 2026 chairship. Powerful earthquakes strike Venezuela back-to-back, causing multiple building collapses, state of emergency declared. South Africa advanced to knockout stage of FIFA World Cup.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
5: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు సుధా భరద్వాజ్, నాలో నినదించని.

తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేబీకే మోహన్ రాజు, సుధా భరద్వాజ. కొండా కోనా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
2: Good morning. I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
3: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేజే యేసుదాస్, వాణి జయరాం. నీలాల నీ కళ్ళు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో సెట్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కటీ పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట కస్మీవాదే. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడారు. రచన గుల్షన్ బావరా, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట జానీ మేరా నామ్. ఈ చిత్రం నుంచి పాడినవారు కిషోర్ కుమార్, రచన ఇందీవర్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట షర్మిలి చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన గోపాల్దాస్ నీరజ్, సంగీతం ఎస్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల

నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత మీరు వినబోయే పాట అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు, రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

తర్వాత మీరు వినబోయే పాట ముగ్లే అజమ్ చిత్రానికి లతా మంగేష్కర్, షంషాద్ బేగం పాడారు. రచన షకీల్ బదియుని, సంగీతం నౌషాద్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట హంసే నజీతా కోయి. ఈ చిత్రానికి మన్నాడే పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం రవి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పాకీజా చిత్రానికి లతా మంగేష్కర్ పాడారు. రచన కైఫీ అజ్మీ, సంగీతం గుల్షన్ మొహమ్మద్.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు 0866 2488812. ఈ నెంబర్కి మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. 1983లో మొట్టమొదటిసారి క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకుంది భారతదేశం. మరైతే ఆ ప్రపంచ కప్కి ఒక పేరుంది, ఆ పేరు ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్, 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది భారతదేశం, మరి ఆ ప్రపంచ కప్ పేరు ఏంటి?
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. 1 గానికి 20

క్రికెట్ అనగానే టక టక టక సమాధానాలన్నీ వచ్చేసాయి. సో దాదాపుగా అన్ని కరెక్ట్ అని అనుకుంటున్నాను. సరే చూద్దాం మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్. ఎస్, వీరందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, శేషాద్రి నెల్లూరు నుంచి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, నాగమణి ఒంగోలు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, చలపల్లి నుంచి, ఎస్ చలపల్లి నుంచి శివా దుర్గా కౌశిక్ కపర్ది. క్రికెట్ గురించి అడిగితే ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ కప్ పేరు పంపించేస్తే ఎలా అండి? సో క్రికెట్ అని క్లియర్గా చెప్పాను కదా, మొట్టమొదటిసారి మనం ప్రపంచ కప్ గెలుచుకున్నాం కదా, మర్చిపోతే ఎలా? ఓకే, ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో అగైన్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ తోటి అయినా సరే కొంచెం రైట్ ఆన్సరే పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగర్, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, శశి, బ్రహ్మయ్య. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దైద భిక్షన్, దైద వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవంగా రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మహమ్మద్.

ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, జయకుమార్ తిరువన్నామలై నుంచి, ఇంకా యలమంచలే నుంచి సాయికృష్ణ, స్వరాజ్యలక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, వరుణ్, ప్రశాంతి, జయంతి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సాయిరంగ ఎక్కడి నుంచి పంపించారు, ఊరి పేరైతే పంపించలేదు, రైట్ ఆన్సర్. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా పద్మావతి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, కప్పు పేరైతే కరెక్టే రాశారు కానీ కంట్రీ మాత్రం తప్పు రాశారు. బట్ ఎనీవే, నేను అడిగింది కప్పు పేరే కాబట్టి రైట్ ఆన్సర్. ఈ రాము, ఈ అఖిల, అరవింద్ నగర్ అనంతపురం నుంచి, వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మినగర్ కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో క్వశ్చన్ ప్లీజ్, ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాను కదా, సో సెకండ్ క్వశ్చన్కి ట్యూన్ అయిపోండి మీరు, ఓకేనా. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, ఎం సుజాత, నెల్లూరు నుంచి, బత్తిని రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, మధుసూదన్ రెడ్డి, పాపినేపాలెం నుంచి, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, శంకరాచార్య, ఖమ్మం నుంచి, ధర్మవరం నుంచి సాయిరంగ, ఎస్ క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్. సో అందరూ ఇంకా క్వశ్చన్ ప్లీజ్లోనే ఉన్నారు, అంటే లేట్గా ట్యూన్ చేశారని అర్థమైపోతుంది. బట్ ఎనీవే, పర్లేదు, సెకండ్ క్వశ్చన్కి మీరు వచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా క్రికెట్కి సంబంధించి అడుగుతున్నాయి ఈరోజు. సో అనంతపురం నుంచి, అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే, ప్రొడెన్షియల్ కప్ 1983లో మొట్టమొదటిసారి మనం క్రికెట్లో ప్రపంచకప్ గెలుచుకున్నాం. భారతదేశానికి ప్రపంచకప్ ఫస్ట్ టైం వచ్చిందనమాట. సో ఇలా ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రపంచకప్ పేరు ప్రొడెన్షియల్ కప్. సో అయితే అసలు మనం క్రికెట్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే, 1932 నుంచి ఆడుతుంటే 83లో కానీ మనకి ప్రపంచకప్ రాలేదు. బట్ ఎనీవే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 1983లో గెలిచిన ప్రపంచ కప్ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, అప్పటి మన జట్టు కెప్టెన్ ఎవరు, భారతదేశం తరఫున ఆడిన జట్టుకి కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు,

కెప్టెన్ ఒక్కళ్లే కాదండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు కూడా పంపించాలి. సో ఆ రోజున జరిగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, అలాగే కెప్టెన్ ఎవరు?

భారతదేశం ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పటి భారత జట్టు కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే జాన్ ఎడ్రిచ్ అని పంపిస్తున్నారండి. సో భారతదేశానికి జాన్ ఎడ్రిచ్ ఎప్పుడు కెప్టెన్గా ఉన్నారు చెప్పండి. సో క్లియర్గా క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. 1983లో భారతదేశం ప్రపంచ కప్ క్రికెట్ గెలుచుకుంది. ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, భారత జట్టుకి కెప్టెన్ ఎవరు?

ఎస్, చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కానీ సగం ఆన్సరే పంపించిన వాళ్ళని ఫస్ట్ పంపించారు అని అనలేను. సో ఎవరు అని అంటే, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు ఫస్ట్ ఆన్సర్ పంపించినా కానీ సగం ఆన్సరే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ కంప్లీట్గా పంపించినట్టు కాదు కదా. అలాగే శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా ఫస్ట్ ఆన్సర్ పంపించినా సరే ఒక నేమే పంపించారు. సో రైట్ ఆన్సర్ కింద తీసుకోలేను. సో అసలు రెండు ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించింది ఎవరు అనంటే, శ్రీరామదాసు అంజాచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ పంపించేశారండి రైట్ ఆన్సర్. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, ఎస్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ ఒక టైంకి, ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి.

ఈ రైట్ ఆన్సర్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, లతా సుహాస్ హోస్కోట నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, ఇంకొల్ల నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, శివ దుర్గ కౌశిక్ కపర్ది చల్లపల్లి నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత, నగరం మండలం బాపట్ల డిస్టిక్ నుంచి, నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్కర్నూలు డిస్టిక్ నుంచి, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి, సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశవరావు గారు అత్తిల్ నుంచి, కెప్టెన్ పేరు కరెక్ట్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తప్పు పంపించారు. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్టిక్ నుంచి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, శంకరాచారి ఖమ్మం నుంచి, వీరు కూడా హాఫ్ ఆన్సర్ పంపించారండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు, కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎక్కడికో వెళ్ళిపోయారు, జాన్ ఎడ్రిచ్ సీకే నాయుడు అన్నారు. సో 1983 అని నేను ఇయర్ కూడా చెప్పేశాను నేను మీకు, అయినా సరే తప్ప ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సో కెప్టెన్ పేరు అయితే రైటే కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు మాత్రం తప్పు పంపించారు. ఈ రాము, అఖిల, అరవింద నగర్, అనంతపురం నుంచి, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, దైత భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, చిలుకా నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. సో కెప్టెన్ పేరు పంపించలేదండి సాయిరంగా గారు, ధర్మవరం నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు అగైన్ ఎవరు అంటే చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, మరి వీరు కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించారు, కెప్టెన్ పేరు పంపించలేదు. బతిని రవికుమార్, వజ్రప్ కొత్తూరు, శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. వారుకోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేటుపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. ఎం సుజాత, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. సీను భానుప్రకాష్, వావిళ్ళ నుంచి రైట్ ఆన్సర్.
వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు.

சரிதா சிவசரண்யா, சுரேஷ் ருக்மிணி, ரம்யா அகில், வெளிவர்த்திப்பாட்டு சத்யநாராயண, ஜெயலட்சுமி, வாசுவிநகர், கார்கானா, சிக்கிந்திராபாத் நிஞ்சி, ரைட்டான் சார். నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప, యలమంచల నుంచి సాయికృష్ణ, లక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, ప్రశాంతి, జయంతి, మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న, వీరు కూడా కెప్టెన్ పేరు పంపించారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. వీరా కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనూస్, నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మా, పద్మావతి ఇనమడుగు నుంచి. దొంతి రమేష్ అనంతపూర్ నుంచి కెప్టెన్ పేరు పంపించారండి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. నరసింహ ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి, కెప్టెన్ పేరు మాత్రమే పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. లతా ఉయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, రైట్ ఆన్సర్. సాయిరంగ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్. శంకరాచారి ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, ఇంకా వారి మిత్రబృందం, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి కెప్టెన్ అయితే కపిల్ దేవ్, కపిల్ డెవిల్స్ అని అప్పట్లో టీమ్ని అట్లా పిలిచేవారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే మహేందర్ అమర్నాథ్. ఇదండి మన 1983లో మనం ఫస్ట్ టైం గెలుచుకున్న ప్రపంచ కప్ గురించిన క్వశ్చన్స్. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇదండి ఈరోజు యువలయ్యా.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
3: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
2: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
4: Akashavani Hindi Patham. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
5: నమస్తే అధ్యాపికాజీ.
6: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో.
5: ఆజ్ ఆప్ కౌన్సా పాఠ పఢాయేంగే అధ్యాపికాజీ?
6: ఆజ్ హమ్ దయా, పరోపకార్, వినయ్, ఈమానదారీ ఆది నైతిక గుణ్ ఔర్ ఉన్సే మిల్లే వాలే ఫల్ కే బారే మే జానేంగే. ఈరోజు మనం దయా, పరోపకారం, వినయం, నిజాయితీ లాంటి నైతిక గుణాల గురించి మరియు వాటిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆజ్ హమారా పాఠ కా నామ్ హై ఈమానదారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు

0: పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అప్ తుమ్ పడ్నా శురూ కరో.
1: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవా, ఇమాందారి, నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ్ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
0: అచ్చా సునో, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు.
1: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయోం కాట్ వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయా కాట్ రహాత. అచానక్ ఉస్కి కుల్హారి నదీ మే గిర్ గయి. ఇసే దేకర్ వహ్ రోనే లగా.
0: అచ్చా సునో, ఒక లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ నదీకే కినారే లకడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేకకర్ వహ రోనేలగా. దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడో.
1: లకడహారీకో దేకర్ నదీకి దేవి జల్సే బాహర్ ఆయి. దేవినే లకడహారీసే రోనేకా కారణ్ పూచా. లకడహారీనే కహాకి దేవి మా మేరీ కుల్హాడి నదీమే గిర్ గయి. యహీ మేరీ జీవన్ కా ఆధార్ హే. దేవి మాకో ఉస్పర్ దయా ఆయి. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. లకడహారేనే కహాకి యహీ మేరీ నహీ హే.
0: యహ్ మేరీ నహీ హే. అచ్చా సునో, లకడహారే కో దేఖ్ కర్ నదీ కీ దేవి జల్ సే బాహర్ ఆయి. కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీకి దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవినే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ జలదేవత కట్టెలు కొట్టే వాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్ గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హే. ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవికు ఉస్పర్ దయా ఆయి. అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్ళి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా బాగే పడో భాష్వంత్.
1: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి. జల్ సే బాహర్ ఆకర్ దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. లకడహారేనే కహాకి యహ్ బి మేరీ నహీ హే. తీసరి బార్ లోహే కి కుల్హాడి దిఖాయి. లకడహారేనే కహాకి హా యహీ మేరీ కుల్హాడి హే.
0: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత వెండితో, చాంది అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ్ బి మేరీ నహీ హే. అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరి బార్ అంటే మూడోసారి దేవినే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దిఖాయి. ఈసారి జలదేవత இனிமே

0: తయారైన గొడ్డలిని చూపించి ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లక్కడహారేనే కహా హా యహి మేరీ కుల్హాడిహే. అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా తల్లి, ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
1: దేవినే కహాకి మే తుమారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూం, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవికో ప్రణామ్ కియా ఖుషీ సే తీనోం కులాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
0: అచ్చా సునో, దేవినే కహా కి మై తుమ్హారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూం. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసిలియే ఏ తీనోం కుల్హాడియా లేదు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లక్కడహారే దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లక్కడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. ఖుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీక్ మిల్తీ హే కి ఈమాందారి కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీక్ అంటే నీతి ఏంటంటే నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్మే ఆవేయా భాష్వంత్
1: జీ? అధ్యాపికా జీ.
0: కహానీసే క్యా సీక్ మిల్తీ హే?
1: కహానీసే యహ సీక్ మిల్తీ హై కి ఇమాందారి కా ఫల్ మీతా హోతా హే.
0: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే. దయా దయగా ఉండడం,
1: దయా దయగా ఉండడం.
0: పరోపకార్ ఇతరులకి సాయం చేయటం,
1: పరోపకార్ ఇతరులకు సహాయం చేయడం.
0: సేవ సేవ చేయటం,
1: సేవ సేవ చేయడం.
0: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
1: ఈమాందారి నిజాయితీగా ఉండడం.
0: జంగల్ అడవి,
1: జంగల్ అడవి.
0: మీటా తీయని,
1: మీటా తీయని.
0: చాందీ వెండి,
1: చాందీ వెండి.
0: సోనా బంగారం,
1: సోనా బంగారం.
0: లక్కడహార కట్టలు కొట్టుకునేవాడు,
1: లక్కడహార కట్టలు కొట్టేవాడు.
0: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ.
0: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
1: జంగల్ మే లకడియం కయి తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హై.
0: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాంతే హో?
1: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడతీ హుయీ ఆతీ హై.
0: అచ్చా పాఠ కా సారాంశ ఎక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కి కుల్హాడి నదీ మే గిర్ గయి. ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవినే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పని కుల్హాడిహి మాంగి, కానీ అతను చాలా నిజాయితీగా తన ఇనుపగొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే తీనోం కుల్హాడియా ఈనామ్కే రూపమే మిలి, అతని నిజాయితీకి ప్రతిఫలంగా మూడు గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే ఈమాందారి కా ఫల్ మీటా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాంశ లిఖేంగే. పెహలే పర్యాయవాచి శబ్ద లిఖేంగే. జల్ పానీ నీర్,
1: జల్ పానీ నీర్.
0: జంగల్ వన్ కానన్,
1: జంగల్ వన్ కానన్.
0: లకడి డండా కాట్,
1: లకడి దండ కాట్.
0: మీటా మధుర్ రసీల,
1: మీటా మధుర్ రసీల.
0: కుష్ సంతోష్ ఆనంద్,
1: కుష్ సంతోష్ ఆనంద్.
0: అచ్చా అబ్ విలోమ్ శబ్ద లిఖేంగే. బాహర్ అందర్,
1: బాహర్ అందర్.
0: గిరిన ఉటున,
1: గిరిన ఉటున.
0: ఈమాన్ బేయిమాన్,
1: ఈమాన్ బేయిమాన్.
0: అపన పరాయ,
1: అపన పరాయ.
0: ఆన జాన,
1: ఆన జాన.
0: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంశ దేఖేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: ఇస్ పాఠ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా. ఈ పాఠంలో మనకి సంజ్ఞ అంటే నౌన్ నామ

0: భావాచకం గురించి ఇవ్వబడింది. ఇస్కి పరిభాష: కిసి వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తుకే నామ్ కో సంజ్ఞా కహతే హే. సంజ్ఞా నిర్వచనం చూద్దాం. సంజ్ఞ అంటే నామవాచకం. కిసి వ్యక్తి ఎవరి పేరైనా, స్థాన్ ప్రదేశం, గున్ లక్షణాలు, భావ్ భావాలు, లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేస్, ధర్మ్ ఆది. అబ్ మై కుచ్ వాక్య పూచుంగి, వాక్య మే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా.
1: జీ అధ్యాపికా జీ,
0: సబ్ ధర్మ్ అచ్చే హోతే హే, ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హే?
1: ధర్మ్ సంజ్ఞా శబ్ద హే.
0: దీపా గాతి హే, ఇస్మే
1: దీపా సంజ్ఞా శబ్ద హే.
0: వే విజయవాడా మే రహతే హే,
1: విజయవాడా సంజ్ఞా శబ్ద హే.
0: యహ మేరీ కుల్హాడీ నహీ హే, ఇస్మే
1: కుల్హాడీ సంజ్ఞా శబ్ద హే.
0: అచ్చా బాష్వంత్, ఆజ్ కా పాఠ యహీ సమాప్త కరేంగే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశీష్.
2: మీరింతవరకు ఈమాందారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి పి. నాగమ్మ బృందంచే భజనావళి వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆకాశవాణి. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట వినోదం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీనివాసమూర్తి, టిఆర్ కళ గానం విన్నాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్న పాట వీరాభిమన్యు చిత్రం కోసం పి సుశీల ఘంటశాల గానం విన్నాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: విన్న పాట వేదం. చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో పి సునీతతో కలిసి పాడిన పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం సీతారామ శాస్త్రి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
4: హాయ్, నేను డాక్టర్ సురేష్ శ్రీరావు, డిఎన్బి టెంపుల్ మెడిసిన్ యామర్త్య థింగ్ అమృతపురం నుండి మాట్లాడుతున్నాను. చాలా మంది అలర్జీలను చిన్న సమస్యగా భావిస్తారు, కానీ ఇవి రోజువారీ జీవితంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ముక్కు బ్లాక్ అవడం వల్ల లిక్కర్లో అంతరాయం కలగడం, అలసటగా నిద్రించడం, తలనొప్పి రావడం, పనిలో లేదా చదువులో దృష్టి సారించడం కష్టమవుతుంది. కొంతమందికి సరిగా శ్వాస తీసుకోలేక చిరాకు కూడా కలుగుతుంది. ఈ సమస్యలు తరచుగా వస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ వైద్యుడిని సంప్రదించి సమయానికి సరైన చికిత్స తీసుకోండి. థ్యాంక్ యూ.
3: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.

0: వసంతం చిత్రం కోసం హరిహరన్ సుజాత గానం విన్నాం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
6: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా.
10: తెలియని యాప్ తో జాగ్రత్త.
11: RBI అంటుంది,
10: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వింటున్నారు తమ్ముడు చిత్రం నుండి. ఈ పాటకు సాహిత్యం సురేందర్ కృష్ణ, గానం రమణ గోగుల.

ఈ పాటకు సంగీతం రమణ గోగుల. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. సమయం 5:30. ఇప్పుడు విందాం

ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం. హలో, బాగున్నారా? ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ వారం అంశం డబ్బును పొదుపు చేయడం, అతిగా ఖర్చు పెట్టకూడదు లాంటి విషయాలను మీ పిల్లలకు నేర్పిస్తుంటారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 225533, ఎస్టీడీ కోడ్ 08554. అంశం మరొకసారి, డబ్బును పొదుపు చేయడం, అతిగా ఖర్చు పెట్టకూడదు లాంటి విషయాలను మీ పిల్లలకు నేర్పిస్తుంటారా?

0: హలో బాగున్నారా అండి?
1: హలో, బాగున్నామండి.
0: కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: మేడం, నా పేరు సుచరిత.
0: సుచరిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేడం, మాది అనంతపురే మ్యామ్.
0: ఓకే,
1: హలో
0: చెప్పండి మేడం.
1: మేడం అదే మ్యామ్, పిల్లలకి పొదుపు నేర్పిస్తున్నారా అని అడిగారు కదా.
0: అవునండి,
1: నేర్పిస్తూ ఉంటాను మేడం. అంటే చిన్న చిన్న విషయాల్లో, ఫస్ట్ అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్, లైట్స్, రూమ్ నుంచి రూమ్ మారేటప్పుడు అది ఆఫ్ చేయడం, అది చెప్తూ ఉంటాను. ఇలా మనము ఇవి కంట్రోల్ చేయకపోతే మనకు పవర్ బిల్ పెరిగిపోతుంది అని ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటాను మేడం. అట్లాగే వాటర్, రన్నింగ్ వాటర్ లో బ్రష్ చేసుకుంటూ ఉంటారు కదా,
0: అట్లాంటివి
1: కొన్ని చెప్తూ ఉంటాను మ్యామ్. బికాస్ రిసోర్సెస్ అనేది మనం ప్రిజర్వ్ చేయాలి అనేసి
0: చిన్న
1: విషయాలు చెప్తూ ఉంటాను. తర్వాత ఫుడ్, మనం లంచ్ ఏదైనా పెట్టి పంపిస్తాం కదా, అది తిరిగి కంప్లీట్ గా తిని రాకపోయినా కూడా అవి కూడా చెప్తాను నాన్న. చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అనేది, రైతులు చాలా కష్టపడితే మనకు ఆహారం దొరుకుతుంది. చాలా దేశాల్లో, చాలా చోట్ల చాలా మంది పిల్లలకి 3 times a day మీల్ లేదు. సద్వినియోగం చేసుకోవాలి, వేస్ట్ చేసి పడేయకూడదు అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేను నేర్పిస్తూ ఉంటాను మేడం.
0: యాక్చువల్లీ వినడానికి ఇవి చాలా చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ ఆ వేస్టేజ్ అనేది ఎంత పెద్ద లాస్ అనేది నెక్స్ట్ జనరేషన్కి మీరు బాగా తెలియచెప్తున్నారండి. జనరల్గా మరి డబ్బు విషయంలో పొదుపు అనుకుంటాం, పొదుపు అంటే డబ్బునే

0: సేవ్ చేయాలనుకుంటాం, కానీ మీరు చెప్పిన విషయాలు మనం రోజు లైఫ్లో వాడేటివి, ఫోన్లే అనుకునేటివి, కానీ మీరు పిల్లలకి మంచి వేలో పొదుపు గురించి నేర్పిస్తున్నారండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
0: ఏం సార్? హలో, హలో అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. హలో, హలో, కాల్ కట్ అయిపోయిందండి. మీరు కాల్ చేసిన ఫోన్ నెంబర్ 2255533. హలో,
2: హలో మేడం.
0: హలో, హలో అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
2: అనురాధ మేడం, ముదిగుబ్బ నుండి.
0: ముదిగుబ్బ నుండి అనురాధ గారు, ఏం చేస్తుంటారండి?
2: బాగున్నారా మేడం?
0: నేను బాగున్నాను, మీరు బాగున్నారా? నా వాయిస్ వినిపిస్తోందా అండి మీకు? హలో
2: మేడం, నా వాయిస్?
0: మీ వాయిస్ నా క్లియర్గా వినిపిస్తోందండి. హలో,
3: హలో,
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి.
3: నమస్తే మేడం.
0: నమస్తే. మీ పేరు?
3: నా పేరు షాహిందాజ్. మేము ఇక్కడే రేడియో కేంద్రానికి దగ్గర ఉంటాము.
0: ఏం చేస్తుంటారండి? ఓకే, మరి ఈ వారం అంశం విన్నారు కదా, మరి పొదుపు గురించి మీ అభిప్రాయం చెప్తారా అండి?
3: అంటే ఇళ్ళల్లో పిల్లలు పెద్దలు అయిపోయినారు, పిల్లలు అయిపోయినాయి, పిల్లలు అయిపోయినారు, మేము ముగ్గురమే ఉంటాం ఇంట్లో. చేయలేం కదా ఏమి.
0: అలా అంటే ఎలా అండి? ప్రతిరోజు మనం నిత్య జీవితంలో పొదుపు అనేది ఒక భాగం అయిపోవాలి అన్న కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాంలో ఈ అంశం పెట్టాం. మరి ఏదైనా మీకు తెలిసినవి ఒక 4 మాటలు పొదుపు గురించి చెప్పండి.
3: అదే, ఇంట్లో ఇచ్చిపోతే దాంట్లో 2 రూపాయలు తీసి పెట్టుకుండేది, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టుకునేది మేడం. అంతే చేస్తా అంటాం. ఇంట్లో పని చేసేది ఏం లేదు కదా, ఇచ్చిన దాంట్లోనే చేసుకోవాలి.
0: అంటే ఇచ్చిన అమౌంట్లో నుంచి మీరు జాగ్రత్తగా కొంత మొత్తాన్ని పక్కన పెడుతూ పొదుపు చేస్తారన్నమాట. మరి ఈ విషయాన్ని పిల్లలు కూడా నేర్పించారా?
3: నేర్పించినాం మేడం. ఏం చేస్తాం, కోడళ్ళు వచ్చినాక మాట విన్నారు కదా. ఏంటి
0: అంటే వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా, మరి మీ టిప్స్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా అని. ఖచ్చితంగా, మరి ఇలాంటి పొదుపు అంశాలు నేర్పిస్తుంటారు, ప్రతి తల్లి కూడా నేర్పిస్తారు. మరి కాల్ చేసినందుకు, మీ విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి.

0: हेलो हेलो
1: హలో
0: హలో అండి, హలో. బాగున్నారా? కార్యక్రమానికి మరి లేడీస్ మాత్రమే చేయాలండి? మీ మిసెస్ కానీ మీ సిస్టర్స్ కానీ ఉంటే ఇస్తారా?
1: సరే మేడం, సరే మేడం, తెలియదు. సరే, ఓకే
0: ఓకే అండి.

0: హలో మేడం, బాగున్నారా మేడం?
1: హలో, బాగున్నారండి. మీరు బాగున్నారా?
0: నమస్తే మేడం. శుభ సంధ్యా.
1: శుభ సాయంత్రం మీకు కూడా. మరి వారం అంశం విన్నారా అండి?
0: విన్నాను మేడం.
1: మరి చెప్తారా అండి?
0: పొదుపు అనేది ఒక డబ్బులోనే కాదు మేడం, మాటలోనూ పొదుపు ఉండాలా, నీటిలోనూ పొదుపు ఉండాలా, అన్ని విషయంలోనూ పొదుపు ఉండాలి మేడం. అన్నింటిలో కూడా.
1: మీరు ఎలా పొదుపు విషయాలు ఎలా నేర్పిస్తుంటారు? మీ పిల్లలకి ఏమేమి నేర్పిస్తుంటారు?
0: నేను డబ్బు పొదుపు నేర్పించినాను. ఇల్లు క్లీనింగ్, ఎలా ఏ వస్తువులు ఎలా వాడుకోవాలి పొదుపుగా అని నేర్పించాను మేడం. ఇప్పుడు మనం మాట పొదుపు చేసేయాలి, మాట పొదుపు చేసుకోవాలి, డబ్బు పొదుపు చేసుకోవాలి, నీరు పొదుపు చేసుకోవాలి, ఇంకా అన్ని విషయాల్లోనూ చాలా

0: చక్కగా పొదుపుగా ఉండాలి అని నా ఆలోచన.
1: అవునండి, పొదుపు అలవాటు మరి చిన్న వయసులో నుంచి కూడా నేర్పిస్తే
0: కూడా. మా అమ్మాయికి నేను హుండి నేర్పించాను మేడం, అలాగే వాళ్ళ కూతురు కూడా అలాగే నేర్పించింది.
1: నిజమే,
0: అమౌంట్ మనం 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, 5 రూపాయలు పొదుపు చేసుకోవాలి.
1: నిజమే, పిల్లలకి అవసరాలు కోరికలు రెండు వేరు అని అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు ఫ్యూచర్ లో
0: మన పొదుపువే ఒక సంసారం నడుస్తుంది మేడం.
1: అవునండి,
0: మన పొదుపు చేసేదే మనము సంపాదించినట్టు అవుతుంది మేడం.
1: నిజమే, కూడా పెట్టిందంతా ఒకసారిగా ఉపయోగపడుతుంది.
0: అట్లా కాదు మేడం, మనము ఇక్కడికి హౌస్ వైఫ్ గా ఉన్నా కూడా మనం పొదుపు చేసిందే మనం కూడా ఒక జీతంగా అవసరం వస్తుంది మేడం.
1: నేను చెప్తున్నా అది కూడా మనకు ఒకసారిగా అవసరం పడుతుంది. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మంచి విషయాలు తెలిపారండి. నమస్తే అండి. మరి ఈలోపు ఒక మంచి పాట వినేద్దాము.

0: ఒక మంచి పాట విన్నారు కదండి. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2255533. హలో హలో హలో, బాగున్నారా అండి? సరే, ఇది హలో బాగున్నారా లేడీస్ ప్రోగ్రామ్ అండి. మీకు కూడా శుభ సాయంత్రం. మీ లేడీస్ ఉంటే ఇస్తారా ఫోన్?
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: విజయలక్ష్మి.
0: విజయలక్ష్మి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నానండి. మరి టాపిక్ వచ్చి ఇవాళ డబ్బును పొదుపు చేయడం గురించి మీ పిల్లలకు నేర్పిస్తుంటారా?
1: అవునా మేడం. మా కరెంట్ పోయిందా? వినలేదు.
0: అతిగా ఖర్చు పెట్టకూడదు, ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలకి జనరల్ గా మనం చెప్తూ ఉంటాం కదా, అలాంటి మీ పిల్లలు నేర్పించేటి మాకు చెప్పండి.
1: చెప్తా ఉంటాం మేడం. నేను మనకి ఉన్నంతలో ఖర్చు పెట్టుకోవాలి మేడం. ఏదో పక్కింటి వాళ్ళు అది తెచ్చినారు ఇది తెచ్చినారంటే వాళ్ళ ప్రకారం మనం పోకూడదు. మన ఇంట్లో బడ్జెట్ బట్టి మనం పోవాలి మేడం. పిల్లలకి అదే చెప్తాను నేను, చిన్నప్పటి నుంచి అదే నేర్పించుకున్నాను కాబట్టి. ఈ రోజు నా కొడుకు కానీ కూతురు కానీ మాకు అది కాదు ఇవి కాదు అని ఎప్పుడు నన్ను మమ్మల్ని అడగలేదు.
0: అంటే అనవసరమైన ఖర్చులు ఏంటి అనే వాటిపైన స్పష్టమైన అవగాహన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు.
1: అవును మేడం.
0: ఓకే అండి.
1: ఇంకొకటి ఇంట్లో గృహిణిగా కూడా పొదుపుగానే చేసుకోవాలి మేడం. అన్ని ఏంటివి వేస్ట్ చేసుకోకుండా.
0: అంటే ఎలాగా?
1: కూరలు చావడము, దాన్ని
0: ఫుడ్ అతిగా వండుకోవడము, ఆహార వృధాన్ని అరికడుతుండము,
1: దాన్ని వేస్ట్ చేయడము,
0: ఎక్కువగా వండి
1: కూరగాయలు వేస్ట్ చేసుకోకూడదు. అంగడి సరుకులు ఏవైనా కానీ తిప్పి పట్టుకోకుండా చూసుకోవాల, అన్నీ చూసుకుంటూ ఉండాలి మేడం. గృహిణి ఆయన తెలుస్తారు, దాన్ని కవనించుకొని చేసుకునేది. ఒకసారి ఇంట్లో కూడా చెప్తున్నారు
0: మేడం.
1: ఒకసారి డబ్బులు కూడా ఎక్కువ నానుకోకూడదు, అదే పొదుపు అంటే చెప్పినారు మేడం. నేను రెడీనే ఫాలో అవుతానని.
0: మీరు ఫాలో అవుతూ మరి పిల్లలు
1: మేడం పాత్ర.
0: అవునవునండి.
1: అది బాగా అరవేసుకోండి. ఏదైనా కానీ పొదుపుగా చేసుకుంటే
0: ఆలోచించాలి. కానీ ప్రతి చిన్న చిన్న సందర్భాల్లో కూడా మనం పొదుపు గురించి గమనిస్తుంటాం. మనం చూసిందే మన పిల్లలకు నేర్పిస్తుంటాం. పొదుపు అంటే డబ్బు గురించి కాకోకుండా ఇలాంటివి కూడా ఉంటాయి, చూసి వాడుకోవాలి అన్నట్టుగా. చెప్పండి.
1: బట్టలకి ఎక్కువ పెట్టేస్తుంటారు మేడం.
0: అవునండి, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువ పెడుతున్నారు ఆన్లైన్ అని కదా.
1: అవును మేడం. అది కొన్ని రోజులు కట్టడం, ఊరికే పడేయడం. మాకి వాళ్ళు ఒకసారి చెప్పినారు మేడం, బట్టలకి పెట్టేద్దండి ఎక్కువ డబ్బులు. మీతో డబ్బులు ఉంటే కొంచెం దాని ఇలా బంగారు తీసుకెట్టుకోండి. మీకు ఏదైనా పని అగ్ర మీకు పనికి వస్తాయి అని చెప్పినారు మేడం.
0: నిజమే కదండి. మరి
1: నేను అదే ఫాలో అయినాను. నాకు అట్లా కూడా సమయానికి పనికి వచ్చింది మేడం బంగారం.
0: అంతే, కష్ట సమయాల్లో మనం బంగారు పనికి వస్తుంది, డబ్బు బట్టలు రావు కదండి.
1: అప్పు తీసుకున్నాను మేడం.
0: వెరీ గుడ్ అండి. చాలా చాలా
1: ఇస్తున్నారు. పొదుపు కట్టలే పెట్టుకోవాలి.
0: ఓకే అండి.
1: తీసుకోవాలి మేడం బట్టలు కానీ.
0: అవును,
1: తీసుకున్నారని వాళ్ళ సరే మనం పోతే కాదు మేడం.
0: అంతేనండి. ఏదో సామెత అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, మన కాళ్ళు ఉన్నంత వరకే మంచంలో చాపుకోవాలి అన్నట్టుగా అన్నమాట కదండి.
1: ఇంకొకటి చెప్తారు మేడం వాళ్ళు. ఏం చెప్తామంటే, మీ చిన్నప్పుడు కాయగూరలు పోతే ఆ రోజు మార్కెట్ లో ఏ కాయగూరలు తక్కువ రేట్లో ఉన్నాయో అవే తీసుకోవాలమ్మా. తాజాగా ఉండాలి.

0: ఓకే ఓకే
1: అట్లా చెప్తుంది
0: నిజమే.
1: తర్వాత మరీ ఇప్పుడు ఇప్పుడు క్యారెట్ బీన్స్ ఇప్పుడు బీన్స్ మొన్న అడిగితే 100 రూపాయలు కలికే చెప్పినారు మేడం ఉడుకోలలో.
0: అబ్బో
1: వద్ది కొన్ని రోజులు దూరంగా అనేసి మళ్ళీ 20 రూపాయలు కేజీ ముప్పై 40 ఆఖరి 40 రూపాయలు అయినా కొనొచ్చు.
0: అవునవును మరి
1: 100 రూపాయలు అట్లా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఆ రోజు మార్కెట్ లో ఏది ఎక్కువ వచ్చినాయో అవి ఆ రేట్ తక్కువ ఉంటాయి.
0: నిజమే నిజమే
1: అట్లా చెయ్యాలా అని చెప్పేవాళ్ళు మేడం మా చిన్న.
0: అవునండి మన పెద్దవాళ్ళు పొదుపులు కొంచెం మనకి నేర్పిస్తారు, మనం మన పిల్లలకి నేర్పిస్తే ఈ జనరేషన్ ఫ్లోలో ఇలా ఫాలో అవుతూ ఉంటారు. మరి పొదుపు గురించి చాలా చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి. హలో హలో
2: హలో నమస్తే మేడం. అలం గిత్తా ఉండు మేడం.
0: ఇవ్వండి ఇవ్వండి.
2: పొడిచారు మేడం. హలో
0: నమస్తే మా.
2: బాగున్నారా మేడం?
0: బాగున్నాను. మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం.
0: మీ పేరండి?
2: మాది అనంతపురం జిల్లా కుడేరు మండలము రామచంద్రాపురం. నా పేరు ఎల్లమ్మ మేడం.
0: ఎల్లమ్మ గారు ఏం చేస్తుంటారండి మీరు? మేకలు అన్ని వరుస్తున్నాయి. అవునా? నాకు మేక శబ్దం వినిపించింది నాకు అందుకే అడిగా. సరే మరి మరి డబ్బు పొదుపు చేయడం ఎలా అన్న అంశం ఇవాళ మన టాపిక్. మరి మీకు తెలిసిన కొన్ని అభిప్రాయాలు మాతో పంచుకుంటారా? మరి డబ్బు అండి, డబ్బు అంటే అంటున్నారు ఇంత అమాయకంగా మీరు. డబ్బులండి, డబ్బులు.
2: డబ్బులా? సంపాదించుకుంటాం మేడం. అంత
0: సంపాదించుకుంటారు, బానే ఉంది. మరి ఒక 4 రాళ్ళు వెనక్కి వేయడం ఎలా అని.
2: ఆకుకూరలు వస్తున్నాం మేడం. మెంతాకు, కోతిమిరి, గోంగూర, సుక్కాకు.
0: అంటే మీరు ఇలాంటి కూరగాయలు కొనుక్కోకుండా మేమే పెంచుకుంటున్నాం అన్న పొదుపు నేర్పిస్తున్నారా మాకు?
2: లేదు మేడం, అది తోట వ్యవసాయం.
0: టాపిక్ ఏంటంటే మనము డబ్బును పొదుపు చేయడం గురించి, అతిగా ఖర్చు పెట్టకూడదు అనే విషయం గురించి మన పిల్లలకు నేర్పిస్తున్నారా?
2: అట్లా మేడం నేర్పిస్తున్నాను మేడం. వాళ్ళకి
0: ఏమేమి నేర్పిస్తున్నారు మాతో పంచుకోండి, చెప్పండి.
2: ఇట్లా చేసుకోవాలా, ఇట్లా చేసుకోవాలా, ఇట్లా ఆకుకూరలు చేసుకో పోసుకొని బతుకోవాలా మేడం.
0: ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: ధన్యవాదాలు.
0: అడగండి, చెప్పండి చెప్పండి. ఏ పాట వినిపించమంటారు?
2: బంతి పువ్వు అనేది మేడం.
0: చామంతి పువ్వు, బంతి పువ్వు. ఏం సినిమా అండి అది? ముగ్గురు
2: మొనగాలే
0: తప్పకుండా మరి వినిపిస్తాను. మరి అయితే ఇంకొక ఇద్దరు కాలర్స్ ని మాట్లాడిన తర్వాత వినిపిస్తాను. కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
2: వాళ్ళిద్దరు తర్వాత మేడం.
0: ఓకే అండి, ఓకే అండి. హలో హలో అండి.
3: హలో
0: నమస్తే అండి.
3: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
0: నేను చాలా బాగున్నా, మీరు బాగున్నారా?
3: మేము బాగున్నాం మేడం, మేము చాలా చాలా బాగున్నాం మేడం.
0: చాలా సంతోషం అండి. మీ పేరండి?
3: నార్పల్ నుంచి మేడం, భాగ్యమ్మ మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారు,
3: అవును మేడం.
0: మరి టాపిక్ విన్నారా అండి ఇవాళ?
3: విన్నాం మేడం. పొదుపు చేయడం ఎలా, మా పిల్లలకి బాగా పొదుపు చేసేది బాగా నేర్చుకున్నారు మేడం. మేము చెప్తానే ఉంటాం మేడం, మేము మామూలుగా పొదుపు చేస్తా ఉంటాము, చూసుకొని వాడుకోలేరా డబ్బులు అట్లా అంటే. అవునులే మా, మీరు కానీ చూసి వాడుకోలేదు, మా పిల్లలే మాకు చెప్తారు మేడం.
0: అంటే ఇక్కడ మనం పిల్లలు నేర్పించదు, పిల్లలే మాకు నేర్పిస్తున్నారు అన్నమాట. రివర్స్
3: నేర్పిస్తున్నారు.
0: మరి ఏమేమి నేర్పించారు
3: మేడం?
0: ఏమేమి నేర్పించారండి మీ పిల్లలు మీకు?
3: డబ్బులు వేస్ట్ చేయకూడదు మేడం, చూసుకొని వాడుకోవాలి. ఎందుకన్నా కొనేటప్పుడు కానీ వేస్ట్ ఖర్చులు చేయకోకుండా, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోకుండా అట్లా చూసుకొని వాడుకోవాలి మేడం.
0: పిల్లలకు డబ్బు ఇవ్వడం కంటే కూడా మనము ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేర్పించాలి
3: కదండి.
0: మన చదువు ఎంత ముఖ్యమో, మంచి ఆర్థిక అలవాట్లు కూడా అంతే ముఖ్యమైనవి అన్నమాట.
3: చిన్నప్పటి
0: నుంచి మనం పొదుపు నేర్చుకుంటే అది ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనేది, మరి డబ్బు యొక్క విలువ వాళ్ళు భవిష్యత్తులో తెలుసుకొని ఆత్మవిశ్వాసంగా ప్లస్ ఆర్థికంగా కూడా బలంగా ఉంటారన్నమాట.
3: అవును మేడం.
0: ఓకే అండి,

0: నమస్తే అండి.
1: హలో, విజయలక్ష్మి. విజయలక్ష్మి మేడం,
0: విజయలక్ష్మి గారు, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను మీతోటి. చాలా హ్యాపీగా ఉంది నాకు.
1: పోయిన వారం కూడా చేశాను నేను. మీ ఆశయం మా గీతం దానికి చేయడం లేదండి. దీనికి ఏమన్నా మనము ఏమన్నా ఆడవాళ్ళ పనికి వచ్చేది. ఈ రోజు చెప్పారు కదా, పొట్టుని గురించి చెప్పారు. అట్లాంటివి ఉంటే కొన్ని తప్పనిసరిగా చేస్తాను. లైన్ కలవాలి, ముందు మనం చేయాలనుకోవడం కాదు, లైన్
0: కలవాలంటే మనకు మరి ఇంకెందుకు కలిసాం చెప్పండి. మరి
1: పొదుపుని గురించి ముందు మనం నేర్చుకోవాలి.
0: అవునండి,
1: ముందు మనం నేర్చుకుంటే మన పిల్లలకు కూడా వస్తుంది. మనం ఆదర్శం కావాలి. ఇది ఏమన్నా కొని అంటారు, ఇప్పుడు వద్దు నాన్న, ఇది ఇంత రేట్ ఉంది, అవసరం ఉన్నప్పుడు కొనుక్కోవాలి అని అలా చెప్పాలి మనం. ఇప్పుడు కూడా పెట్టుకుంటేనే రేపు, ఇప్పుడు మా పిల్లలకు చెప్పేదంతా అంతేమండి. ఒకరిని దగ్గర చేయి జాగకూడదు, మనం డబ్బులు కూడా పెట్టుకోవాలి, మన దగ్గర ఉండాలి, ఒకరికి ఇచ్చేటట్టన్న ఉండాలి, అప్పులు ఇప్పులు చేయకోకుండా అట్లా ఉండాలి. మా పెద్ద కొడుకు అయితే 100% మేడం, చాలా పొదుపు. ఆలోచించి ఒక వస్తువు కొనాలని, ఎప్పుడో కొనే దానికి అవసరం ఉన్న దానికి ఇప్పుడు ఎందుకు కొనాలి, ఇప్పుడు ఎందుకు పెట్టుబడి పెడతాలి, ఇవన్నీ ఆలోచన చేస్తాడు, బాగా పొదుపు చేస్తాడు. చిన్నోడికి చెప్తానమ్మా, ఇప్పుడు చిన్నోడి ఉద్దేశం కూడా కొంచెం వాళ్ళు పిల్లలు కదా, ఇప్పుడు చెప్తానే ఉంటాం చేసుకోండి, పొదుపు చేసుకోవాలి, పొదుపు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని
0: చెప్తాను.
1: కూడా మేడం, మా పెద్ద కొడుకు అయితే మేము వ్యాన్ లో బొమ్మని డబ్బులు ఇచ్చేవాళ్ళము, కాలేజ్ వ్యాన్ వస్తుంది అని. పిల్లలు కొందరు ఫ్రెండ్స్ సైకిల్ వస్తారు కదా, డబ్బులు దొక్కేది, ఆ డబ్బులు కూడా పెట్టుకునేది, దేనికైనా ఉపయోగించేది. చాలా పొదుపు మా పెద్ద కొడుకు
0: అయిపోయింది.
1: మా కూతురు కూడా అంటే, పొదుపు అనేది ముందు మన తల్లిదండ్రుల దగ్గర వస్తే పిల్లల ఆటోమేటిక్గా వస్తుంది. మనమైన ఇప్పుడు ఒక బజారు పోతే ఏది అవసరమో అది కొనాలి, కానీ ఉంటుంది లేని కొంటైనా అది మనం వాడేకాలం పాడైపోతుంది. ఒక వస్తువు అయినా కానీ ఏదైనా, ఒక ప్లాస్టిక్ అయితే ఇట్లా పట్టుకుంటే ఇరిగిపోతాయి కొద్ది రోజులు తగిన. ఏదైనా కానీ మనం డబ్బులు పెట్టేటప్పుడు మనకు ఏం కావాలా అని చేసుకుంటే ముందు దానికి రాసుకొని పోతే అవే కొనుక్కుంటాము.
0: అవును, చూసినవన్నీ కావాలనుకోకుండా ఒక లిస్ట్ రాసుకొని పోతే అవసరం తగ్గట్టు
1: కొంటాం. ఫ్యాన్సీ స్టోర్ పోతాం.

0: ఫ్యాన్సీ స్టోర్ లో అవే ఉంటాయి. అదే డి మార్ట్ బి మార్ట్ అవి పోయినాం అనుకోండి, అవసరం లేని కొనుక్కుంటాము.
1: ఇది అనుభవం లో చాలా మందికి అనుభవం.
0: ఇప్పుడు ఉద్యోగస్తులు అంతా సిటీలలో వాళ్ళకి ఎట్లా డబ్బులు అయిపోతున్నాయి అంటే ఇదే మేడం, డి మార్ట్ పోయి పొరుగుడు అనమాట. అదే మనం చిన్న దగ్గర చిన్న చిన్న అంగళ్ళకి పోతే ఒక 10 పైసలు తక్కువ ఉన్నా కానీ రేపు ఇస్తామంటే ఇస్తాడు, డి మార్ట్ లాడబెట్టి సరిగ్గా మళ్ళీ నువ్వు
1: తీసుకోవాలంటే
0: అనవసరమైతే. నాకైతే మీకు నిజంగా మేడం, నేను హైదరాబాద్ చూసినా వీళ్ళు ఏమైనా కిరాణా షాప్ పెట్టుకుంటారా ఏమనిపించేటట్టు ట్రాలీ ట్రాలీ వేసుకుని పోతా
1: ఉంటాడు.
0: మార్పిక్ అంటే ఇట్లాంటివన్నీ ఒకటేసారి ఎన్ని తీసిపోతా ఉంటాను మేడం. అదంతా ఖర్చులు లేకుండా పొదుపుగా చేసుకుంటే బాగుంటుంది మేడం. ఏదైనా మన పెద్దల నుంచి నేర్చుకోవాలి, పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పాలి పొదుపు, ఏది అవసరం ఉందో అది చేయాలా, అవసరం లేదు కొనరాదని
1: చెప్పి
0: భాగ్యం వచ్చింది, సంతోషం
1: నాకు. ఓకే అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి.
0: ఓకే మేడం.
1: మరి విన్నారు కదండి, మరి పిల్లలకు పొదుపు విషయంలో తల్లులు చెప్పిన విషయాలన్నీ మరి ప్రతి కోరిక వెంటనే తీర్చకుండా అవసరం కోరిక మధ్య తేడాలు తెలుపుతూ పెంచాలి. వాళ్ళకు కూడా పొదుపు అంటే పిగ్గీ బ్యాంకు ఉండిల్ లాంటివి కూడా అలవాటు చేసుకోమని చెప్తూ ఉండాలి. మరి సంపాదించడం ఎంత కష్టమో దాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం కూడా ఎంత ముఖ్యమో అనే చిన్న చిన్న విషయాలు పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పిద్దాం. మరి హలో బాగున్నారా కార్యక్రమానికి ఈరోజు

బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వింటాం లలిత గీతం.

0: ముందుగా మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడు ప్రతిభతో మహిళలు తాము సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరీ నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత, అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి, అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్ళీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
0: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేర ముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ

గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ది పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసుపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం MP కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక MLA పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసుపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, SIR అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థికాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటల సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి, జామ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని
అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

0: పెరిగింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందులు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:30

6:30 ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2026లో భాగంగా మాంచెస్టర్లోని ట్రాపైడ్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికలమాధవి గారి సమాధానాలు. అనుసంధానం డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కి శృతి ప్రియాంక. 7:45 క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:40 క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్ లైట్. 9:30 క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది కార్యక్రమం చివరి వరకు. ఇవండి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ కామాక్షి సుప్రభాతం, అలాగే శ్రీ భ్రమరాంబాష్టకం. 6:30 వినదకు మాట వినిపిస్తున్నవారు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం. 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో నీటి కుండల ఆవశ్యకత, వాటి ప్రయోజనాల గురించి శ్రీ బి రవీంద్రనాథ్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం.

7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు, దంత సంరక్షణ ఆధునిక వైద్య విధానం, డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కి శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 వేమన విశ్వదృష్టి, ఎడమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 8వ భాగం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో, 9:30 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి కె పక్కీరప్ప, ఐపీఎస్ పరిచయకర్త ఎన్మణి. విజయవాడ కేంద్రం నుండి.

20 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు. 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి, నేటి యువతి యువకులకు యోగాపై అవగాహన, యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కే శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు.

6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కింగ్డమ్ నుండి, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో చెక్క భజన కళాకారులు నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి శ్రీ పి ఉత్తప్ప గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు.

8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 8:40 చిత్రగీతం, 8:45 సీతాకోకచిలుక నాటిక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వీణా వాద్యం వినిపిస్తున్నవారు డాక్టర్ ఎస్ బాలచందర్ గారు, 10:00 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఐసీఎస్ఐ మహిళల వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ద్విభాష ప్రత్యక్ష వ్యాఖ్యానం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

విన్నా పాట ముత్తు చిత్రం కోసం మను సుజాత ఆలపించిన పాటది. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. హలో బ్రదర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

విన్న ఆ పాట ముఠా మేస్త్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. మీరు 101.2 MHz పై చిత్ర సింహ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి. రెండు 2006 చిత్రం నుండి ఈ పాట.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం లలిత గీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digitally enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers.

0: while strengthening utility of farmers.
1: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న విబిజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్ పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వార్తలు వింటున్నారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ధి, పర్యాటక రంగాల అభివృద్ధికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29 తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్ధతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
2: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy and together becoming a force multiplier to support the global economy.
1: వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో

0: ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో హలో అనంత రైతన్న. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉమ్మడి జిల్లాల్లో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికళ మాధవి గారి సమాధానాలు. అనుసంధానం డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కే శృతి ప్రియాంక. మరి ముందుగా ప్రకటనలు.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: రైతు సోదరులకు నమస్కారం. హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతు సోదరులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్రా సముద్ర మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికలమాధవి గారు సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు నేరుగా సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 0854. త్రికలమాధవి గారు నమస్తే అండి.
3: నమస్తే అండి.
2: మేడం, ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది.
3: ఓకే.
2: ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు హార్టికల్చర్ హబ్గా పేరుందనమాట.
3: అవునండి.
2: చాలా రకాల ఉద్యాన పంటలు అయితే పండిస్తూ ఉంటారు.
3: అవును.
2: మరి ఈ టైంలో రైతులు ఎటువంటి అంటే యాజమాన్య పద్ధతులు చేపడితే బాగుంటుంది?
3: ఓకే అండి.
2: మేనేజ్మెంట్.
3: ఓకే ఓకే. యాక్చువల్గా మన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్ అని ఎందుకంత ప్రఖ్యాత కాంచినాము అంటే,

0: ఇక్కడ పండే ప్రతి పండ్లు కానీ కూరగాయలు కానీ మంచి క్వాలిటీ ఉంటాయి. టీఎస్ఎస్ కంటెంట్ అంటే టోటల్ షుగర్ సాల్యుబుల్స్, అంటే షుగర్ కంటెంట్ బాగా, స్వీట్నెస్ బాగుంటుంది, కీపింగ్ క్వాలిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన
1: స్వీట్ కంటెంట్ అంటే బ్రిక్స్ లో కౌంట్ చేస్తాం,
0: బ్రిక్స్ లో మెషర్ చేస్తాం, ఆ కంటెంట్ బాగుంటుంది కాబట్టి మన పండ్లకు అంత మార్కెటింగ్ పేరు వచ్చింది ఉంది. కాబట్టి మన మేజర్ గా మన జిల్లాలో ఎక్కువగా సాగు అవుతుండేది చీనీ అండి, చీనీ తర్వాత అరటి తర్వాత మామిడి, ఇలాగా వరుసగా నంబర్ వైజ్ మనకి
1: నిమ్మ కూడా వస్తుందా మేడం?
0: చీనీ నిమ్మ రెండు కలిపి, కాబట్టి నిమ్మ తక్కువ ఏరియా ఉంది మనకు, చీనీనే ఎక్కువ ఏరియా ఉంది, మోర్ దాన్ 36,000 హెక్టార్ల పైనే మనకు చీనీ ఉంటుంది.
1: ఈ మధ్య కాలంలో అంటే మన జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా చీనీ పండిస్తున్నారు, ముందు నుంచి ఉంది,
0: అవునండి,
1: ఎప్పుడు చూడని విధంగా చీనీలో నష్టాలు వస్తున్నాయి. అంటే నష్టం అంటే మొక్కలు చనిపో జరుగుతుంది, వేరుకులు తెగులు పులుసు పురుగు అంట,
0: అవునవునండి అవును,
1: దాని గురించి మాట్లాడుకుందాం మేడం. అంటే ఎందుకు వస్తుంది వేరుకులు తెగులు,
0: ఓకే,
1: ఈ పులుసు పురుగులు?
0: ఓకే, మేజర్గా మనకు వేరుకుళ్ళు తెగులు వచ్చేది నీరు ఎక్కువగా నిల్వ ఉన్నా కూడా వస్తుంది. తర్వాత మనం ఒకసారి ఎక్కువ టైం ఒకసారి తక్కువ టైం నీళ్లు పెట్టినా వేరుకుళ్ళు తెగులు వస్తుంది.
1: ఎక్కువైనా ఇబ్బందే,
0: తక్కువైనా ఇబ్బందే మనకు. మరి ఇంకొక
1: పరిస్థితులు ఏంటి మేడం అంటే రావడానికి?
0: అంటే మనకు బెట్ట పరిస్థితులు ఎక్కువ కదండి, ఎప్పుడైతే మనకు వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుందో ఉన్నప్పుడు రైతు ఇప్పుడు ఎక్కువ వాటర్ పెట్టేస్తాడు, ఆ వెంటనే వర్షం పడింది అనుకోండి ఎక్కువ కంటెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువైపోతుంది. ఎంత మనం టైం ఇచ్చి గ్యాప్ అనేది ఒక ఇంటర్వెల్స్ అనేది ఉంటుంది నీళ్లు పెట్టడానికి కూడా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్ని రోజుల తర్వాత ఇంత పద్ధతి అనేది ఉంటుంది. కానీ మనం వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా, కొలవలేం కదా, సో మనకు వచ్చే వర్షపాతాన్ని బట్టి మనం పెట్టే నీరుని బట్టి కూడా ఫ్రీక్వెన్సీస్ అనేది అంటారు, వీటిని డివైడ్ చేసుకోవాలి. 5 ఏళ్ళ మొక్క నుంచి మనకు 10 ఏళ్ళ మొక్క వరకు కూడా రీసెర్చ్ చేసి బయటికి కనిపెట్టారనమాట. మినిమం ఒక మొక్కకి 120 లీటర్ల నుంచి అలా పెరుగుతూ పోతుంటుంది 5 ఇయర్స్ ఏజ్ నుంచి. అలా ఎంత మనం తీసుకునే డ్రిప్ కెపాసిటీని బట్టి కూడా వాటర్ పెట్టాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ అన్నది మన జిల్లాలో మ్యాక్సిమం అన్ని ఏరియా తిరిగినంత వరకు నేను చూసినంత వరకు అండి సూక్ష్మ ధాతువుల మీద చాలా తక్కువ దృష్టి పెడుతున్నారు.
1: సూక్ష్మ పోషకాల
0: మీద చాలా తక్కువ పెడుతున్నారు. అంటే ఫార్ములాలు తెచ్చి కొడుతున్నామని అంటారు కానీ రైతులు, ఫార్ములా 6 అంటారు, 9 అంటారు, తర్వాత 7 అంటారు, ఇలా చాలా ఫార్ములాలు వచ్చాయి. బట్ దాని టైం క్రిటికల్ స్టేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎన్నిసార్లు స్ప్రే చేస్తున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో క్రాప్కి ఒక్కొక్క ఇది ఉంటుంది, క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. ఓ మనకి ఉదాహరణకు చీనీ అనుకున్నాం అనుకోండి, చీనీలో ముఖ్యంగా 4 క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ కొత్త ఫ్లష్, మనం బెట్టబెట్టాక వచ్చే కొత్త ఫ్లష్ వస్తుంది కదా, ఆ టైంలో ఒకసారి కొట్టాలి. తర్వాత పూత స్టార్ట్ అవుతున్నప్పుడు కొట్టాలి, మొగ్గ పూత ఉన్నప్పుడు. తర్వాత కాయ మనకు పిండ దశ మరియు కాయ ఎదుగుదల దశ ఉన్నప్పుడు కూడా కొట్టాలి. ఇది మనకు దొరికే ఫార్ములాస్ అట్లా కాకుండా, ఫార్ములాస్ కొట్టండి రైతులు కాదనట్లేదు, కాకపోతే చీనీ కోసమే సెపరేట్గా అర్కా సిట్రస్ స్పెషల్ అని భారతీయ ఉద్యానవన పరిశోధన స్థానం బెంగళూరు వాళ్ళు తయారు చేస్తారు,
1: మన ప్రభుత్వం వారు,
0: భారతీయ ఉద్యానవన పరిశోధన, అదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళే, ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ అంటారు, హజరగట్ట ఐకార్, మనకి హజరగట్ట బెంగళూరులో ఉందండి ఆ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఆ పంటకి ఎంత అవసరమో అంత క్వాంటిటీ మిక్స్ రెడీమేడ్గా చేసి ఆ టెక్నాలజీ సేల్ చేస్తున్నారు.
1: అంటే అది ఒకసారి అంటే కొంటే మళ్ళీ రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుందా, లేదా మనం కల్చర్ మాత్రం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు?
0: టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మనం చేయొచ్చండి. ఇవి సూక్ష్మ ధాతువులు కదా,
1: అంటే ఒక సాధారణ రైతుకి ఇవన్నీ అంటే
0: అందుకే రెడీమేడ్ గా కూడా సేల్ చేస్తున్నారు. అర్కా సిట్రస్ స్పెషల్ అని కేజీ ప్యాకెట్స్ కూడా ఉంటాయి, అది 5 గ్రామ్స్ పర్ లీటర్ ఆఫ్ వాటర్, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి అది, 250.
1: ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి
0: 250 నుంచి 300 అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక కేజీ ప్యాకెట్ 250 to 300 రూపీస్ ఉంటుంది.
1: అంటే ఆ టెక్నాలజీ కావాలంటే ఎవరన్నా ఇప్పుడు సపోజ్ ఒక రైతులు ఒక 10 మంది ఒక అంటే
0: కలిసి
1: గ్రూప్ గా చేసుకుంటే వాళ్ళు టెక్నాలజీ ఇస్తారా?
0: ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు.
1: వాళ్ళకి ఏమైనా పే చేయాల్సి
0: ఉంటుంది. ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం అయితే 1,00,000 రూపాయలు ఒక టెక్నాలజీ కొనడానికి, ఆల్రెడీ చేస్తున్నారండి ఇక్కడ రెయిన్బో కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే అభ్యుదయ రైతులే కలిసి తయారు చేసుకుంటున్నారు టెక్నాలజీ కొనుక్కొచ్చుకొని
1: మన ప్రాంతంలోనే. ఎక్కడ మేడం?
0: రాప్తాడి దగ్గర ఒకటి ఏరియా ఉంది, ఆఫీస్ ఉంది వాళ్ళది, అక్కడ వాళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. రైతులు కూడా కొనుక్కోవడం కూడా జరుగుతుంది అక్కడి నుంచి,
1: కాకపోతే అవేర్నెస్ తక్కువగా ఉంది. అంటే దూరం కాబట్టి ఇక్కడ నుంచి
0: తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు,
1: లేదా అక్కడ నుంచి కొనుక్కోవచ్చు,
0: ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. మనకు ఆన్లైన్ వెబ్సైట్ ఇది ఉంటుంది.

0: రెండు ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మనం తీసుకోవచ్చు.
1: ఏమేమి దొరుకుతాయి మేడం వాళ్ళ దగ్గర?
0: అర్కా సిట్రస్ స్పెషల్, అర్కా మైక్రోబియల్ కన్సోర్షియా, వెజిటబుల్ స్పెషల్, ఇలా సూక్ష్మధాతులకు రిలేటెడ్ అన్నీ ఉంటాయి. తర్వాత మైక్రో ఆర్గనిజమ్స్, ఇప్పుడు మనం బయోఫర్టిలైజర్స్ అన్నీ లభ్యమవుతాయి. వివిధ కూరగాయల్లోను పండ్లలోను చాలా రకాలు ఉంటాయి వాళ్ళు డెవలప్ చేసినవి. అంటే చాలామంది అనుకుంటారు వాళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళ రీజియన్కి మాత్రమే చల్లగా ఉంటేనే పండుతాయి అన్న అపోహలో ఉంటారు. లేదండి, వాళ్ళు మినీ ట్రయల్స్ అనేవి చేస్తారు, అన్ని ఏరియాల్లో ఇస్తారు. అలా ఏ ఏరియాకి సూట్ అవుతుందో ఆ ఏరియా సూటెడ్ వెరైటీస్ కూడా డెవలప్ చేశారు. మిరపలో కూడా వాళ్ళు డెవలప్ చేసిన వెరైటీస్ మన దగ్గర సక్సెస్ అయినా ఉన్నాయి.
1: మేడం, మిర్చి అంటే వైరస్ ఎక్కువ, పై ముడత కింది ముడత ఇంకా బింగి అంటుంటారు, జీడ వస్తుంటుంది, ఇవి వాడితే కంట్రోల్ అవ్వడం జరిగిందా మీ దృష్టిలో? ఈ ఐకార్ వాళ్ళు ఇచ్చినది
0: అర్కా సిట్రస్, అర్కా వెజిటబుల్ స్పెషల్ అనేది సూక్ష్మధాతువు అండి. బింగ్ అన్నది మైక్రో న్యూట్రియంట్ అనేది పురుగు వల్ల వచ్చేది. వైరస్ అన్నది మనకు రసం పీల్చే పురుగుల వల్ల స్ప్రెడ్ అయ్యేది.
1: దాన్ని కూడా ఏమైనా ఇస్తున్నారా మేడం?
0: అంటే మనం రెగ్యులర్గా ఫర్టిలైజర్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇవి వేస్తూ స్ప్రేస్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మొక్కకు తట్టుకునే శక్తి
1: దృఢంగా పెరుగుతుంది.
0: ఎప్పుడైతే రెసిస్టెన్స్ కెపాసిటీ తగ్గుతుందో అప్పుడు మనకి మిగిలిన ఇవన్నీ కూడా డామినేట్ చేయడానికి, ఒక ముఖ్యంగా వైరస్ అంటే అప్పుడు BNR 145 సిరీస్ ఎక్కువగా మనకు వైరస్ వచ్చింది. ఆ లైన్స్ తీసేసి కొత్త లైన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేసి మళ్ళీ రిలైజ్ చేయడం కూడా జరుగుతుంది.
1: చాలా మంచి విషయం చెప్పారు మేడం, ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలీదు. ఇంకొకటి రైతు కలిసి వచ్చే అంశం ఏంటంటే తక్కువ రేటుకి
0: దొరుకుతాయి,
1: నమ్మకమైంది కూడా. ఇప్పుడు బయట ఎలా చేస్తారో తెలీదు. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదన్నా అంటే మనకి కావాలంటే ఎలా
0: ఉందండి? మీకు లోకల్ వెబ్సైట్ లోనే ఉంటుంది, లేదు ఇంట్రెస్టెడ్ ఉన్న రైతు అక్కడ స్పెసిఫిక్ గా అటిక్ అనే ఒక సెంటర్ ఉంటుంది. అటిక్ అనే ఉంటుంది, అది మెయిన్. మన ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక దగ్గర పెట్టి సేల్ చేస్తారు. వాళ్ళ బేసిక్ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళు కనుక మనం కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళకు కూడా అది హెల్ప్ చేయడం జరుగుతుంది. లేదంటే మీకు ఆన్లైన్ లో ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. మీరు ఓపెన్ చేయగానే IHR అనగానే దాని కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లింక్ అప్ ఉంటుంది, వాళ్ళకి చెప్తే లింక్ చేసిస్తారు. దాన్ని బట్టి మనం ఇండెంట్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు.
1: అది ఎప్పుడెప్పుడు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది?
0: అర్కా సిట్రస్ స్పెషల్ చెప్పాను కదా, క్రిటికల్ స్టేజెస్ చీనీలో, అట్లా మామిడిలో కూడా క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి. దీని ప్రకారం వెళ్తే కనుక మనకు పల్లాక తెగులు, ఇలాంటి రూట్ వెల్టీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం రెసిస్టెన్స్ డెవలప్ అయి పూర్తిగా చనిపోయే మొక్క మనం ఒక 50% ప్రొటెక్ట్
1: చేసుకోవాలి.
0: మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ మనం చీనీలో పల్లాక తెగులు అంటాం వాటిని. పెసరలో మనం వైరల్ దీన్ని అంటాము పల్లాక తెగులని, చీనీలో మనం మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటాం అన్నమాట. తెల్ల కలర్ లీవ్స్ ఉంటాయి, ఐరన్
1: డెఫిషియన్సీ
0: అలా ఉంటుంది. అట్లా ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క క్రిటికల్ స్టేజ్ అనేది ఉంటుంది. దాని ప్రకారం వేసుకొని మెయిన్ రూట్ బెల్ట్ కి మనము ఫస్ట్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ స్టెప్ ఒక యాంటీబయోటిక్ ఏదైనా సరే, స్ట్రెప్టోసైక్లిన్ కానీ లేదా అగ్రోమైసిన్ కానీ, ఇప్పుడు మనకు వచ్చిన బ్యాక్టీరియాసైడ్స్ అంటే యాంటీబయోటిక్స్ కలిపి మనం డ్రెంచ్ చేసుకొని అవి చేసిన ఒక 1 week 10 days సూడోమోనాస్ ట్రైకోడర్మా వారానికి 2 సార్లు 1 లీటర్ 1 ఎకరాకి ఇప్పుడు లిక్విడ్ ఫార్ములేషన్స్ కూడా దొరుకుతున్నాయి. మా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము, అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతి వాళ్ళు, RARS తిరుపతి వాళ్ళు తయారు చేసి ఇక్కడికి పంపిస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి తెప్పిస్తున్నాము. సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ లిక్విడ్ ఫార్ములేషన్స్ పౌడర్, ట్రైకోడర్మా విరిడే, ఈ ఫార్ములేషన్స్ లిక్విడ్ ఫార్మ్ లో కూడా వస్తున్నాయి. 1 ఎకర్కి 1 లీటర్
1: మన దగ్గర రేకులగుంట దగ్గర లేవా మేడం?
0: రెడ్డిపల్లిలో ఉన్నాయండి. రేకులగుంటలో యూనిట్ లేదు,
1: సూడోమోనాస్
0: రెడ్డిపల్లిలో ఉంది. రెడ్డిపల్లికి కూడా మేము తిరుపతి పరిశోధన స్థానం నుంచి ఇక్కడికి తెప్పించుకోవడం జరుగుతుంది. సో రైతులకు అవైలబిలిటీలో ఉండాలి, వేరే వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా అని కూడా మెయిన్ ఉద్దేశం అది. ఏమన్నా చీనీ మామిడి చూసుకున్నామంటే కనుక చాలా మటుకు ఫర్టిలైజర్ రికమెండేషన్స్, డోసెస్ మెయిన్. రైతు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరిస్థితి అంతా ఎల్నినో ప్రభావం కదండి. వాటర్
1: మీడియాలో ఎక్కువగా
0: రైన్ఫాల్ తక్కువ ఉంటుంది. సో ఆ టైంలో రైతులు తీసుకో, ఆల్రెడీ మనకు మోర్ దాన్ 1400 hectares ఏమో, మోర్ దాన్ 2000 hectares ఇప్పుడు స్ట్రెస్ జోన్స్లోకి వెళ్ళాయి హార్టికల్చర్ క్రాప్స్ కూడా. అంటే ఓన్లీ అగ్రికల్చర్ క్రాప్స్ ఏం వెయ్యలేమో అని అనుకుంటున్నారు, కానీ స్వీట్ ఆరెంజ్, మ్యాంగో ఇలాంటి చాలా క్రాప్స్ స్ట్రెస్ జోన్కి వెళ్ళిపోయాయి. అంటే కంప్లీట్ వాటర్ డెఫిసిట్ ఉన్న దీనికి వెళ్ళిపోయాయి, బోర్లన్నీ ఎండిపోయి. సో అలాంటి టైంలో మనం వాటర్ ఫ్రీక్వెంట్ ఇరిగేషన్ ఇస్తూ సూడోమోనాస్ ట్రైకోడర్మా ఇస్తూ అంటే లైఫ్ సేవింగ్

0: ఇరిగేషన్స్ మనం ప్రొటెక్ట్
1: చేసుకోవడానికి,
0: వీడ్స్ కూడా ఉన్న మాయిశ్చర్ ఎవాపరేట్ అవ్వకుండా వీడ్స్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా వీడ్ మ్యాట్స్ అని వచ్చాయి ఇప్పుడు. ఆటోమేటిక్గా ఇది వాటర్ని, మనకున్న వాటర్ని డ్రిప్లో పంపించే వాటర్ని సేవ్ చేస్తుంది ఎవాపరేట్ అవ్వకుండా, కలుపు కూడా పెరగకుండా చూసుకుంటుంది. అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్, డ్రిప్ సిస్టమ్ ఖచ్చితంగా వాడాలి. డ్రిప్ అయితేనే మనకు దాదాపు 30-40% వాటర్ సేవ్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్వెల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇలాంటి వీడ్ మ్యాట్స్ వేసుకోవాలి, లేదా మనకు ఉన్న ఈ రూట్ జోన్లో మ్యుకెనా అని ఒకటి వీడ్ దొరుకుతుందండి, ఫ్యాబ్ లెగ్యూమినస్ వీడ్ అలాంటిది, లేదా పెసరా అలాంటివి మనకు ఆ జోన్లో మాత్రం, అంటే ఎక్కడైతే రూట్ హెయిర్స్ ఎక్కువ ఉండకుండా చుట్టూ ఉంటుంది ఒక 2 ఏజ్ని బట్టి, 5 ఇయర్స్ క్రాప్ అయితే కనుక మనము 1 మీటర్ దూరంలో ఈ లెగ్యూమినస్ వెజిటబుల్స్ వేస్తే కనుక వాటర్ అనేది కన్జర్వ్ అయి ఉంటుంది. కొంచెం వర్షం పడినా అక్కడ కన్జర్వ్ అయి ఉంటుంది. ఇంటర్ క్రాప్స్ వేసుకోవడము 5 ఇయర్స్ వరకు అలాంటివి చేస్తే మనము వాటర్ స్కేర్సిటీ నుంచి కూడా కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంకా ఈ ఉద్యాన పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకి బాగుంటుంది, ఎందుకంటే ఖరీఫ్ అనేది పంటలు పెరగడానికి మంచి అనుకూలమైన సమయం, ప్లస్ అలాగే కొత్త పంటలు వేయడానికి కూడా అనుకూలమైన సమయం. ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త పంటలకు వెళ్ళే వాళ్ళు కానీ ఇలా?
0: అవునండి, అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఖరీఫ్కి మనము చూసుకున్నట్టయితే వాటర్ సోర్స్ కొంచెం పర్వాలేదు, మనం లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇవ్వగలము అన్న వాళ్ళు, జూలై ఆగస్టు మనకు రెయిన్ఫాల్ తక్కువ రికార్డెడ్ అవుతుంది అని ఉంది కాబట్టి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ ఇచ్చుకునే వాళ్ళు, మనకి ఫెస్టివల్స్ దగ్గరలో ఉన్నాయి, ఒకటి పోతే ఒకటి మనకి.
1: మేడం కాల్ వస్తుంది.
0: ఓకే ఓకే.
1: హలో, కాల్ డ్రాప్ అయింది మేడం.
0: ఓకే, మనకి లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అనేది ఇస్తూ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్ వాటన్నిటికీ యూజ్ అయ్యేలాగా, ఏవైతే అకేషన్స్ వస్తాయో వాటి యూజ్ అయ్యేలాగా ఫ్లవర్ క్రాప్స్ రికమెండెడ్ అండి. ఆ తర్వాత టొమాటో చిల్లీ కూడా రికమెండెడ్ అండి. చిల్లీ మిరపలో కూడా మనకు రెడ్ వెరైటీస్ ఉన్నాయి, బాడగ మిరపలు ఉన్నాయి, సో వాటికి కూడా కాస్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్కెటింగ్ మిరప ఖరీఫ్కి అయితే మిరప, టమోటా, బంతి, తర్వాత ట్యూబరోజ్, మనకు లిల్లీ పూలు అంటారు, సంపంగి అంటారు, వాటిలో కూడా మనకు డిఫరెంట్ రోజ్ ఉండే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మన ఐహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేశారు, ప్రజ్వల్ అనే రకము. ఇలాంటి పంటలు వేసుకుంటే కనుక రైతుకి అనుభవం ఉండి మట్టి పరీక్ష చేసి కరెక్ట్గా ఫర్టిలైజర్ డోస్ వేస్తూ మైక్రోన్యూట్రియంట్ రికమెండేషన్ చేస్తూ ఇలాంటి పంటలు వేసుకుంటే కనుక రైతుకి ఆదాయం ఉండే అవకాశం ఉందండి. మళ్ళీ వాటర్ మిలాన్ వేసుకోవచ్చు, మస్క్ మిలాన్ వేసుకోవచ్చు.
1: ఏ టైం అయితే బాగుంటుంది మేడం?
0: యాక్చువల్గా మామూలుగా అయితే కనుక మనకు ఇంతకుముందు ఖరీఫ్ రబీకి మాత్రమే పుచ్చకాయ కానీ కర్బూజా కానీ సాగు ఉండేది, ఇప్పుడు మనం ఇయర్ రౌండ్ పండిస్తున్నాము.
1: ఏ రకాలైతే బాగుంటాయి?
0: ఇప్పుడు మనకి వాటర్ మెలన్ అయితే షుగర్ బేబీ ఉందండి, తర్వాత ఇంప్రూవ్డ్ వెరైటీస్ N52 అలాంటి రకాలు ఉన్నాయి ఐహెచ్ఆర్ నుంచి, అర్కా వెరైటీస్ ఉన్నాయి, అర్కా షుగర్ అనేటివి కూడా వెరైటీస్ ఉన్నాయి. తర్వాత లోకల్గా అయితే పౌజా సీడ్స్ కూడా వేస్తున్నారు మన ప్రైవేట్ కంపెనీ ఇవి. మిరపలో అయితే కనుక తేజ 241, తర్వాత అర్కా సుఫల్ ఐహెచ్ఆర్ వాళ్ళది, ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. అదే మిరపలో అయితే కనుక మనకు చాలా వెరైటీస్ డెవలప్ చేశారండి, అర్కా సామ్రాట్ అనే, అర్కా అభినవని, ఇలా ఐహెచ్ఆర్ వాళ్ళ వెరైటీస్ ఉన్నాయి. మనం లోకల్గా అయితే శ్రీలక్ష్మి, 3410, సాహో ఇలాంటి వెరైటీస్ కూడా ఎక్కువగా మార్కెటింగ్ బాగున్న వెరైటీస్ ఇవి. అర్కా అభినవ్ అయితే మనకు సాహోలాగా 3140లాగా బాగా ఉంటుంది, నీటి ఎద్దడు ఉంటుంది కాబట్టి శ్రీలక్ష్మి కానీ 510 కానీ ఇలాంటి వెరైటీస్ అయితే రికమెండెడ్ అండి రైతులకు. ఇప్పుడు ప్రస్తుతం తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, తొందరగా క్రాప్ వస్తుంది, అలాంటివి సేల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంకా కూరగాయల విషయానికి వస్తే ఏ రకాల కూరగాయలు అయితే పెట్టుకోవచ్చు?
0: ఇప్పుడు టమోటా, మిరప, వంగ, బెండ, సో మా దగ్గర కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లిలో షేడ్ నీట్ ఉందండి, అందులో మేము ఇంప్రూవ్డ్ వెరైటీస్ కూడా రైతులకి పెంచి ఇండెంట్ తీసుకుని ఇండెంట్ బేస్ మీద పెంచి ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే సీడ్ మీరే ఇస్తారు?
0: ప్రిఫరబుల్, ఫార్మర్ ప్రిఫరబుల్, అతను లోకల్ తన వెరైటీ కావాలి అనుకుంటే ఆ సీడ్ తీసుకొచ్చేస్తే అది గ్రో చేసి వేయడం జరుగుతుంది. లేదు మన దగ్గర ఇంప్రూవ్డ్ వెరైటీస్, ఇప్పుడు మిరపలో ఎల్సీఏ 643, 645 ఇలాంటి రకాలు ఉన్నాయి, అలాంటి రకాలు కూడా మా దగ్గర పెంచి రైతుకి ఇవ్వడం జరుగుతుంది.
1: మన జిల్లాలో ఎక్కువగా కూరగాయల విషయానికి వస్తే మిర్చి ఎక్కువగా పండిస్తారు.
0: అవునండి.
1: మరి ఈ మిర్చిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకుంటే మనం ఈ వైరస్ నుంచి కానీ అధిక దిగుబడులు ఎట్లా తీసుకోవచ్చు, ఈ వైరస్ని అధిగమించి?
0: ఓకే, ఒక టైం వచ్చిందండి, ఇంతకుముందు పాత పద్ధతులు స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఈ సమగ్ర యాజమాన్య పద్ధతి

0: లేనిది ఏ కూరగాయల పంట మనము కెమికల్స్ తక్కువ వాడి పండించలేము. కెమికల్స్ తక్కువ వాడి సమగ్ర యాజమాన్య పద్ధతులు వాడితే మంచి క్రాప్ క్వాలిటీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ భూసార పరీక్ష చేయాలి. సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం పంట పెట్టే 20 రోజుల ముందే రక్షక పంట వేసుకోవాలి. సజ్జ గాని జొన్న గాని ఎర్రపంట కాదండి, రక్షక పంటలు అంటారు. ఎర్రపంట అంటే మనం మళ్ళీ పంటలో పెడతాం, క్రాప్ లో పెడతాం. ఇవి రసం పీల్చే పురుగుల కోసము, తర్వాత శనగపచ్చ పురుగు కోసం అట్రాక్ట్ చేయడానికి ఈ ఈ ఈ రక్షక పంటలు 20 రోజుల ముందు వేయాలి.
1: ఏ పంటలు వేసుకోవచ్చు మేడం?
0: సజ్జ, జొన్న, మొక్కజొన్న ఇలాంటి
1: వేసుకోవచ్చు. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? వెంకటేష్ గారు, మేడంతో మాట్లాడండి.
0: చెప్పండి వెంకటేష్ గారు, చెప్పండి. మామిడి చెట్లు మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర గ్రాఫ్టింగ్ అవి చేయట్లేదండి. కాకపోతే మన మ్యాంగో రిజిస్ట్రేషన్ నూసివీడ వాళ్ళు మన ఎండెంట్ బేస్ చేసుకుని ఇస్తున్నారు. మీకు ఏ రకం కావాలి? దొరుకుతాయండి, బంగినపల్లి, మల్లిక, ఇవి వాళ్ళు గ్రాఫ్టింగ్ చేసి సేల్ చేస్తున్నారు. కాకపోతే మనం కొంచెం ముందుగా ఇండెంట్ ప్లేస్ చేయాలి. ఒక నెల రెండు నెలల ముందర మనం ఇండెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు మనకు గ్రాఫ్టింగ్ కట్టేసి బడ్డింగ్ చేసేసి మొక్కలు అందజేస్తారు యూనియన్ కంప్లీట్ అయిన తర్వాత. మినిమం 3 నెలల మల్లిక ఉంటుందండి, దొరుకుతుందండి మల్లిక కూడా. అక్కడ మనీషాను మల్లిక. మామిడి పరిశోధన స్థానం నూజువీడ్ అండి. మీరు నా నంబర్ తీసుకోండి, చేస్తే నేను అక్కడ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మేడం ఉన్నారు, మేడం నంబర్ మీకు చెప్తా నేను. ఓకేనా?
2: 9949 7347 1600.
0: మాధవి. ఫీడ్ చేసుకొని మీరు మళ్ళీ కాల్ చేయండి, నేను మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఖచ్చితంగా దొరుకుతాయి, అక్కడ డౌటే లేదు, మీకు అనుమానం ఏం లేదు. వాళ్ళతో మాట్లాడాక మీరు కనుక్కుందరు, మీరే మాట్లాడుతారు మేడం వాళ్ళతో. అది మన వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళ పరిశోధన స్థానమే, సో వాళ్ళ గవర్నమెంట్ రేట్సే ఉంటాయి, మీకు అందులో ఇబ్బంది లేదు, మేడంతో మాట్లాడతారు.
1: అక్కడ వాళ్ళతో మాట్లాడండి, పూర్తి వివరాలు తెలుస్తాయండి.
0: ఓకేనా?
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మేడం, మిర్చి గురించి మాట్లాడుతూ రక్షక
0: సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి చెప్తున్నానండి. రక్షక పంటలు ఖచ్చితంగా 20 రోజుల ముందు పెట్టాలి. సజ్జ, జొన్న, మొక్కజొన్న ఇలాంటివి రక్షక పంటలు ఖచ్చితంగా రేస్ చేసుకోవాలి.
1: అంటే రకరకాలు కలిపి వేసుకోవచ్చా మేడం, లేదా ఒక పంట వేసుకోవచ్చా రక్షక పంట?
0: 2 రోస్ ఏదైనా ఒకటి, 2 రోస్, 2 to 3 రోస్ రికమెండెడ్. మనం 2 వరుసలు వేస్తే చాలండి, రైతు దానికి స్థలం పోతుందని ఇబ్బంది పడతారు. 2 రోస్ 2 వరుసలు రక్షక పంటలు వేసి మధ్యలో ప్రతి 16 వరుసలకి ఒక వరుస మనం బంతి పెట్టుకున్నట్టయితే ఎర్ర పంటగా యాక్ట్ చేస్తుంది. స్టార్టింగ్ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయండి, కాబట్టి జిగురు అట్టలు మిర్చీలు ఇంతకుముందు 20 రోజులకు పెట్టండి అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు పెట్టిన వెంటనే 3rd day 4th day ఫస్ట్ వీక్లోనే పెట్టేయాలి. ఎకరాకు ఒక 30-40 జిగురు అట్టలు బ్లూ కలర్ ఎకరాకి పెట్టాలి. ఖచ్చితంగా 30-40 పైనే పెట్టాలి మనం జిగురు అట్టలు పెట్టాలి. ప్రతి 16 వరుసలకు ఒక వరుస బంతి మొక్కలు వేసుకోవాలి. తర్వాత మనకు బర్డ్ పర్చెస్, మనకు పక్షులు స్థావరాలు అనేటివి ఇంతకుముందు పెట్టేవాళ్ళు
1: పెద్దవాళ్ళు,
0: వీషేప్ పెగ్ పంగల్ కర్రలు పెట్టేసి మధ్యలో ఒక పెద్ద కర్ర పెట్టేవాళ్ళు. అది ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ఈ శనగపచ్చ పురుగు, రసం పీల్చే పురుగులు వచ్చినప్పుడు పక్షులు వాలి వాటిని తినేసేవన్నమాట. సో అలాంటి పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎర్ర అట్టలు పెట్టుకోవాలి, తర్వాత రక్షక పంటలు వేసుకోవాలి, ఎర్ర పంటలు వేసుకోవాలి. ఎరువులు కూడా మనము నత్రజని, సూపర్, పొటాష్. నత్రజని మనకు మిరప అయితే కనుక 120 రాముల ఎన్, తర్వాత 24 P2O5 24 kgs, తర్వాత 45 kgs మనకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అందే ఎరువులు వేయాలి. అంటే 260 kgs యూరియా.
1: ఏ దశలో మేడం? అంటే
0: చెప్తాను, నేను చెప్తాను మీకు ఎలా అంటే, టోటల్ మనం క్రాప్ అయిపోయే లోపల 260 kgs యూరియా, 150 kgs సూపరు, 80 kgs పొటాష్ అవసరం మొక్కకి. మనం ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఎట్లా డివైడ్
1: చేసుకోవాలి?
0: ఎకరాకి ఈ ఫర్టిగేషన్ షెడ్యూల్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే మనం ఇచ్చే నీటి తడులను బట్టి డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం భూసార పరీక్ష చూసుకోవాలి. భూసార

0: పరీక్షలో నత్రజన్ ఎంత ఉంది, సూపర్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది. ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఒక 25% పెంచుకోవాలి, ఎక్కువ ఉందనుకోండి ఒక 25% తగ్గించుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనం డ్రిప్ రన్ అయ్యే టైంని బట్టి ఫర్టిగేషన్ షెడ్యూల్ అనేది డివైడ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎకరాకి మనము 2 కేజీలు 3 కేజీలు లేదా 1/2 కేజీ
1: నీళ్ళు పెట్టినప్పుడు
0: సూపర్ మాత్రం మనం దుక్కిలో వేసుకుంది అనుకుంటే సరిపోతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో కలిపి చల్లుకున్నా సరిపోతుంది.
1: ఇందాక మీరు మాటల్లో కృత్రిమ ఎరువులతో పాటు ఈ సమగ్ర ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు అని
0: కూడా వాడాలి.
1: అవి ఎట్లా ఏమేమి వాడితే బాగుంటుంది మేడం? మామూలుగా
0: ఇప్పుడు మేజర్గా మనకు పరిశోధనలో ఈ
1: మధ్య అంటే వేస్ట్ డీకంపోజర్ అని ఇట్లా అంటే ఇవి కూడా వాడచ్చా?
0: వేస్ట్ డీకంపోజర్ నథింగ్ బట్ దాంట్లో ఉన్న సూక్ష్మధాతువులు అండి, సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇలాంటివి ఉన్నాయి అందులో. మనకి ఇంకొకటి ఏంటంటే మెటారైజం అని, నీళ్లు తక్కువ ఉన్న దగ్గర పండ్ల తోటలకు వేసినట్టయితే కనుక, ఆ ఫంగై వేసినట్టయితే కనుక నీటిని పట్టుకొని ఉంచుతుంది. మనకు వాతావరణంలో ఉన్న తేమను కూడా మొక్క దగ్గర ఉంచడానికి
1: దోహదపడుతుంది.
0: అలాంటి రీసెర్చ్ కూడా జరిగింది, అది తీసుకొచ్చి రైతులు వేస్తున్నారు కూడా.
1: కొన్ని
0: ఉందండి, తిరుపతి పరిశోధన స్థానంలోనూ ఉంది. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ హెచ్యు వాళ్ళు కూడా బయో కంట్రోల్ ల్యాబ్ అనేది డెవలప్ చేశారు, అందులోనే దీని ప్రొడక్షన్ జరుగుతుంది. తాడేపల్లి గూడెమ్మ వాళ్ళని అడిగినా కూడా మీకు వేస్ట్ చేసుకుని
1: ఎప్పుడన్నా ఇప్పుడు రాబోయే ఎల్నీలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు
0: ఇలాంటివి మనకు ఉపయోగపడతాయి, రైతులకు చాలా ఉపయోగపడతాయండి. ఈ వాటర్ స్కేసిటీ అనేది మేజర్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా. వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయలేదు. అలాగే పొటాషియం నైట్రేట్ స్ప్రేస్ కూడా, ఇందాక నేను మీకు మల్చింగ్ లెగ్యుమినస్ వీడ్స్ అంటే ఐ మీన్ నత్రజని యాడ్ చేసే లెగ్యుమినస్ వీడ్స్, ఉలువ కానీ, పెసర కానీ, మినుము కానీ, అలసంద కానీ, మ్యూకెనా అనే వీడి కానీ ఇలాంటివి చెప్పాను నేను మీకు. వీటితో పాటు ఇది చాలా ఇంపార్టెంట్. సూడోమోనాస్ ట్రైకోడర్మా రూట్ వెల్ట్కి ఇంపార్టెంట్, తర్వాత నీటిని తడిని ఆపుకునే ఇది ఇంపార్టెంట్. ఇలాగ పొటాషియం నైట్రేట్ స్ప్రేస్ అనేది కూడా వీటికి అడిషన్ అనమాట. అంటే మనకి నీటి ఎద్దడి ఉంది, ఇంకా చెట్టు మనకు వాడు పడుతుంది అన్నప్పుడు పొటాషియం నైట్రేట్ 5 నుంచి 10 గ్రాములు మొక్కల వయసును బట్టి 1 లీటర్ నీళ్ళకి కలిపి మనం స్ప్రే చేసినట్టయితే ఇంకొన్ని రోజులు దాని లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్
1: చేస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టు మెరాడౌట్ ఏది చెప్పారండు అంటే
0: మెటారైజ్,
1: దానికి దీనికి ఏం సంబంధం? ఇది స్ప్రేయింగ్ అన్నారు, ఇది వేరు వ్యవస్థకి ఇస్తారా?
0: అంతే, వేరు వ్యవస్థకి. బేసల్ అప్లికేషన్ మనకు గాడి తీసి వేస్తారు అది. ఇది పైన మనం కెమికల్ స్ప్రే అండి, పొటాషియం నైట్రేట్ అన్నది. ఇది ప్రూవెన్ మనకు. మనకు పూత ఇబ్బంది ఉన్నప్పుడు కానీ పంటలు
1: నిరూపించబడింది
0: కాబట్టి రైతులు ధైర్యంగా చేసుకోవచ్చు, ఆల్రెడీ చేస్తున్నారని నేను అనుకుంటున్నా.
1: మేడం టైం కూడా అయిపోతుంది, ఇక చివరిగా అంటే రాబోయే ఎల్నినో దృష్టిలో పెట్టుకొని రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
0: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, వాళ్ళు ఏదైనా సరే భూసార ఆధారంగా ఎరువులు వేసుకోండి. అధిక ఎరువులు వేసుకొని ఖర్చును పెంచుకోకండి, ఖర్చును తగ్గించుకోండి. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు నీటి తడులను మేనేజ్మెంట్ మనం ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని పొటాషియం నైట్రేట్ స్ప్రేస్ చేస్తూ నీటి ఎద్దడిని తట్టుకునేలాగా తోటలపైన సూక్ష్మధాతువులు కూడా వాటి క్రిటికల్ స్టేజెస్లో వేయండి. అప్పుడు మీరు పూర్తిగా పంటలను కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లికి ఎప్పుడైనా సరే రైతులు సంప్రదించవచ్చు. ఉద్యానవన విభాగం రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్లకు నివృత్తి చేసి పంపించడం జరుగుతుంది. భూసార పరీక్ష ఆధారంగా ఎరువులు, ఫర్టిగేషన్ షెడ్యూల్ డోసెస్ మీదనే రైతులకు చాలా ఖర్చు వస్తుంది. ఇప్పుడు ప్రొటెక్షన్ ఆస్పెక్ట్స్ కూడా, అంటే మనం పురుగు తెగుళ్ళకు కూడా ఏవి కొట్టాలో అవగాహన లేకుండా పురుగులకి తెగుళ్ళ మందులు, తెగుళ్ళకి పురుగుల మందులు కొడుతున్న రైతులు ఉన్నారు. ఇప్పుడు
1: ఏదైనా మందులు కొట్టే ముందు దగ్గరలోని శాస్త్రవేత్తలను కలిస్తే ఖర్చులు కావు.
0: సూక్ష్మధాతువులతో పాటు పురుగు మందులు కూడా వాడుతున్నారండి. సో దానికి కరెక్ట్ అవగాహన అన్నది రైతులకు.
1: కొంతమంది పురుగు మందుతో పాటు సూక్ష్మధాతులు అవి కూడా కలుపుతుంటారు,
0: అందుకనే వాటి గురించి కరెక్ట్ అవగాహన అన్నది అవసరం రైతులకి. సూక్ష్మధాతువుల్ని సపరేట్ గా వాడాలి. తర్వాత పురుగు మందులతో మనం ఈ బయో ఫర్టిలైజర్స్ కూడా కలపకూడదు, సూడోమోనాస్, ట్రైకోడర్మా అనేటివి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే రైతులు కూడా ఈ ఎలినో ఎఫెక్ట్ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: మేడం మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి ఈ హలో అనంత రైతన్న కార్యక్రమానికి పాల్గొని ఈ సాగులో ఉన్న అంటే ఏవి ఉద్యాన పంటలు అయితేనేమి, అలాగే పండ్లు కూరగాయలు పూల తోటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు చాలా సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు, నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ అండి, నమస్తే.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో

హలో అనంత రైతన్న. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో నూతనంగా సాగు చేసుకునే ఉద్యాన పంటలు, ప్రస్తుతం సాగులో ఉన్న పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో వచ్చే సమస్యల గురించి రైతులు అడిగిన సందేహాలకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ జి త్రికల మాధవి గారి సమాధానాలు విన్నారు. అనుసంధానం శ్రీ డి హేమంత్, క్షమించండి, శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో క్రికెట్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం వికసిత్ భారత్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

విన్నా పాట. భీమ్లా నాయక్ చిత్రం కోసం చిత్రాలు పెంచిన రామజోగయ్య శాస్త్రి, గీతం అది, సంగీతం ఎస్ఎస్ తమన్. తర్వాత వినండి ఇద్దరు చిత్రం కోసం ఉన్నికృష్ణన్, బొంబాయి జయశ్రీ ఆలపించిన ఈ పాట.

విన్నా పాట మంచి మనుషుల చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట. శ్రోతలు 101.7 MHz చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాత సైనికుడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన కులశేఖర్ గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

విన్నా పాట రంగం చిత్రం కోసం ఆలపరాజు ఆలపించిన వనమాలి గీతం, సంగీతం హరీష్ జయరాజ్. చివరిగా క్షణక్షణం చిత్రం నుండి ఈ పాట, సంగీతం ఎంఎం కిరవాణి.

0: ಸರ್ವನಂತೆ
1: ಅಬ್ಬಾಯಿ ನೀ ಮುದ್ದು ಚೆಲ್ಲಿಂಚಿತಿ ಅಮ್ಮಮ್ಮಮ್ಮ ಗೊಡವೆ.
2: ಮೀರಿಂತವರೆಗೂ ಚಿತ್ರಸೀಮ ಕಾರ್ಯಕ್ರಮంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ద నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం యూకే ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్ధతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: ది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ హస్ హెల్పింగ్ అవర్ ఇండస్ట్రీ ఆల్సో evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
0: పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో అమెజాన్ సంస్థ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న ఆసక్తికి, మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల

0: తస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ, భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
1: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా, కిసీ కో అన్యాయ నా హో, జో పానీ దేనా హే వో పానీ సబ్కో మిలే, ఇస్ తరహ కి యోజనా బనే, ఇస్కే లియే ఆజ్ తీనో ముఖ్యమంత్రియో నే సహమతి ది హై. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికేట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్డీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం ఎస్ జానకి గారు ఆలపించిన జానపద గీతాలు.

మీరు ఇంతవరకు జానకి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

దని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ.

మీరు విన్న ఆ పాట సీను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట అది. తర్వాత వినండి సొమ్ము ఒకటిది సో ఒకటిది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన ఈ పాట.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం యాచమ్మ నాయకుడు నాటిక. రచన ఆర్వి రమణమూర్తి, నిర్వహణ సుభాన్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. యాచమ్మ నాయకుడు నాటిక. రచన శ్రీమతి రామవరపు వెంకట లక్ష్మి. రేడియో అనుసరణ శ్రీ ఆర్వి రమణమూర్తి. నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్. యాచమ నాయకుడు నాటిక.
2: హరిహర బుక్కరాయల ఆలోచన, విద్యారణ్య స్వామివారి నిర్దేశకత్వంతో వెలసిన హంపి విజయనగర రాజ్యం కర్ణాటక ఆంధ్ర మహాసామ్రాజ్యంగా ఎలా మారిందో అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికి ప్రపంచ గుర్తింపు పొందిన ఈ మహాసామ్రాజ్యం కాలసర్పం కాటువేయడంతో 1565లో జరిగిన తళ్లికోట యుద్ధంలోని ఓటమితో తన ప్రాభవాన్ని కోల్పోయింది. విజయనగర రాజధాని హంపి నుంచి పెనుగొండకు మారింది. తుళువ వంశం తరువాత పెనుగొండను రాజధానిగా చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఆర్వీటి వంశంలో పేరు పొందినవాడు వెంకటపతి దేవరాయలు. ఇతని పరిపాలనా కాలం 1585 నుంచి 1614 వరకు. ఇతని పరిపాలనా కాలంలో పెనుగొండ నుంచి రాజధాని చంద్రగిరికి మారింది. తుళువ వంశంలో శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి గొప్పవాడో

0: ఆర్వేటు వంశంలో వెంకటపతి దేవరాయలు అంతటి ప్రసిద్ధుడు. వెంకటపతి దేవరాయలు విజయనగర సామ్రాజ్యం కోల్పోయిన ప్రతిష్టను మళ్లీ కొంతవరకు పునరుద్ధరించాడు. ఇతడు మంచి కవి, పండిత పోషకుడు. ఇక వెంకటపతి దేవరాయల కుటుంబం విషయానికి వస్తే, ఇతని భార్యల్లో ఏ ఒక్కరికి సంతానం కలగలేదు. పట్టపు రాణి వెంకటాంబ తాను గర్భవతి వలె నటించి వేరొకరికి జన్మించిన శిశువును తన కుమారునిగా ప్రచారం చేసి పెంచసాగింది. వెంకటపతి దేవరాయలకు ఇది తెలిసినా విధిలేని పరిస్థితుల్లో ఆ బాలునికి చిక్కదేవరాయలని పేరు పెట్టి చంద్రగిరి కోటలోనే ఉంచాడు. తన బావమరిది జగ్గరాయలను సంతోషపెట్టడానికి జగ్గరాయలు కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. తన అవసాన దశలో మహారాజు వెంకటపతి దేవరాయలు ఈ పెంపుడు కొడుకు చిక్కరాయలకు రాజ్యం అప్పగించకుండా తన అన్నకుమారుడు శ్రీరంగరాయలను చక్రవర్తిగా ప్రకటించాడు. ఈ విషయంలో మహారాజుకు బాసటగా యాచమనాయకుడు నిలిచాడు. పెంపుడు కొడుకు చిక్కరాయలకు రాజ్యం రాకపోవడంతో మహారాజు బావమరిది చిక్కరాయలకు మేనమామ అయిన జగ్గరాయలు తిరుగుబాటు బావుట ఎగురవేశాడు. ఆనాడు మహారాజైన రంగరాయల తరఫున నిలిచి యాచమనాయకుడు రంగరాయలను, ఆయన తర్వాత ఆయన కుమారుణ్ణి రాజుగా నిలపడానికి చేసిన ప్రయత్నాలు, చిక్కరాయల తరఫున అలజడిని ప్రారంభించిన జగ్గరాయలను ఏ విధంగా ఎదుర్కొన్నాడో తెలిపేదే ఈ నాటిక వృత్తాంతం.
1: జయము జయము మహారాజా. ఉత్తరమల్లారు ప్రభు యాచమనాయకులు వారు తమ దర్శనానికై వచ్చి ఉన్నారు ప్రభు.
2: యాచమనాయకుల వారిని సగౌరవంగా తీసుకురండి.
1: చిత్తం ప్రభు.
3: విజయనగర చక్రవర్తులు, వీరప్రతాపులు, శ్రీ శ్రీ శ్రీ వీర వెంకటపతి దేవరాయల వారికి నమస్సు మాంజలులు.
2: రండి యాచమనాయక, ఆ ఆసనం స్వీకరించండి. మీరు మీ ప్రజలు క్షేమమే కదా.
3: అంతా ప్రభువుల వారి దయ. తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య లక్ష్మి కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి పునరుద్ధరించిన మీరుండగా మేము మా ప్రజలు సదా క్షేమమే ప్రభు. ఏదో ముఖ్యమైన రాచకార్యం ఉందని మీరు పంపిన వార్త అందింది ప్రభు. నా వల్ల కాగల కార్యం ఏదైనా ఉంటే ఆజ్ఞాపించండి.
2: మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
3: చెప్పండి ప్రభు.
2: హరిహర బుక్కరాయ ప్రభువులచే స్థాపితమై కృష్ణరాయల కరవాల చతురతాబలంతో ఎలా ఈ విజయనగర సామ్రాజ్యం వెలుగొందిందో మీకు తెలియనిది కాదు. తల్లి కోట యుద్ధంలో విధి ఎదురు తిరిగి ఈ సామ్రాజ్యానికి గ్రహణం పట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మీ అందరికీ తెలిసిందే.
3: అవును ప్రభు, అంతా విధి వైపరీత్యం. ఈ విజయనగర సామ్రాజ్య పూర్వ వైభవాన్ని మీరు ఏ విధంగా తిరిగి తెచ్చింది అందరికీ తెలిసిందే. తళ్ళికోట యుద్ధంతో దెబ్బతిన్న ఈ రాజ్యాన్ని రాజకీయంగా, సాహిత్యపరంగా మళ్లీ పునరుద్ధరించడంలో మీరు చూపిన ప్రతిభ మిమ్మలను శ్రీకృష్ణదేవరాయల వంటి వారిగా చేసిందనే విషయాన్ని ఎవరు కాదనగలరు? అటువంటి మీకు ఈ యాచమనాయకుని వలన కాగల కార్యమేమిటి ప్రభు?
2: చూడు యాచమ, నా ఈ వృద్ధాప్య సమయంలో ఈ రాజ్య సింహాసనానికి వారసత్వ పోటీ ప్రారంభమైందనే విషయం మీకు తెలియంది కాదు. పట్టపురాణిగారు, వారి పుత్రులు చిక్కదేవరాయలు వారికే పట్టం కట్టాలని కోరుతున్నారు. ఇదే విషయమై జగ్గరాయలు వారు నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఎవరో బాలుని తెచ్చి తాను కన్న బాలుడే అని పట్టపురాణి అంటే తప్పనిసరే ఆనాడు మేము అంగీకరించాం. కానీ ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి ఇతడే వాసుడంటే మా మనసు అంగీకరించడం లేదు. మా అన్నగారైన రామరాజు గారి కుమారులు శ్రీ రంగరాయల వారికి రాజ్యాధికారం ఇవ్వాలని మా కోరిక. నా ఈ కోరికను మీరు, మిగిలిన సామంతరాజులు సమర్థిస్తారనే నా నమ్మకం. కానీ ఒక్కటే అనుమానం.
3: చెప్పండి మహారాజా, ఏమిటి మీ అనుమానం?
2: కానీ చిక్కరాయలు వారికి పట్టం కట్టనందుకు జగ్గరాయలు వారి పక్షం వారు తప్పకుండా అలజడి చేస్తారని నా అనుమానం. మేనల్లుడి పక్షంగా

0: జగ్గరాయలు ఈ విషయంలో ఎక్కువ పట్టుదలతో ఉన్నాడు.
1: మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. మీరు రంగరాయలం గారికి రాజ్యాభిషేకం చేయదలిస్తే మేమందరం మిమ్మల్నే సమర్థిస్తాం. మీ కోరికను తీర్చడానికి మా ప్రాణాలనైనా ఇస్తాం ప్రభు.
0: నా మనస్సుకు నచ్చిన మాట పలికారు. రేపే మీ ఎదుట, మిగిలిన సామంతరాజుల ఎదుట రాజముద్రికను రంగరాయకుల వారికి అందజేస్తాను. నేనెన్ని రోజులు జీవిస్తానో చెప్పలేను.
1: మహారాజా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని అమలు చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే.
2: జయము జయము మహారాజా. జగ్గరాయల వారు ఈ లేఖను పంపినారు ప్రభు.
3: ఆ లేఖను చదివి వినిపించు.
2: ఆజ్ఞ ప్రభు.
4: మహారాజ శ్రీ రంగరాయల వారి దివ్య సముఖానికి జగ్గరాయల ప్రణామాలు. మహారాజా, గతంలో నేను మీ ఎడ అవిధేయత ప్రదర్శించి రాజధిక్కరణ నేరం చేశాను. కానీ నేను, నా మిత్రులు మా తప్పులను గ్రహించాం. మీరు అనుమతిస్తే మేము, మా పరివార గణం మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరదలిచాం. మీ అనుమతికై ఎదురు చూస్తూ మీ దుర్గప్రవేశం ఎదుట వేచి ఉంటాం.
2: ఇట్లు తమ విధేయుడు జగ్గరాయలు.
3: ఆహా, ఎంత సుదినం! జగ్గరాయలు మా అధికారాన్ని అంగీకరిస్తున్నాడు. నేటికైనా అతనిలో ఈ మార్పు రావడం ఎంతో ఆనందకరం. అనుమతినిస్తున్నాం. ఇదిగో ఈ ముద్రికను జగ్గరాయలు గారికి అందజేయి. వారు నిర్భయంగా కోటలోనికి ప్రవేశించి మమ్మల్ని కలవవచ్చు. ఈ వార్త సేనానాయకులకు తెలియజేసి జగ్గరాయలం గారిని ఆదరంగా తీసుకొని రండి.
2: చిత్తం ప్రభు.

0: ప్రభు ప్రభు, అన్యాయం జరిగిపోతుంది ప్రభు, ఘోరం జరిగిపోతుంది ప్రభు.
1: ఏమైంది ఏమైంది, కోట లోపల ఏం జరుగుతోంది?
0: ప్రభు, జగ్గరాయల వారు మోసం చేశారు ప్రభు. మీ వద్దకు క్షమాపణ కోరడానికి వస్తున్నట్లుగా నటించి జగ్గరాయలు, మాకరాయలు, తిమ్మనాయకుడు సైన్యాలతో వచ్చి కోటను ముట్టడించేశారు ప్రభు. ముందుగా మీ అనుమతి తీసుకున్నందున వారు స్నేహానికి వస్తున్నారని భావించి మన వారు వారిని అడ్డగించలేదు ప్రభు. కానీ వారు యుద్ధం ప్రారంభించగానే వెంటనే మన సేనలు వారిని ఎదుర్కొన్నాయి ప్రభు. మీకు ఈ వార్త తెలుపమని నన్ను పంపారు ప్రభు.
1: ఎంత మోసం చేసావు జగ్గరాయ, వెంటనే వెళ్ళు, అందరినీ అప్రమత్తం చేయి, శత్రు సేనల్ని ఎదుర్కోండి, సమరభేరిని మోగించండి.
0: చిత్తం ప్రభు.
2: ఎవరక్కడ? రంగరాయల్ని ప్రవేశపెట్టండి.
3: ఆజ్ఞ ప్రభు.
2: రండి రంగరాయల వారు. చూశారా, మొన్నటి వరకు మీరు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు, నేడు మా బంధీలు. ఇంకా చెప్పాలంటే నేడు మీరు మా సేవకులు. రెండు మూడు రోజుల్లో మీ స్థాయి ఎంతగా ఎదిగిపోయిందో చూశారా.
1: జగ్గరాయ, ఎంత కపట నాటకం ఆడావు! వెంకటపతిరాయల వారి కోరికను మన్నిస్తూ, మమ్ములను చక్రవర్తులుగా అంగీకరిస్తూ, చేసిన తప్పులకు క్షమాపణ వేడుకుంటానని కోటలోకి రావడానికి మా అనుమతి పొంది ఈ విధంగా ద్రోహం చేస్తావా? చరిత్రహీనుడా, నీకు పుట్టగతులుండవు.
2: నా సంగతి సరే, మరి మీ సంగతి ఏమిటి రంగారాయ? రేపే మా మేనల్లుడు చిక్కరాయల వారికి పట్టాభిషేకం జరగబోతోంది. మీరు వారిని చక్రవర్తులుగా గుర్తించాలి. అలా గుర్తిస్తే మిమ్మల్ని ఏదైనా సామంత రాజ్యానికి మా ప్రతినిధిగా నియమిస్తాం. ఇంకా కావాలంటే యాచమనాయకుణ్ణి తప్పించి ఆస్థానంలో మిమ్మల్ని నియమిస్తాం.
1: చీ మూర్ఖుడా, రాజద్రోహివి నువ్వా?

0: నాకు రాజ్యం దానం చేసేది. చిక్కరాయల హక్కును స్వయాన వెంకటపతిరాయల వారే గుర్తించలేదు, నేను గుర్తిస్తానా?
1: ఏ రంగరాయ, మీరు మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నారు. ఇదే మా ఆజ్ఞ, చిక్కరాయల వారే విజయనగర చక్రవర్తులుగా చంద్రగిరి సింహాసనాన్ని అధిరోహిస్తున్నారు. ఈరోజు నుంచి రంగరాయలు వారి కుటుంబం యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించవలసిందే. ఎవరైనా చిక్కరాయల వారి మాటకు మా మాటకు ఎదురు తిరిగితే వారికి శిరఛేదమే శిక్ష.
0: ఓ, అలాగైతే మేం బందీలుగా ఉండడానికైనా సిద్ధమే, కానీ చిక్కరాయల్ని చక్రవర్తులుగా గుర్తించం. నేను నీకు బందీగా ఉన్నా యాచముడు నీ రాజద్రోహానికి తగిన శిక్ష వేయక మానడు. వారసత్వ సమస్యలతో విజయనగర సామ్రాజ్యాన్ని మళ్లీ నాశనం చేస్తున్నావు. జగ్గరాయ, చరిత్ర నిన్ను క్షమించదు.
1: ఏ రంగరాయ, హద్దులు మీరి మాట్లాడుతున్నావు. రాజ్యం వీరభోజ్యం, ఎవరికి బలముంటే వారిదే రాజ్యం. అన్న కొడుక్కు రావలసిన రాజ్యాన్ని కృష్ణదేవరాయలు అనుభవించలేదా? ఇది అంతే, వారికి తిమ్మరుసు సహాయము చేస్తే నేను చిక్కరాయలకు సహాయము చేస్తున్నాను.
2: ప్రభు, యాచమ నాయకులు మీకు ఈ లేఖను పంపారు ప్రభు.
1: ఏమిటా లేఖ, చదువు.
2: ఆజ్ఞ ప్రభు.
3: విజయనగర చక్రవర్తులు శ్రీరంగరాయల వారి అనుంగు మిత్రుడు, మల్లారు సామంతాధీశుడు, అరివీర భయంకరుడు యాచమనాయకుడు జగ్గరాయలకు చేస్తున్న హెచ్చరిక. జగ్గరాయ, నీవు రాజద్రోహివి. ప్రభువును మోసం చేసి రాజ్యం స్వాధీనం చేసుకున్నావు. దీని ఫలితం తీవ్రంగా ఉంటుంది. రంగరాయ ప్రభువులకు నేను సదా అండగా నిలుస్తానని వెంకటపతి రాయల వారికి మాట ఇచ్చాను. నేటికీ దానికి కట్టుబడి ఉంటాను. నీ విజయం తాత్కాలికమైందని గుర్తించు. నన్ను యుద్ధంలో గెలిచిన తరువాతే నీవు నీ చిక్కరాయలు ఈ రాజ్యాన్ని పాలించగలరు. అయినా అది నీకు సాధ్యం కాదు. రంగరాయల వారికి ఏదైనా హాని కలిగిందో నీకు చావు మూడిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక నుండి నీ కంటికి కునుకు ఉండదు. ఇదే నా హెచ్చరిక.
2: ఇట్లు నీ పక్కలో బల్యం యాచమ నాయకుడు.
1: ఛీ మూర్ఖుడా, నువ్వా నన్ను హెచ్చరించేది? నిన్ను కూడా తుదముట్టించేదాకా ఈ జగ్గరాయలు నిద్రపోడు. నీ ప్రభువుకు పట్టిన గతే నీకు పట్టబోతోంది. రంగరాయల్ని తీసుకువెళ్ళండి.

0: యాచమ ప్రభువుల వారికి నమస్కారములు.
1: రండి మంత్రివర్య, ఈ అర్ధరాత్రి సమయంలో మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు చాలా బాధగా ఉంది.
0: ప్రభు, మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఎంతో గొప్పది. చరిత్ర పుటల్లో మీరు

0: మీరు వేసిన పథకం నిర్విఘ్నంగా జరిగిపోయింది ప్రభు. రంగరాయ ప్రభువారి రెండవ కుమారులు రామదేవరాయల వారిని చంద్రగిరి కారాగారం నుండి తప్పించగలిగాం.
1: బళా, ఎంత మంచి మాట వింటున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. జగ్గరాయల చేతిలో పడి ప్రభువుల వారి కుటుంబం అంతం కాకుండా జాగ్రత్త పడగలిగాం. అంతా భగవంతుని దయ. మొత్తం పథకం ఎలా అమలు చేశారో చెప్పండి.
0: మీ ఆనతి ప్రకారమే నేను మారువేషంలో చంద్రగిరి వెళ్ళాను ప్రభు. అతి కష్టంపై కోటలో ఖైదీల బట్టలు ఉతికే వ్యక్తులలో ఒక నమ్మకమైన వాణ్ణి పట్టుకొని మచ్చిక చేసుకున్నా.
1: ఆహా,
0: కొంత సొమ్ము ఆశ చూపి మన పథకం వాడికి చెప్పా. మొత్తానికి నెమ్మదిగా వాడు కారాగారంలో ఉన్న ప్రభుల వారిని కలిసి మాట్లాడాడు. 12 ఏళ్ల బాలుడైనందున తప్పించడానికి వీలుంటుందని రామరాయల వారిని మన వద్దకు పంపడానికి కూడా ప్రభుల వారు అంగీకరించారు.
1: ఓహో,
0: ఆ బట్టలు ఉతికేవాడు ఖైదీల మురికి బట్టల మధ్య రామరాయల వారిని ఉంచి జాగ్రత్తగా కోట బయటకు తెచ్చాడు. ప్రతిరోజు కోటలో వచ్చే వ్యక్తి కావడం, ఆ రోజు ఉతకవలసిన బట్టలు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరూ కూడా వాడిని కానీ వాడి బట్టల ముఠను కానీ ఏమా

0: మాత్రం అనుమానించలేదు ప్రభు.
1: బాగుంది మంత్రి గారు, మన మొదటి ప్రయత్నం సఫలమైంది. ఇక మిగిలింది ప్రభువుల వారిని విడిపించడమే. మళ్ళీ చంద్రగిరి సింహాసనంపై రంగరాయల వారిని చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.
0: చక్రవర్తుల వారిని విడిపించడానికి కూడా మన ప్రయత్నాలు అప్పుడే ఆరంభించాము ప్రభు.
1: ఆహా,
0: కోటలో చక్రవర్తులు వారున్న బందీఖానా గది వరకు సొరంగం కూడా త్రవ్వుతున్నాం.
1: ఓహో,
0: ఒకటి రెండు రోజుల్లో పని పూర్తి అవుతుంది. ప్రభుల వారిని సొరంగ మార్గం గుండా మన స్థావరానికి చేర్చగలం.
1: చాలా మంచిది మంత్రి గారు, పనిని జాగ్రత్తగా రహస్యంగా నిర్వహించాలి. ఏమాత్రం పొరపాటు జరిగినా మన శ్రమంతా వ్యర్థమవుతుంది.
0: అలాగే ప్రభు, ఇక మరి నాకు సెలవా.
1: వెళ్ళిరండి, మంచి వార్తను త్వరలో తెలపండి.
2: ప్రభు, ప్రభు, పెద్ద గండం గడిచిపోయింది ప్రభు.
3: ఏం జరిగింది
2: ప్రభు? యాచమ నాయకుల వేగులు కొందరు మన కోట లోపల నుండి చెరసాల గది వరకు రహస్య మార్గం త్రవ్వారు ప్రభు.
3: రహస్య మార్గమా?
2: అవును ప్రభు, రహస్య మార్గమే. ఆ రహస్యం ఈ రాత్రే బయటపడింది. పహారా కాస్తున్న మన సైనికుడొకడు పొరపాటున సొరంగంలో పడిపోవడం వల్ల రహస్యం బయటపడింది ప్రభు.
3: ఆహా, ఎంతవరకు తవ్వారు సొరంగం?
2: సొరంగం రాయలవారి గది దాకా త్రవ్వారు ప్రభు. రాయలవారు సొరంగం ద్వారా తప్పించుకోబోతుండగా మన సేనాని వారు బంధించి వేరొక గదిలో బంధించారు ప్రభు.
3: ఆహా, యాచమా నాయకా, ఎంతకు తెగించావురా నువ్వు? మొన్నటికి మొన్న రామరాయలను తప్పించుకుపోయావు, ఈ రోజున నా కోటలోనే సొరంగం తవ్వి నా ఖైదీలనే తీసుకుపోవాలనుకున్నావా? వెళ్ళు, కారాగారం చుట్టూ గట్టి ఏర్పాట్లు చేయండి.
2: చిత్తం, ఆజ్ఞ ప్రభు.
0: ఘోరం జరిగిపోయింది ప్రభు, ఘోరం జరిగిపోయింది.
1: ఏమైంది? ఏం జరిగింది? ప్రభువుల వారు క్షేమమే కదా.
0: ఏమి జరగకూడదో అదే జరిగింది ప్రభు. మన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ప్రభువుల వారు మనకిక లేరు ప్రభు, ఇక మనకిక లేరు ప్రభు.
1: ఏమిటి, ఏమైంది, వివరంగా చెప్పండి.
0: మన రెండవ ప్రయత్నం కూడా విఫలమైంది. ఆ మూర్ఖుడు ప్రభువుల వారిని, వారి వంశాన్ని నాశనం చేశాడు ప్రభు, సర్వనాశనం చేశాడు.
1: ప్రభు, ప్రభు, అయ్యో ప్రభు, మాకిక మీరు లేరా? ఎందుకు మన ప్రయత్నం వ్యర్థమైంది? మీరంతా ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారా? ఏం జరిగింది చెప్పండి.
0: ప్రభు, మన పథకం ప్రకారం ప్రభుల వారున్న చెరసాల రక్షణ వహిస్తున్న సేనానిని, కొందరు సైనికులను మన పక్షాన త్రిప్పుకున్నాం. జగ్గరాయలు ససైన్యంగా యుద్ధానికి వెళ్లగానే ఆ సేనాని కోటలోని వారిని లొంగదీసుకుని దుర్గాన్ని తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు ప్రభు.
1: తరువాత?
0: కానీ మనకు ఆ వార్త అందేలోగా జగ్గరాయలు తిరిగి కోటకు వచ్చి జరిగింది తెలుసుకున్నాడు.
1: అయ్యో, మన ప్రయత్నం వ్యర్థమైంది.
0: అవును ప్రభు, ప్రతిసారి మనం ప్రభుల వారిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు జగ్గరాయలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుల వారిని మనకు లేకుండా చేస్తే మన ప్రయత్నాలను ఆపివేస్తామని వాళ్ల ఉద్దేశం. అందుకే ప్రభుల వారిని హతమార్చడానికి ఏర్పాట్లు చేశాడు. ఇది తెలియగానే శత్రువు చేతిలో చనిపోయే బదులు తనను తన వారిని ప్రభుల వారే అంతం చేసుకున్నారు ప్రభు.
1: రే జగ్గరాయా, నీకు చావు మూడింది. ఇంతకాలం నిన్ను బ్రతకనివ్వడమే నేను చేసిన తప్పు. ఇదే నా ప్రతిజ్ఞ. నీ అంతం చూడనిదే ఈ యాచముడు నిద్రపోడు. నువ్వు చస్తే ఈ లోకం హర్షిస్తుంది.
4: జయం జయం ప్రభు. చంద్రగిరి కోట నుండి వార్తాహరుడు వర్తమానం తెచ్చాడు.
1: అతన్ని ప్రవేశపెట్టండి.
5: యాచమ నాయకులకు జయం జయం.
1: ఏమిటి నీవు తెచ్చిన సందేశం?
5: ప్రభు, చక్రవర్తి రంగరాయల వారి మరణ వార్త తమకు తెలియనిది కాదు. ఈ సంఘటన జరిగిన నాటి నుండి జగ్గరాయల వారి పక్షంలో ఉన్న సామంత ప్రభువులకు, సర్దారులకు కూడా జగ్గరాయలపై కోపంగా ఉంది. చాలామంది మీ పక్షాన కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కాపాడిన రామరాయల వారిని ప్రభువుగా చేయాలని

0: వారు కూడా కోరుతున్నారు. మీరు ఆలస్యం చేయకుండా ససైన్యంగా యుద్ధానికి తల్లిరమ్మని, వారు కూడా సహాయం చేస్తామని నాతో వార్త పంపారు ప్రభు.
1: నీవు చెబుతున్నది నిజమేనా?
0: ఇవిగో ప్రభు, ఒక్కొక్క సామంత ప్రభువు, సర్దారులు వారే స్వయంగా రాసిచ్చిన లేఖలు, వారిచ్చిన రాజముద్రికలు. ఇంకొక ముఖ్య విషయం ప్రభు.
1: ఏమిటది?
0: తంజావూరు రఘునాథ ప్రభువులు కూడా తమ పక్షాన్ని నిలిచి తమ సైన్యాలను కూడా మీకు బాసటగా పంపుతున్నారనే వార్త అప్పుడే చంద్రగిరి కోటలో దావానంలాగా వ్యాపిస్తుంది ప్రభు.
1: రఘునాథ ప్రభువులు మాకు సదా మిత్రులు, వారి అండదండలు మాకెప్పుడూ ఉంటాయి. మంత్రివర్య, త్వరలో చంద్రగిరిపై రణానికి వస్తున్నామని మా మిత్రులకు తెలియజేయండి. అంతా రహస్యంగా జరిగిపోవాలి, తెలిసిందా?
2: అలాగే ప్రభు, నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను.
1: వార్తాహర, నీవు మాకు చంద్రగిరి వార్తలు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉండాలి.
0: చిత్తం ప్రభు, నాకు ఇక సెలవు ఇప్పించండి.
1: అలాగే, వెళ్ళిరా. మంత్రివర్య,
2: ప్రభు,
1: మన సైన్యాలను సిద్ధం చేయించండి. నాలుగు ప్రక్కలకు వేగుల వాళ్లను పంపించండి. ముఖ్యంగా రామరాయల వారిని కంటికి రెప్పలా కాపాడండి. వారు కాబోయే ప్రభువులు, వారికి ఎటువంటి హాని కలగకూడదు. జగ్గరాయల గుండెల్లో గుబులు పుట్టించండి. రణభేరీలు మ్రోగించండి.

0: యాచమా రా, నీకు ధైర్యం ఉంటే నన్నెదుర్కో. నీకెంత ధైర్యం, చంద్రగిరిపైనే దాడి చేస్తావా?
1: దుర్మార్గుడా, చక్రవర్తుల వారికి ద్రోహం చేస్తావా? కాచుకో నా దెబ్బ.
0: ఎవడురా చక్రవర్తి, నీ రంగరాయలా? వాడు చంద్రగిరి చక్రవర్తి కాదు, పరలోక చక్రవర్తి.
1: ఛీ రాజద్రోహి, నీ పొగరణగించి రామరాయల్ని చక్రవర్తిని చేస్తాను. నిన్ను ఓడించకపోతే ఈ యాచమ నాయకుని కత్తికి విలువే లేదు.
2: ఇదిగో ఈ ఫిరంగి అటువైపు తిప్పండి, అలాగే ఆ గొట్టం కొంచెం క్రిందకు తిప్పండి, ఇప్పుడు పేల్చండి.

0: నా కలలన్నీ చెదిరిపోతున్నాయి. ఓడి ఈ ఆచముడి చేతిలో పరాభవం పొందే బదులు పారిపోవడమే మేలు.
1: జగ్గరాయ పారిపోకు, నీ ప్రాణాలకు ఎటువంటి భయమూ లేదు. జగ్గరాయ పారిపోకు, జగ్గరాయ రామరాయల వారు నిన్ను క్షమిస్తారులే. ఆగు జగ్గరాయ, ఆగు పారిపోకు, జగ్గరాయ ఆగు పారిపోకు.

0: విజయనగర సామ్రాజ్య పౌరులారా, చంద్రగిరి రాజ్య విధేయులారా, మీ అందరి సహకారంతో నేడు మన రామరాయల వారు సింహాసనాన్ని అధిష్ఠిస్తున్నారు. జగ్గరాయలు చేసిన కుట్ర మన రంగరాయ ప్రభువుల వారి ప్రాణాలనే బలిగొన్నది. అయినప్పటికీ వారి కుమారులైన రామరాయ ప్రభువులను ఈ చంద్రగిరి సింహాసనంపై ప్రతిష్ఠించి ఒకనాడు నేను వెంకటపతిరాయ చక్రవర్తుల వారికిచ్చిన వాగ్దానం నిలుపుకున్నాను. నా జీవిత లక్ష్యం నెరవేరింది. రామరాయ ప్రభువుల చల్లని పాలనలో మీరందరూ సుఖశాంతులతో వర్ధిల్లండి. నేను ఎటువంటి పదవులు పారితోషికాలను ఆశించి ప్రభువుల వారి రక్షణ భారం స్వీకరించలేదు. నన్ను నా రాజ్యానికి వెళ్ళనివ్వండి. నాకన్నా సమర్థవంతులను రాజ్య కార్యనిర్వహణలో నుంచుకొని ప్రజారంజకంగా పాలించవలసిందిగా రామరాయ ప్రభువులను నేను సవినయంగా అర్థిస్తున్నాను. నాకిక సెలవిప్పించండి ప్రభు.
1: యాచమ నాయకుడు.

0: నాటిక విన్నారు. రచన శ్రీమతి రామవరపు వెంకటలక్ష్మి. రేడియో అనుసరణ శ్రీ ఆర్వి రమణమూర్తి. ఇందులో యాచమ నాయకుడు శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, జగ్గరాయులు శ్రీ ఎస్ఏ సుభాన్, వెంకటపతి రాయులు శ్రీ ఎన్ మహబూబ్ భాషా, రంగరాయులు శ్రీ ఎన్సి వెంకటాచార్యులు, మంత్రి శ్రీ లంకా ప్రసాద్, ఇంకా శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, ఏ హేమంతరాజు, డి ప్రభాకర్ రెడ్డి, కేపి శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎస్ఏ సుభాన్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. మగధీర చిత్రం కోసం కీరవాణి నిఖిత నిగం ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

విన్నా పాట? ఏం మాయ చేసావే చిత్రం కోసం? కార్తీక్ శ్రేయా ఘోషల్ ఆలపించిన పాటది. వినండి, ఠాగూర్ చిత్రం కోసం నుండి ఈ పాట.

విన్నా పాట? ధర్మక్షేత్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన పాట అది. కార్యక్రమంలో తర్వాత వినండి. ఇంద్రుడు చంద్రుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో కామాక్షి సుప్రభాతం, అలాగే శ్రీ భ్రమరాం బాష్టకం. 6:30 మెదకుమాట వినిపిస్తున్నవారు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం. 6:35 సేద్యపు శుద్ధులు వినిపిస్తున్నవారు బి రవీంద్రనాథ్ రెడ్డి. 6:55 ప్రసార వివరాలు 7:00 గీతం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నాట్య కళం, తర్వాత డాక్టర్ గారి సలహాలు. ఇందులో దంత సంరక్షణ, ఆధునిక వైద్య విధానం, డెంటిస్ట్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కీశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 వేమన విశ్వదృష్టి ఎలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 8వ భాగం, ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యం. 9:30 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి యువతి యువకులకు యోగాపై అవగాహన, యోగా మాస్టర్ శ్రీ ఎం చలపతి గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణకే శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు, చెక్క భజన కళాకారులు, నల్లమాడ మండలం గోపేపల్లి నివాసి పి ఉత్తప్ప గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త హేమంతరాజు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:45 సీతాకోక చిలుక నాటిక రచన నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బాలచందర్ గారి వీణా వాద్యం. 10:00 ఇంద్రధనసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 11:00 దాటి 1:40. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే, జై హింద్.